ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆశ్వేజ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ 13వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, 102 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 నిమిషాల 16 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం స్త్రీలు పొంగిన జీవగడ్డై, రాయప్రోలు సుబ్బారావు గారు రచన, సంగీతం బండారు చిట్టిబాబు గారు, బృందగానము.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:46. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

అమ్మవారి పాదారవిందాల మహిమ ఎంత విశిష్టమైనదో ఈ శ్లోకంలో అద్భుతంగా నిరూపింపబడింది. లోకానాం శరణ్యే, సర్వలోకాలకి లేదా సర్వజనుడికి ఆశ్రయమైన ఓ పరమేశ్వరి, త్వదన్యః నీకంటే వేరైన దైవతగణ దేవతల సముదాయం, పాణిభ్యాం రెండు చేతులతో అభయవరదః అభయాన్ని వరాల్ని ఇస్తోంది. త్వమేకా ఏవ నువ్వు ఒక్కతివే ప్రకటిత వరాభీచ్చభినయా నాసి, ప్రకటింపబడ్డ వరాలు అభయం అభినయించడం లేదు. హీ అది సమర్థనీయమే కదా, ఎందుకంటే భయాత్రాతుం భయం నుండి రక్షించడానికి అపి చ దానితో పాటు వాంఛాసమధికం ఫలం కోరికకు మించిన ఫలాన్ని దాతుం ఇవ్వడానికి తవ చరణౌ ఏవ నిపుణౌ, నీ రెండు పాదాలే ఎంతో సమర్థములు కదా. సర్వలోక శరణ్యైనో సర్వేశ్వరి, ఇతర దేవతలందరూ ఒక చేతితో అభయముద్రని మరొక చేతితో వరదముద్రని ధరిస్తున్నారు కదా, మరి ఆ రెండింటిని నువ్వు ఎందుకు ధరింపావు? భక్తుల భయం నుండి రక్షించడానికి, భక్తుల కోరికకు మించిన ఫలాన్ని ఇవ్వడానికి నీ పాదాలే సమర్థములు కదా. అందువల్ల అభయవరదముద్రల్ని ప్రత్యేకంగా ధరింపవలసిన అవసరం ఏముంది అని తాత్పర్యం. ఆదిశంకరులు అమ్మని లోకానాం శరణ్యాన్ని సంబోధించారు. విశ్వవ్యాప్తమైన శక్తి స్వరూపిణి అయిన ఆ జగన్మాత అందరికీ ఆశ్రయమిచ్చేది అనడం వల్ల విభిన్న మనస్తత్వాలు కలిగిన, విభిన్న వర్గాలకు చెందిన, భక్తి కలిగిన అందరినీ కూడా వాత్సల్యంతో సమానంగా ఆ తల్లి ఆదుకుంటుంది అని భావం. భక్తుడు పరమాత్మని భయరాహిత్యాన్ని కోరుకుంటాడు, అభీష్టాన్ని తీర్పుమని అర్థిస్తాడు. కాబట్టి దేవతామూర్తి రెండు హస్తాలలో అభయముద్ర వరదముద్ర ప్రస్ఫుటంగా ప్రదర్శింపబడతాయి. అమ్మ చేతుల్లో వాటిని ప్రకటించదు. భక్తితో కురిచిన వారికి ఆ తల్లి పాదాలే ఆ రెండింటినీ అనుగ్రహిస్తాయి. భక్తులు శిరస్సు పైకెత్తి అభయవరదముద్రలు గల చేతులను చూడవలసిన అవసరం లేదు. తల వంచి ఆ పరదేవత పాదారవిందాన్ని భక్తితో కురిస్తేనే సరిపోతుంది అనే భావం. వేదాంత శాస్త్రంలో భయం అంటే పరమాత్మ కంటే వేరొకటి ఉన్నది అనే అనుభవం వల్ల కలిగేది అని అర్థం. ద్వితీయాద్వై భయం అని శృతి వాక్యం. అమ్మబాధాలు ఆశ్రయిస్తే రెండో వస్తువు వల్ల అంటే సంసారం వల్ల కలిగే భయం ఉండదు అని తాత్పర్యం. అద్వైత ఆనంద అనుభూతి లభిస్తుంది అని అంతరార్థం. దేవతలెవరైనా కోరుకున్నంత వరకే ఇస్తారు. అమ్మ వాత్సల్యంతో వాంఛ ఆసమధికం అంటే కోరుకున్న దానికంటే చాలా ఎక్కువగానే ఇస్తుంది. అది ఆ తల్లి యొక్క ప్రత్యేకత. లలితా సహస్రనామాల్లో వాంఛితార్థప్రదాయని అని పేర్కోబడింది. వాంఛితార్థం కంటే ఎంతో ఎక్కువ ఇస్తుంది అని అమ్మవారిని శంకరులు స్తుతించడం విశేషం. బ్రతికిన నాళ్ళు సుఖంగా బ్రతకడానికి, సంసార బంధ విముక్తి కలిగి అద్వైత ఆనందాన్ని అనుభవించడానికి జగన్మాత పాదాలు ఆశ్రయింపదగ్గవి అని, ఆ తల్లి సమాజంలో అందరినీ సమానంగా ఆదుకుంటుంది అని ఆదిశంకరుల సందేశం.

0: అమ్మవారి పాదారవిందాల మహిమ ఎంత విశిష్టమైనదో ఈ శ్లోకంలో అద్భుతంగా నిరూపింపబడింది. లోకానాం శరణ్యే, సర్వలోకాలకి లేదా సర్వజనులకి ఆశ్రయమైన ఓ పరమేశ్వరి, త్వదన్య నీకంటే వేరైన దైవతగణ దేవతల సముదాయం పాణిభ్యాం రెండు చేతులతో అభయవరద అభయాన్ని వరాల్ని ఇస్తోంది. త్వమేకా ఏవా నువ్వు ఒక్కతివే ప్రకటిత వరాభీక్షభినయా నాసి, ప్రకటింపబడ్డ వరాలు అభయం అభినయించడం లేదు. హీ అది సమర్థనీయమే కదా, ఎందుకంటే భయాత్రాతుం భయం నుండి రక్షించడానికి అపి చ దానితో పాటు వాంఛాసమధికం ఫలం కోరికకు మించిన ఫలాన్ని దాతుం ఇవ్వడానికి తవ చరణౌ ఏవ నిపుణౌ, నీ రెండు పాదాలే ఎంతో సమర్థములు కదా. సర్వలోక శరణ్యైనో సర్వేశ్వరి, ఇతర దేవతలందరూ ఒక చేతితో అభయముద్రని మరొక చేతితో వరదముద్రని ధరిస్తున్నారు కదా, మరి ఆ రెండింటిని నువ్వు ఎందుకు ధరింపవు? భక్తుల భయం నుండి రక్షించడానికి, భక్తుల కోరికకు మించిన ఫలాన్ని ఇవ్వడానికి నీ పాదాలే సమర్థములు కదా. అందువల్ల అభయవరద ముద్రల్ని ప్రత్యేకంగా ధరింపవలసిన అవసరం ఏముంది అని తాత్పర్యం. ఆదిశంకరులు అమ్మని లోకానాం శరణ్యాన్ని సంబోధించారు. విశ్వవ్యాప్తమైన శక్తి స్వరూపిణి అయిన ఆ జగన్మాత అందరికీ ఆశ్రయమిచ్చేది అనడం వల్ల విభిన్న మనస్తత్వాలు కలిగిన, విభిన్న వర్గాలకు చెందిన, భక్తి కలిగిన అందరినీ కూడా వాత్సల్యంతో సమానంగా ఆ తల్లి ఆదుకుంటుంది అని భావం. భక్తుడు పరమాత్మని భయరాహిత్యాన్ని కోరుకుంటాడు, అభీష్టాన్ని తీర్పుమని అర్థిస్తాడు. కాబట్టి దేవతామూర్తి రెండు హస్తాలలో అభయముద్ర వరదముద్ర ప్రస్ఫుటంగా ప్రదర్శింపబడతాయి. అమ్మ చేతుల్లో వాటిని ప్రకటించరు. భక్తితో కొలిచిన వారికి ఆ తల్లి పాదాలే ఆ రెండింటినీ అనుగ్రహిస్తాయి. భక్తులు శిరస్సు పైకెత్తి అభయవరదముద్రలు గల చేతులను చూడవలసిన అవసరం లేదు. తలవంచి ఆ పరదేవత పాదారవిందాన్ని భక్తితో కొలిస్తేనే సరిపోతుంది అనే భావం. వేదాంత శాస్త్రంలో భయం అంటే పరమాత్మ కంటే వేరొకటి ఉన్నది అనే అనుభవం వల్ల కలిగేది అని అర్థం. ద్వితీయాద్వై భయం అని శృతి వాక్యం. అమ్మ పాదాలు ఆశ్రయిస్తే రెండో వస్తువు వల్ల అంటే సంసారం వల్ల కలిగే భయం ఉండదు అని తాత్పర్యం. అద్వైత ఆనంద అనుభూతి లభిస్తుంది అని అంతరార్థం. దేవతలెవరైనా కోరుకున్నంతవరకే ఇస్తారు. అమ్మ వాత్సల్యంతో వాంఛ ఆసమధికము అంటే కోరుకున్న దానికంటే చాలా ఎక్కువగానే ఇస్తుంది. అది ఆ తల్లి యొక్క ప్రత్యేకత. లలితా సహస్రనామాల్లో వాంఛితార్థప్రదాయని అని పేర్కోబడింది. వాంఛితార్థం కంటే ఎంతో ఎక్కువ ఇస్తుంది అని అమ్మవారిని శంకరులు స్తుతించడం విశేషం. బ్రతికిన నాడు సుఖంగా బ్రతకడానికి, సంసారబంధ విముక్తి కలిగి అద్వైత ఆనందాన్ని అనుభవించడానికి జగన్మాత పాదాలు ఆశ్రయింపదగ్గవి అని, ఆ తల్లి సమాజంలో అందరినీ సమానంగా ఆదుకుంటుంది అని ఆదిశంకరుల సందేశం.
1: జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోక గానం వేదురు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వర వ్యాఖ్యానం విన్నారు. ఇప్పుడు ఆకళ్ళ సుబ్బరాయ కవి విరచిత అనంతరామ సంకీర్తనలు.

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. వ్యాఖ్యాత శ్రీ దేవులపల్లి భాస్కర రామశర్మ గారు.
1: ప్రకృతి పలుకులు. విశ్వమే ఒక మహాకావ్యం. పరమాత్మే ఆ కావ్యకర్త మరియు భర్త. ఉదయించిన చైతన్యం లయించినట్టే లయించిన చైతన్యం మళ్ళీ ఉదయిస్తుంది. యమ నియమాది సాధనలతో ఆత్మ సంయమనంతో అంతరాలలో ఒదిగి ఉన్న ప్రకృతి తత్వాన్ని గ్రహించిన వారే ధన్యజీవులు. ప్రతి అణువులో మంచినే చూడగల మనుజులకు పరాజయం ఉండదు. బాల్యంలో ప్రతి జీవి తన జీవన సాధన విషయాలను విలువలను తల్లిదండ్రుల నుండి నేర్చుకోవటం జరుగుతుంది. ఊహ తెలిసిన తరువాత ప్రకృతి తన సందేశాల ద్వారా సంకేతాల ద్వారా మంచి చెడులను విశదపరుస్తుంది. ప్రకృతి పలుకులు జీవన సాఫల్య హేతువులు. మానవుడు తన మేధో సంపత్తి ద్వారా కొత్త పుంతలు తొక్కడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో అవి లోక కళ్యాణానికి దోహదం చేస్తున్నా మరికొన్ని సందర్భాలలో అవి లోక వినాశనానికి హేతువులవుతున్నాయి. మంచి అలవాట్లతో లోకానికి మంచి జరగకపోయినా చెడు మాత్రం జరగదు. కానీ చెడు అలవాట్లతో లోకానికి మాత్రం ఖచ్చితంగా కీడు జరుగుతుంది. ప్రకృతిలో సంభవించే విలయాలు ప్రళయాలు మానవుని దుందుడుకు అహంకార స్వార్థచర్యలకు ప్రతిచర్యలే. ప్రకృతినే ప్రేమిస్తూ ప్రకృతిలో మమేకమే సాగించే జీవనయానంలో ఎదురయ్యే అపజయాల అలలు విజయాల సోపానాలుగా మారి మానవుని మనుగడ మంజుల మనోజ్ఞ కావ్యంగా సాగిపోతుంది. క్షణభంగుర జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి ఎంతటి వినాశనానికైనా వెనుకాడక ప్రకృతి పలుకులు వినలేని బధిరుడై చేష్టలు కనలేని అంధుడై లోకాన్ని నశింపచేస్తూ అదే లోకరీతి అని వెరివాదనలు వినిపిస్తున్నాడు. పరమాత్మ సృజించిన అనంత విశ్వంలోని విభూతులు లోక కళ్యాణానికై అనునిత్యము తమ శక్తులు ధారపోస్తూ ఉంటాయి. తమ దివ్య భవ్య సందేశాలను నిరంతరం అందిస్తూ ఉంటాయి. లోకం చుట్టూ ప్రకృతి ఉంది, ప్రకృతి చుట్టూ లోకం ఉంది. ప్రకృతి పలుకులను తమ జీవన విధానాలుగా అన్వయించుకోగలిగితే సాక్షాత్తు దైవ సాన్నిధ్యం దొరుకుతుంది. ప్రతి మనిషిలోని అరిషడ్వర్గాలు అంతరించిపోతాయి. ప్రతి చర్యలోనూ గురుత్వం గోచరిస్తుంది. మనిషిలోని ఆధ్యాత్మికత వికసిస్తుంది. మనిషి ఉత్తమ జీవితం గడపాలంటే ఆధ్యాత్మికత అవసరం. ఆధ్యాత్మిక భావనలు లేని వ్యక్తి ఆకులు కొమ్మలు లేని మోడులాంటి వాడుగా పరిగణింపబడతాడు. ప్రకృతి ఆలంబనతో జీవనం సాగించే వ్యక్తుల భావాలు లోకంలో మణిద్వీపాలుగా భాసిలుతాయి. తడిసిన కట్టెలు జ్వలింపనట్లుగా, జీవుడు వదిలిన దేహము నిలువనట్లుగా ధర్మం విడిచిన లోకము వినాశనం వైపు నడుస్తుంది. ప్రకృతి తన చర్యల ద్వారా తన సందేశాలను తెలియజేస్తుంది. వాటిని సక్రమ రీతిలో గ్రహించి ఆచరించాలి. అప్పుడే భూమిపై జీవించే ప్రాణులకున్న అంతులేని చింతలు అవలీలగా తొలగిపోతాయి. విభవాన్ని కలిగించే శుభాల సమాహారం ప్రకృతి పలుకులు. అవి అతులిత సాంద్రమై ఆనంద సంద్రంలా పరవళ్ళు తొక్కి అనంత సుఖ సంతోషాలను కలిగిస్తాయి. ప్రకృతి పలుకులు అత్యంత ఆత్మీయమైనవి, మేలు కలిగించేవి. నిరంతర పూనికతో ఆచరిస్తే ఈ భూమి స్వర్గధామంలా మారిపోతుంది. స్వార్థరహితంగా మనకు మేలు చేసే పంచభూతాలు మనకు ఆదర్శం కావాలి. స్వార్థంతో చేసే పనులు వినాశనానికి హేతువులుగా మారుతాయి. మనం చేసే పనులతో, మాట్లాడే మాటలతో, మనస్సులో కలిగే ఆలోచనలతో కావాలని చేసినా వద్దని చేసినా వాటి ఫలితాలు అనుభవించక తప్పదు. అలాగే మానవుడు ఆచరించే విపరీత ధోరణులు స్వార్థ చింతనల ప్రభావం తగు ఫలితాలను ఇస్తుంది. ఒక చెట్టు పెరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అది అందించే ఉత్తమ ఫలితాలు ఎన్నో తరాలకు అందుతాయి. కానీ అదే చెట్టును నరికివేయటానికి కొన్ని నిమిషాలు చాలు. మాటరాని పక్షి పాటుపడునుండు, వన్య పులుగులందు విన్నలందు, విద్య నేర్చి మనిషి విజ్ఞత మరచను, ప్రకృతి పలుకునిచ్చు ప్రజ్ఞ మనకు. సమాజ హితం కోరే ప్రతి వ్యక్తి ప్రకృతిని ప్రేమిస్తూ సందేశాలను అవగాహన చేసుకుంటూ ప్రకృతితో మమేకమై ముందుకు సాగితే

0: మానవ జీవనం అనంత సుఖ సంతోషాలను అనుభవిస్తుంది. స్వస్తి.
1: దేవులవల్లి భాస్కర రామశర్మ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

ఈ మధ్యకాలంలో మన పంటల సాగులో ఈ కలుపు తీయించడానికి అయ్యేటువంటి ఖర్చులు బాగా పెరిగినాయి. చేతితో కలుపు తీయించడం అంటే కూలీలు మరి దొరకటం కష్టమవుతుంది, అలాగే వచ్చినా కూడా ఎక్కువ ఖరీదు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ మంది రైతు సోదరులు మరి ముఖ్యంగా వరి లాంటి పంటల్లో అయితే కలుపు రసాయనాలు ఎక్కువ వాడుతూ ఉన్నారు. కానీ కలుపు రసాయనాలని అవసరమైతేనే వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు సేద్య పద్ధతులతోటి మనం గనక కలుపు నియంత్రణ గనక చేయగలిగితే చాలా మంచిది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కలుపు రసాయనాలు గనక వాడుతున్నట్లయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పురుగు మందులు తెగుళ్ళు మందుల్లాగా ఏదొకట్లే మందులు షాప్ వాళ్ళు ఇచ్చారు కొడదాం అనేటువంటి ఆలోచన గనక ఉంటే మటుకు చాలా పొరపాటు. కలుపు రసాయనాలు ఖచ్చితంగా ఏ పంటకు ఏ మందు కొట్టాలో ఆ మందే కొట్టాలి, అదే సిఫార్సు చేసిన సమయంలో కట్టాలి, అంతే మోతాదులో కొట్టాలి. అది గనక తేడా వస్తే పంటకు కూడా దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. ఇది మటుకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సిఫార్సు చేసేటువంటి మందుల్లో కూడా మన నేల రకాన్ని బట్టి మోతాదును సిఫార్సు చేస్తూ ఉంటారు. ఇది కూడా మనం గమనించుకోవాలి. అంటే నల్లరేగడ నేలలు, తేలికపాటి నేలలు, ఎర్ర నేలలు, వీటన్నిటిని కనుక మూడు భాగాలుగా మనం విభజించుకుంటే మనము నల్లరేగడి నేలల్లో మోతాదుని కాస్త ఎక్కువ చేసుకొని కొట్టుకుంటాం, అదే ఎర్ర నేలల్లో మధ్యస్థంగా, తేలికపాటి నేలల్లో తక్కువగా మనము ఈ మందుల్ని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం అంతర పంటలు వేసుకుంటుంటాం, మిశ్రమ పంటలు వేసుకుంటుంటాం. అంటే ఒక పంట కాకుండా రెండు పంటలు లేదా మూడు పంటలు కలిసి ఉన్నప్పుడు మందులు కొట్టుకునేటట్లయితే గనక చాలా చాలా జాగ్రత్త పడాలి. ఏ మందు పడితే ఆ మందు అసలు కొట్టకూడదు. అలా కొట్టామంటే గనక మనకి పంట దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. రెండు రకాలు లేదా మూడు రకాల కన్నా పంటలు ఎక్కువ ఉన్నట్లయితే, ఆ పంటల్లో మనం కలుపు మందు కొట్టుకుంటున్నట్లయితే ఒక పంటకి అది దెబ్బ తగలొచ్చు. అంటే ఆ కలుపు అలాంటి మొక్కల్ని కూడా, అంటే పంట మొక్కలను కూడా నాశనం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త కొట్టాలి. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, కలుపు రాకముందే కొట్టేటువంటి మందులు కొన్ని, కలుపు వచ్చిన తర్వాత కొట్టేటువంటి మందులు కొన్ని, ఈ మందుల్లో కూడా మనం కాస్త జాగ్రత్తగా అవగాహన పెట్టుకొని మందు కొట్టాలి. ఇక మరొక అంశం ఏంటంటే, కలుపు రాకముందే కొట్టేటువంటి మందుల్లో సాధారణంగా మనం మందు పిచికారీ చేసేటప్పుడు మనం కొట్టిన చోట మళ్ళీ అడుగు వేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ మందు కాస్త సరిగ్గా పనిచేయకపోవచ్చు మనం పాదం పడ్డ దగ్గర. అందుకనే వీలైనంత వరకు వెనక్కి నడుచుకుంటూ గనక మందు కొట్టగలిగితే గనక చాలా మంచిది. ఏది ముఖ్యంగా కలుపు రాకముందే కొట్టేటువంటి మందుల్లో. మరొక అంశం ఏంటంటే, ఇక్కడ కలుపు మందులు కొట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు చేతి పంపుతో కలుపు మందులు కొట్టడం చాలా చాలా ముఖ్యం, ఉపయోగకరం కూడా. కానీ మామూలుగా మనం పురుగు మందులు, తెగుళ్ళు మందులు పిచికారీ చేసేటప్పుడు ఈ పవర్ స్ప్రేయర్లు అవి ఇవి వాడుతూ ఉంటాం. కానీ కలుపుకు మటుకు ఈ రసాయనాలు వాడేటప్పుడు చేతి పంపుతోనే పిచికారీ చేయటం అనేది ఉపయోగకరం. అది కూడా కలుపు రసాయనాలు పిచికారీ చేసేటప్పుడు మనం నాజిల్స్ ఉంటాయి చూసారు స్ప్రేయర్కి చివరిలో, వాటిల్లో మనం ఫ్లాట్ ప్యాన్ కానీ ఫ్లాట్ జెట్ నాజిల్ కానీ ఉపయోగిస్తే కలుపు రసాయనాలు సరైన సమయంలో సరైన ప్రదేశంలో పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా

0: మనం మనసులో పెట్టుకోవాలి. అలాగే మనం మందులు కొట్టేటప్పుడు, పురుగు మందులు కొట్టేటప్పుడు కూడా గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కొట్టొద్దని చెబుతాం, ఎండ సమయంలో కొట్టొద్దని చెబుతాం, గాలికి ఎదురుగా పోతూ మందు కొట్టొద్దని చెబుతాం. అది సరే, సరిగా మందు పడదనో లేకపోతే మన మీద మందు పడిద్దని ఉద్దేశంతో. ఇక్కడ కలుపు రసాయనాలు సంబంధించి గాలి ఎక్కువగా ఉన్నట్టయితే, అంటే గంటకు 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఈ గాలి కనుక వీస్తున్నట్లయితే మనము కలుపు రసాయనాలు కొట్టుకుంటాం మంచిది. ఒకవేళ కొడితే ఏమైద్ది, మందు ఇక్కడ కాకపోతే అక్కడ పడిద్ది కదా అనుకోవచ్చు మీరు. నిజమే, కానీ మనము పండించేటువంటి పంట ఏంది, పక్క రైతు పండించేటువంటి పంట ఏంది, మనం కొట్టేటువంటి మందు మన పంటను బట్టి కింద ఉన్నటువంటి ఎడల్పాటి ఆకు కలుపు నియంత్రించడానికి ఉపయోగించేదా లేకపోతే గడ్డి జాతి కలుపు నియంత్రించడానికి కొట్టేదా అనేది ఒకటి ఉంటుంది. అలా ఉదాహరణకి గడ్డి జాతి కలుపు నియంత్రించేటువంటి కలుపు మందు కొడతాం అనుకోండి, ఆ గాలి వేగానికి ఆ మందు పోయి పక్కన ఉన్నటువంటి గడ్డి జాతి పంట మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ పంట మీద పడితే ఈ పక్క వరస అంతా కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది ఆ రైతుది, అప్పుడు ఇబ్బంది అయింది కదా. ఇలా సమస్యలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కలుపు రసాయనాలు కూడా మనం పిల్లలకు అందకుండా లేకపోతే మన ఇంట్లో పెంచేటువంటి ఈ జంతువులకు వాటికి అందకుండా జాగ్రత్తగా దాచాలి, అవసరం వచ్చినప్పుడే తీయాలి. నీడలో దూరంగా ఎత్తున ప్రదేశాల్లో ఎవరికి అందకుండా పెట్టుకోవటం చాలా చాలా అవసరం. ఈ మందులు కూడా మనము చేతుల మీద, కళ్ళకి, శరీరం మీద పడకుండా, కళ్ళకి కళ్ళజోడు, చేతులకు తొడుగులు, కాళ్ళకు కూడా బాగా మందంగా ఉండేలాగా ఏదైనా బట్టలు పూర్తిగా కప్పుకొని మాత్రమే పిచికారీ చేయాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూనే మనం కలుపు రసాయనాలు పిచికారీ చేయాలి. ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ కలుపు మందు ఏ కలుపు నియంత్రించడానికి వాడుతున్నాం, అది పంటకి ఏమన్నా దెబ్బతీస్తుందా అనే దానికి సంబంధించిన అవగాహన కూడా మనకి ఉండాలి. అది గనక లేకపోతే పంటను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా అవగాహన పెంచుకోవాల్సినట్టు అవసరం అయితే మనకుంది. రైతులుగా కలుపు రసాయనాలు వాడేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగానే చేయాలి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం ప్రత్యేకంగా ఏం లేదు. వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 వస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్

0: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ
1: రాష్ట్రంలో ఏదైతే 261,000 టిట్కోయిలు అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వచ్చే మార్చి 31కి ఈ 261,000 పూర్తయ్యేటట్టుగా అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా, అదే విధంగా ఇల్లు కట్టడమే కాదు అక్కడ ఉండడానికి ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదే విధంగా ఎకనమిక్ గ్రోత్, అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల
0: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన 2 విడతలో భాగంగా 147,000 చేప పిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపదను సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30,00,000 చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు కోట్లాది చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30,00,000 దాకా వచ్చాయి కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపడం జరుగుతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు, సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి.

0: దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 2028 చివరి నాటికి రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందడం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూలు జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. अथ वार्ताः. भारत निर्वाचनायोगेन महाराष्ट्र राज्यस्य प्रारूप मतदातृ सूचीषु आपत्त्यभियानस्य अन्तिमावधिः अक्टूबर मासस्य षड्विंशति तिथि

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటల 5 నిమిషాలకు

జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా అంతర్జాతీయ విపత్తుల ప్రమాద నివారణ దినోత్సవ సందర్భంగా విశేషాలు. హిందీ చలనచిత్రరంగ గాయక నటుడు కిషోర్ కుమార్ వర్ధంతి సందర్భంగా విశేషాలు. సమాజ సేవలో మన వంతు వైజాగ్ వాలంటీర్స్ వ్యవస్థాపకులు శ్రీ కె సతీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. భక్తి సంగీతం శ్రీశ్రీ సోదరీమణులు కుమారి శ్రియా శ్రీనివాస్ శ్రీజ శ్రీనివాసుల గాత్రయుగుణం. హెచ్ రామచరణ్ గారు వైలన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం. తరువాత పుష్పాంజలి, ఆ తరువాత సమాచారవాణి, ఆ తరువాత ప్రకటన. ఇవన్నీ ఉదయ సమీరాల్లోనే. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నారు శ్రీ కె నవీన్ కుమార్ గారు. 8:35 నుండి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చినశేషవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం 8:35 నుండి 9:05 వరకు. అక్కడి నుండి పాటల పల్లకి ఉంటుంది. ఆ మీదట 9:30 కూడా. 10:00 ప్రత్యేక కార్యక్రమం ప్రజాసేవతో దేశసేవ. పిఎస్ ఠాగూర్ పారిశ్రామిక నిపుణులు, వారు కార్మిక చట్టాలు 2025పై వివరాలు అందిస్తారు పరిచయ కార్యక్రమం ద్వారా. పరిచయకర్త రావల సాయి గిరీష్ గారు. దార్శనిక భారత్ 10:30. సంధ్యారాగంలో మధ్యాహ్నం 12:40 రేడియో రంగస్థల సినీ కళాకారులు బుగత సత్యనారాయణ గారితో శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి జరిపిన పరిచయ కార్యక్రమం తొలి భాగం. రెండవ భాగం అంటే అదే ఆఖరి భాగం వచ్చే మంగళవారం సంధ్యారాగంలో ఉంటుంది. ఇవాళ తొలి భాగం. 1:35 మహిళావాణి, ప్రమాణాలే నాణ్యతకు చిరునామా, శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానంతో. రంగస్థల్లో 2:31 రామాయణంలో పాదుకా పట్టాభిషేకం దశరథుని పాత్ర శ్రీ ఎం వేణునాథరావు గారు పాడిన రంగస్థల పద్యాలు. హార్మోనియం శ్రీ బి విజయసారథి. సాయంత్రం 5:00 యువవాణితో అనంతర ప్రసారం మొదలు. క్విజ్ కార్యక్రమం సేకర్త డాక్టర్ ఎన్ సుందరరాజన్. సంధ్యారాగారు 5:30, సాయం సమీరం 6:30 లలిత సంగీత కార్యక్రమం. వేదుల రవీంద్ర గారి గళంలో బి ధనుంజయ్ గారు తబల, సిహెచ్ భాస్కర్ గారి కీబోర్డ్. 7:15 కిసాన్ వాణి, ఉత్తర కోస్తా ప్రధాన పంటలలో వాతావరణ మార్పు దృష్ట్యా ఆ పంట చివరి దశలో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులు, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయ కార్యక్రమం. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో హంసవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈ రాత్రి 8:00. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 వస్తోంది. కొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్

0: ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి భారత్ తరపున బరిలోకి దిగుతుంది. వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథురును కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్లను రాష్టపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపై నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దుల దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ రెండు రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా భారతదేశం స్థిరమైన వృద్ది సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు, వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని, 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్లలోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I have a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: దేశ భవిష్యత్తుపై, యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్, స్పితి, గిరిజన జిల్లాలో ఖిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్

0: ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైరలకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ అక్టోబర్27 కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచలు విరిగిపడడంతో బుద్ది గండకి నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్ 1 ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వీ శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడీ ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాను.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా?

0: వరకు శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట, ఇందులో తొలి అంశం, ప్రజాజీవనానికి చాలా నష్టం కలిగించి వనరుల్ని ధ్వంసం చేసి సాధారణ కార్యకలాపాలకు ఎంతో విఘాతం కలిగించేవి ఏమిటి అంటే, అనుకోకుండా మానుషమైనటువంటి ప్రయత్నం ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా వచ్చే విపత్తులు, ప్రకృతి విలయాలు. వీటి గురించి ఒక తేదీ అనుకుంటే అందరం ఆలోచించుకోవడానికి వీలుగా ఉంటుందని, ఇదిగో ఇలా ఈ అక్టోబర్ 13వ తేదీని అంతర్జాతీయ విపత్తు నష్టాల తగ్గింపు దినోత్సవం, ఇంకో రకంగా చెప్పాలంటే ప్రమాదం అని కూడా అంటారు. దీనికి మనం ఏం చేయాలి, అది ఏం చేయాలి అనడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. కాబట్టి ఇవి సహజ సిద్ధంగా లేదా మానవ పరికల్పితంగా కూడా చోటు చేసుకుంటాయి, పరోక్షంగా కూడా మనం అలా అలా అలా కొండల మీద అక్కడ ఇళ్ళు అవి అన్నీ కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటే చల్లగాలి ఎత్తుగా దృశ్యాలు కనిపించడం ఇవన్నీ బాగానే ఉంటాయి. ఆ తర్వాత దృశ్యాలు కనిపింపజేసే ఎత్తు అనగా కొండ చర్యల ప్రతి చర్యలు మొదలయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఎత్తుల్లో కాకుండా లోతుల్లో ఉంటాం, ఆ లోతుల గోతుల్లోంచి మరి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటివన్నీ కూడా మనం నివారించుకోవాలి అంటే ప్రాణ ఆస్తి నష్టం, పెరిగిపోతున్నటువంటి పర్యావరణ సమస్యల్ని మనమే ఎక్కువ చేసుకుంటున్నాం. ఆ అవగాహన కలగాలని ఏటా అక్టోబర్ 13న అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు లేదా నష్టాల తగ్గింపు, ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్, దాన్ని మనం నిర్వహిస్తున్నాం. సమాజంలో దుర్బలత్వాలు ప్రమాదాలు తగ్గించడానికి, ముందస్తు హెచ్చరికల వ్యవస్థల్ని పటిష్టం చేసుకోవడానికి, ప్రాణ నష్టం తగ్గించుకోవడానికి అందుకోసం ఆలోచనలకు ప్రణాళికలకు ఈ అక్టోబర్ 13ని అంతర్జాతీయంగా మనం అందరం ఆచరిస్తున్నాం. నేటి మాటలో రెండవ అంశం మరీ బొత్తిగా మనం మాట్లాడేసుకుంటే ఏం బాగుంటుందండి, దశాబ్దాల కిందట జాతీయంగా మొదలై అంతర్జాతీయంగా కూడా ఒక ఊపు ఊపి గానానికి రూపురేఖలను మార్చేసి, నటనలో కూడా మనం ఆంగ్లంలో చెప్పుకోవాలంటే చాలా ఈజ్ అంటే ప్రయత్నపూర్వకంగా అభినయించడం కాదు, నటించు అని ఏ దర్శకుడు గొప్పవాడైన వాడు చెప్పడు, గొప్ప నటుడు కూడా నటిస్తున్నాను అనరు, షు బిహేవ్, ప్రవర్తించు అంటారు. అదో అలాగా వాయిస్ యాక్టింగ్లో అపురూపమైన స్వరం, ఆ స్వరం మహమ్మద్ రఫీ గారితో పాటు ఆ తర్వాత కూడా గాన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి గాత్ర కిషోరం ఈరోజు ఆయన వర్ధంతి.

0: रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना रूप तेरा मस्ताना।
1: ఈ పాట ఈ స్వరం వినగానే ఓ తరం వెనకటి వాళ్ళు ధనా ధనా ఆరాలు తీసేస్తారు ఎవరా అని. ఇంకేముంది ఆ రెండక్షరాలు ఈ అక్షరాలు ముందుకి వెనక్కి తీస్తే ఆరాధన. చిత్రం నుండి కిషోర్ కుమార్ గారి కంఠాన్ని వింటున్నాం. ఇది ఏళ్ల ఏళ్ల ఏళ్ల తరబడి లేళ్ల పరుగుల్లాగా సెల ఏళ్ల గెంతుల్లాగా ఆయన గానం. అందులోనూ ఆ స్వరంతో కొన్ని కొన్ని విన్యాసాలు ఆయనే చేయాలి.

కిషోర్ కుమార్. నటుడిగా భారతీయ హిందీ చలనచిత్ర రంగంలో ప్రవేశించి నేపథ్య గాయకుడిగా, నిర్మాతగా, పాటల రచయితగా, సినిమా రచయితగా, హాస్యరస చక్రవర్తిగా, కళల సమాహారం ఒక్క మనిషిలోనే నిక్షిప్తమై ఉన్నాయి అంటే ఆ నిధి, ఆ నిక్షేపం కిషోర్. మన హృదయాల్లో శాశ్వత స్థానానికి, సింహాసనానికి ఆయనకే పట్టాభిషేకం. హిందీ సినిమా పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన గాయకుల్లో ఒకరిగా, ట్రాజెడీ కింగ్గా ప్రసిద్ధి రాజేష్ ఖన్నా ముఖ కవళికలు అందంగా కదులుతూ ఉంటే, ఆ పెదవులకు తన పాటని అందించిన వ్యక్తి. అలాగే కేవలం హుషారైన పాటలే కాకుండా విషాద గీతాలు, తొలినాళ్లలో బెంగాలీ భాష ఆల్బంలు. ఆయన గొప్ప నేపథ్య గాయకునిగా, మరి ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా 8 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పొందారు. అత్యధిక ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పొందిన రికార్డు, ఆ పాటల రికార్డులు ఆయనకే సొంతం. లతా మంగేష్కర్ పురస్కారం 1985-86 సంవత్సరంలో అందుకున్నారు. కిషోర్ కుమార్ పురస్కారాన్ని ప్రారంభించారు ఆయనే. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1997 ఆయన పేరు మీదే ప్రారంభించింది. 2012 న్యూఢిల్లీలో జరిగిన ఓషియన్ సినీ ఫ్యాన్ యాక్షన్లో ఆయన విడుదల చేయన చివరి పాట 15.6 లక్షల రూపాయల కంటే 1.56 మిలియన్లకి అమ్ముడైంది. 1929 ఆగస్టు 4 ఆయన జననం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా కుంజలాల్ గంగూలీ ఆయన తండ్రి, తల్లి గౌరీదేవి బెంగాలీ కుటుంబానికి చెందిన. ఆ ప్రభావంతో ఆయన బెంగాలీ ఆల్బంలు కూడా చేశారు. బాంబే చిత్రరంగంలో కిషోర్ ఎదురులేని రారాజుగా, ఆయన గ్రాడ్యుయేషన్ క్రిస్టియన్ కళాశాల ఇండోర్లో చేసినప్పుడు అక్కడి నుంచే ఆయన గానం మొదలైంది. తొలిపాట 1948 షికారి, ఆ తర్వాత రిమ్జిమ్ 1949, ఎస్డి బర్మన్ ఆధ్వర్యంలో ప్యార్లో హీరో రాజ్ కపూర్కి అన్ని పాటలను పాడడంతో కిషోర్ అంటే ఏమిటో తెలిసింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అయినప్పటికీ కళాకారుడిగా నిలబడ్డాడు. ఆయన ఉన్న గానయుగం స్వర్ణయుగం. 1969 వచ్చిన ఆరాధన సినిమా పాటలు ఒక్క ఊపు ఊపి ఎవరి గాన కిషోరుడు అన్నట్టుగా చూసింది ప్రపంచం. అశోక్ కుమార్ అన్నగారు, ఆయన ఎంత కళాకారుడో తెలుసు. అలాగే కిషోర్కి అభిమాన గాయకుడు మొహమ్మద్ రఫీ. ఎన్నేళ్లు హుషారైన పాటలు పాడినా ఏదో ఒకనాడు, ఆనాడు 1987 అక్టోబర్ 13 అయింది. చల్తే చల్తే మేరే గీత్ యాద్ రఖనా, కభీ అల్విదనా కెహనా, కభీ భూల్తం జానా. ఆ పాట ప్రతి ఒక్క హృదయంలో ప్రతిధ్వనించేలాగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కిషోర్ అంటే హుషారే కాదు, విషాద గానాల మేనా కూడా.

0: సమాజ సేవలో మన వంతు వైజాగ్ వాలంటీర్స్ వ్యవస్థాపకులు శ్రీ కె సతీష్ గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
1: మనలో చాలా మందికి తోటి వ్యక్తికి ఏదన్నా సాయం చేయాలి అనేటువంటి కోరికతో మనం ఉంటా ఉంటాం. అలాగే సమాజంలో ఏదన్నా మనము 10 మందికి సహాయం

చేస్తే మనకు తృప్తిగా ఉంటుంది. కానీ అది చేయటానికి మనకి మనసులో కానీ చుట్టుపక్కల కానీ అనేక రకాలైనటువంటి అడ్డంకులు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. మరి ఇలా

0: జనరల్గా మీరు ఇప్పుడు అన్నట్టే చాలామందికి సర్వీస్ చేయాలని ఉంటూ ఉంటుంది. అలా నేను కూడా సర్వీస్ చేయాలి అని చెప్పి గత 18 సంవత్సరాలుగా ఎన్నో రకాల ఆర్గనైజేషన్లో సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. బట్ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న టైంలో సర్వీస్ అనేది చాలా పద్ధతిగా, చాలా రిస్క్ ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా డిసిప్లిన్గా చేయాలి కాబట్టి ఒక వాట్సాప్ గ్రూప్ కింద స్టార్ట్ చేసి అలాంటి నా లైక్ మైండెడ్ పీపుల్ బాగా ఇంట్రెస్టెడ్గా డెడికేటెడ్గా చేసే వాళ్ళందరినీ పెట్టుకుని స్టార్ట్ చేశామండి. అది మనం స్టార్ట్ చేసిన ఆ వేవ్లో మనం చేసిన హెల్ప్ ఎన్నో వేల మంది హెల్త్ని సేవ్ చేయడానికి, 3,000 మంది పైగా ప్రజల ప్రాణాలను కాపాడడం జరిగింది. అలాంటివి చేస్తున్నప్పుడు ఆ ఇన్స్పిరేషను దీంతో వాలంటీర్స్ అందరూ కూడా 100 కాస్త 200, 200 కాస్త 300, ఈరోజు ఒక వైజాగ్ వాలంటీర్స్ ఒక 5,000 మంది వాలంటీర్స్ అయ్యారు.
1: నైస్.
0: అయిన వాలంటీర్స్ తోటి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ వైజాగ్లో చేస్తూ ఒక సరదా, ఒక హ్యాపీనెస్, ఒక గివింగ్ అనేది, ఆ తృప్తి ఉంటుంది కదా లైఫ్లో, ఆ
1: ఖచ్చితంగా.
0: తృప్తి వల్ల మేము అన్ని చేయగలుగుతున్నామండి.
1: స్వతహాగా మీ వృత్తిపరంగా మీరు ఏం చేస్తారు?
0: నేను ఒక సాఫ్ట్వేర్, F9 టెక్నాలజీస్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండర్ అండి. గత 18 ఇయర్స్ నుంచి వైజాగ్లోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, చిన్న కంపెనీ రన్ చేస్తున్నాను.
1: ఒక స్టార్ట్అప్ అంటే యూత్ కూడా చాలా మంది సరే ఏదైనా సమాజ సేవ చేయాలనే దాంతో పాటుగా స్థిరపడాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి ఒక స్టార్ట్అప్ ఫౌండర్?
0: యాక్చువల్గా ప్రతి మనిషి బతకడం కోసం సంపాదించాలి, సంపాదించడం కోసమే బతకూడదు. సో అందువల్ల నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్పేది ఏంటంటే, యూత్ అందరికీ కూడా లైఫ్లో ప్యాషనేటెడ్గా మీరు ఏ విధంగా సర్వీస్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రతి దాంట్లోనే ఇన్కమ్ ఉంటుంది. ఆ కెరియర్ని చూస్ చేసుకోవడంలో సరైన పద్ధతిని మీరు ఫస్ట్లే అవలంబిస్తే, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, ముందు అర్జెంటుగా జాబ్లో జాయిన్ అయిపోవాలని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొన్ని జాబ్లో జాయిన్ అవుతారు, కెరియర్ గ్యాప్ వస్తుంది, ప్రాబ్లమ్స్ పడుతుంటారు. అలాంటి పిల్లలందరికీ నేను ముందు చెప్తాను, కాలేజీలో ఉన్నప్పటి నుంచే మీరు ఇంట్రెస్ట్ తోటి రూపాయి సంపాదించినా 5 రూపాయలు సంపాదించినా మీకు ఇష్టమైన దాంట్లో ఎంతో కొంత సంపాదిస్తే మీ స్కిల్కి వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని బేస్ చేసుకుంటూ మీరు కెరియర్ని బిల్డ్ చేసుకుంటే మీరు జాబ్లోకి వెళ్ళలేదు అన్న భయం లేకుండా కాన్ఫిడెన్స్ తోటి మీరు మీ కెరియర్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. జాబ్ వేరు, కెరియర్ వేరు. ఆ డిఫరెన్స్ చాలా మంది పిల్లలకి చెప్తాను. అంటే జాబ్ లేకపోతే మనకి ఇంక లైఫ్ లేదు అని అనుకోవద్దు. మీ ప్యాషన్ని ఏదైతే ఉందో ఆ ప్యాషన్కి తగ్గట్టుగా స్కిల్స్, లేటెస్ట్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటే, సో ఈ రోజుల్లో నేర్చుకోవడం కష్టం కాదండి. పూర్వం అంటే కష్టం కానీ ఈ రోజుల్లో ఏం కావాలన్నా యూట్యూబ్
1: అన్ని
0: ఎక్కడైనా
1: దొరుకుతాయి.
0: దొరుకుతాయి. సో అలాగ వాళ్ళందరికీ ప్యాషన్ తోటి లైఫ్ని లీడ్ చేయమని చెప్తా. ఆ హ్యాపీనెస్ తోటి సర్వీస్ చేస్తూ సో సొసైటీలో మీరు గ్రో అవ్వండి. ఆ గ్రోత్ అన్నది స్లోగా వస్తుంది, టైం పడుతుంది,
1: కాకపోతే స్ట్రాంగ్ గా ఉంటుంది,
0: స్ట్రాంగ్ గా ఉంటుంది.
1: మీరు ఎంతో మంది యువతి యువకులతో కలిసి పనిచేస్తూ ఉంటారు వైజాగ్ వాలంటీర్స్ లో, ప్రధానంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి?
0: వైజాగ్ వాలంటీర్ స్టార్ట్ చేయడానికి ముందు నుంచి వైజాగ్ లో నాకు బాగా ఇష్టమైంది వైజాగ్, సో వైజాగ్ ప్రజలు, సో వైజాగ్ బీచ్. సో వైజాగ్ బీచ్ కి ఏదో ఒకటి చెయ్యాలి, ఎందుకంటే బీచ్ రోడ్లో వెళ్ళి నడిచి వెళ్తూ ఉంటే ఎంత చెత్త చెదారంగా ఉండేది. సో నా చిన్నప్పుడు నేను వెళ్ళి ఆడుకుంటుంటే ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో పెరటన్ దగ్గరికి వెళ్తే దాంతోపాటు చెత్త వస్తూ ఉండేది చూశాను,
1: మురికి చూస్తా ఉంటాం,
0: మురికి చూసేవాళ్ళం. అన్ని చూస్తే అప్పుడు అనిపించింది, అబ్బా ఎవరో రెస్పాన్సిబిలిటీ, ఏదో ఒకటి చేస్తే బాగుంటది కదా అనిపించింది. సో ఎవరో చెయ్యాలని ఎందుకు అనుకోవడం, నా వరకు నేను ఏం చేయగలను, నేను చేస్తూ ఉంటే బెటర్ అని చెప్పి. మన వ్యూ పాయింట్ ఉంది కదండి, తెన్నేటి పార్క్ దాటేక జంక్షన్, ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కూర్చుంటే కొండంతా ఒక చెత్త కొండలా ఉండేది. ఆ చూసి బాధ అనిపించింది, ఇంత బెస్ట్ వ్యూ పాయింట్ వైజాగ్ లో ఇంత చెత్తగా ఉందని. డైలీ వెళ్ళి నా వరకు నేను ఎంత క్లీన్ చేయగలనో క్లీన్ చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నప్పుడు స్లో స్లో స్లోగా అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. ఆ వెండర్స్ దగ్గర నుంచి అక్కడ మేము, మీరు చెప్తే నమ్మరు, ఒక లారీ లోడు బీర్ బాటిల్స్ అన్ని ఏరాం.
1: బా,
0: అది అంత ఫేమస్ పాయింట్ ఎవరికే అంటే, సో అలాంటి అడ్డాగా తయారయ్యేది. సో అలాంటివి అన్ని చెత్త, అలాగే దాంతోపాటు రకరకాలుగా అన్ని ఉండేవి, అవన్నీ క్లీన్ చేసుకుంటూ నీట్ గా ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చుని ఎంజాయ్ చేయగలిగేలాగా చేయగలిగాం. ఆ చేయడం చేసాక ఎప్పుడైతే అంత బెస్ట్ వ్యూ పాయింట్ క్లీన్ గా నీట్ గా ఉన్నదో, పీపుల్ అందరూ రావడం కూర్చోవడం ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే క్రౌడ్ బాగా పెరిగిపోయిందో, జీవీఎంసీ వాళ్ళు కూడా దాన్ని మొత్తం రినోవేషన్ చేయడం. ఈ రోజు వైజాగ్ లో వైజాగ్ కి ఎవరైనా వచ్చారంటే ఆ వ్యూ పాయింట్ కంపల్సరీగా ఒక ఫోటో తీసుకోవాలి, ఒక సెల్ఫీ తీసుకోవాలి.
1: మీతో పాటు యువత ఎలా కదిలొచ్చింది ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా బీచ్ క్లీనింగ్ లో?
0: మేము బీచ్ క్లీనింగ్ స్టార్టింగ్ నుంచి చేసినప్పుడు ఎప్పుడూ కూడా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ కిందో లేదంటే ఒక బ్యానర్ కిందో కాకుండా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా కంప్లీట్ గా చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుకి కూడా ప్రతి వారం సండే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చేస్తూ ఉంటారు. నిజంగా చెయ్యాలనుకునే వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఎప్పుడు ప్రతి వారం ఇక్కడ జరుగుతుంది.

0: అది అని అందరికీ తెలుసు,
1: అది నమ్మకం వస్తుంది,
0: నమ్మకం
1: వాళ్ళు
0: వస్తుంది.
1: రావచ్చు.
0: వాళ్ళు అలా వచ్చి వాళ్ళంతటి వాళ్ళు ఒక 10 వారాలు రావచ్చు, 4 వారాలు రావచ్చు, లేదంటే ఎగ్జామ్స్ ఉంటే రాకపోవచ్చు. అలా వచ్చి 20 మంది వచ్చినా 30 మంది వచ్చినా ఆ డెడికేటెడ్ గా వచ్చి వచ్చారు అంటే ఇంకా అంత డెడికేటెడ్ గా చేస్తారు,
1: స్వతహాగా వచ్చారు కాబట్టి బాగా చేస్తారు.
0: బాగా చేస్తారు. ఇప్పుడు కొంతమంది వాలంటీర్స్ ఎన్ఏడి నుంచి, పెందుర్తి నుంచి బీచ్ క్లీన్ కు ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
1: వెరీ గుడ్.
0: అంటే అలాంటి డెడికేషన్ వాళ్ళకి అది ఒక ఓకే
1: తృప్తి,
0: తృప్తి. అలా తృప్తిగా చెయ్యాలి సర్వీస్ అనుకునే వాళ్ళు వస్తూ చేయడం వల్ల ఏమైందంటే ఆ డెడికేటెడ్ పీపుల్ అందరూ కూడా ఒక కనెక్టెడ్ బాండ్ కుదిరింది. సో దాని వల్ల మిగిలిన యాక్టివిటీస్ అందరిలోకి కూడా ఈ వాలంటీర్స్ అది కనెక్ట్ అవడం, మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయిన వాలంటీర్స్ బీచ్ క్లినిక్ రావడం వల్ల సో ఆ కమ్యూనిటీ డే బై డే గ్రో అవుతుంది. ఎందుకంటే ఇది ఒక రోజులో కాకుండా గత 7 సంవత్సరాల నుంచి ఒక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఓకే ఇది ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ అనేది వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేశారు. ఎవరో చెప్తే కదా వాళ్ళంతటి వాళ్ళు దే టేస్టెడ్ ఇట్.
1: మీరు ఎంతో కాలం నుంచి ఈ బీచ్ క్లీనింగ్ చేస్తా ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఏదో ఒక చెత్త కనిపిస్తా ఉంటుంది. అలాగే జీవంశాలు మీరు అన్నట్టుగా అనేక రకాలైనటువంటి వాహనాలు పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు, ఏంటి ఎంతకాలం ఇలానే ఉంటుంది, ఎంతకాలం పడుతుంది?
0: వైజాగ్ లో 25 లక్షల మంది జనాభా అండి. మనం 25 లక్షల మందిని ఒకసారి మార్చలేం. మార్పు మొదలైంది గత 5 సంవత్సరాల నుంచి, చాలా వరకు మొదలైంది. కానీ ఏంటంటే చాలా మందికి బీచ్ లోకి వచ్చి పాడేయరు, కానీ ఏమనుకుంటారంటే వాళ్ళు మేము చెత్త బీచ్ లో ఇట్లేదు కదా అని అనుకుంటారు. సో కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే రోడ్డు సైడ్ ఇంటి పక్కనో లేదంటే డ్రైనేజ్ లోనో లేదంటే ఎక్కడో చోట పాడేసిన ఒక తీగ అవ్వచ్చు, ఒక సంచి అవ్వచ్చు, ఒక కవర్ అవ్వచ్చు, ఏదైనా సరే అక్కడ పాడేయడం వల్ల పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ బీచ్ కు వస్తూ ఉంటాయి. బీచ్ కు వచ్చినప్పుడు ఆ రోజుకు ఆ రోజు ఆ చెత్త అక్కడికి రాదు, మళ్ళీ అది లోపల వరకు కొట్టుకుని వెళ్ళాక మళ్ళీ అది వచ్చేటప్పటికి కొంత టైం పడుతూ
1: ఉంటుంది,
0: పోతూ ఉంటది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే కంటిన్యూస్ గా ఆ చెత్త రావడం, వచ్చినప్పుడల్లా మళ్ళీ క్లీన్ చేయడం అనేది వర్షాకాలం ఎండాకాలం లాగా ఒక సైకిల్ అన్నమాట, తిరుగుతూ ఉంటది.
1: ఇక అనేక రకాలైనటువంటి ఇతర కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు, ముఖ్యంగా రక్తం అవసరం వచ్చినప్పుడు అందరికి అందించడం, ఈ కార్యక్రమాల గురించి చెప్పండి.
0: వైజాగ్ వాలంటీర్స్ లో డిజీ బ్లడ్ అనేది అంటే మనం 13 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క గోల్ పెట్టుకున్నాం. సో డిజీ బ్లడ్ ఎవరికైనా బ్లడ్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనది హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంటుంది. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఎవరైనా కాల్ చేస్తారు, 7337335 నెంబర్ అనమాట. సో వాళ్ళు ఎవరైనా కాల్ చేసినా లేదంటే వాట్సాప్ చేసినా మా వాలంటీర్స్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ వచ్చిన ఫాలోఅప్ చేసుకుంటూ, సో మనకు ఉన్న 8 to 9 బ్లడ్ బ్యాంక్స్, వైజాగ్ లో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ తోటి మనకి అసోసియేషన్ ఉంది. అంటే మనం బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం అలాగే రెగ్యులర్ చేయడం, సో దాని ద్వారా వాళ్ళకి ఇస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి తీసుకుంటూ ఉంటాం. సో అలా కంటిన్యూగా ఫిల్ చేయడం వల్ల ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం సార్.
1: ఇంకా మీరు చేసే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటి వాలంటరీగా?
0: ఇప్పుడు వైజాగ్ లో చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి. యోగాంధ్ర జరిగింది, యోగాంధ్రకి ఒక 2500 మంది వాలంటీర్స్ కావాలి. కలెక్టర్ గారు ఆ రోజు వైజాగ్ వాలంటీర్స్ ని చాలా కాన్ఫిడెంట్ గా నమ్మకంతో మాకు అప్పచెప్పారు. 100% మా వాలంటీర్స్ చాలా కష్టపడి డెడికేటెడ్ గా వాలంటీరింగ్ చేశారు. అలాగా నావీ మారథాన్ అవ్వచ్చు, వైజాగ్ మారథాన్ అవ్వచ్చు, సింహాచలం గిరి ప్రదక్షిణ అవ్వచ్చు, చందనోత్సవం అవ్వచ్చు, ప్రతి మేజర్ ఈవెంట్ వైజాగ్ లో జరిగినప్పుడు వాలంటీర్ ఒక పోలీస్ లాగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఈ పీపుల్ కి ఈ పోలీస్ కి మధ్యన ఉండి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి. జెన్యున్ గా వాళ్ళకి సర్వీస్ చేస్తూ వాళ్ళు కొన్నిసార్లు చూస్తుంటారు, అమ్మాయిలైనా సరే ఏకంగా రోడ్డు మీద ఎండ్లో క్యూల్లో నుంచో పెడుతూ అలా అంటే సర్వీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ తోటి వీళ్ళందరూ చేస్తుంటారు. అలా
1: వాళ్ళు చేస్తారు కాబట్టి చాలా చక్కగా చేస్తారు,
0: చాలా చక్కగా చేస్తారు. అలా వాలంటీరింగ్ చేస్తూ ఉంటాం సార్. అది కాకుండా మనం ఏంటంటే ఇప్పుడు బ్రిడ్జింగ్ జనరేషన్స్ అనే ఒక ప్రాజెక్ట్ ఉన్నది, వేరే ప్రాజెక్ట్. సో దాంట్లో మన ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజ్ హోమ్ వీళ్ళకి వెళ్ళి డబ్బులు ఇవ్వడం కానీ మెటీరియల్ ఇవ్వడం కానీ చేయొద్దని చెప్తా. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ఒక పర్సన్ వచ్చి వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి కొంచెం నవ్వించి వాళ్ళకి లోటు తీర్చడం అన్నిటికన్నా ఎక్కువ ఇచ్చే పెద్ద గిఫ్ట్. వీళ్ళు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్
1: తోడుంటారు,
0: తోడున్నాం మీకు అంటూ ఒక భరోసా. అలాగా మా వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళతో పాటు ఆడి పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అంటే ఆ బ్రిడ్జింగ్ ఈ 2 జనరేషన్స్ ఈ రోజుల్లో ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ చూసుకోలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు వీళ్ళు అలా చేస్తూ ఉంటారు. అలాగే మనది పీసీఓడి అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకి చాలా ఇష్యూస్ ఉంటాయి, అవి మాట్లాడడానికి సిగ్గు, అలా మాట్లాడడానికి సిగ్గు అయితే స్టూడెంట్సే వెళ్ళి స్టూడెంట్స్ తోటే మాట్లాడి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి
1: వాళ్ళకి
0: షైనెస్ ని పోకూడదు, వాళ్ళని ఓపెన్ గా మాట్లాడమని చెప్తాను. ఫస్ట్ లో ఆ మాట్లాడడానికి కూడా సిగ్గుపడేవారు, ఈ రోజు వాళ్లే ఒక చాలా

0: పెద్ద పెద్దగా క్లాసెస్ కి వెళ్ళి చెప్తూ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై
1: నైస్.
0: చేస్తూ ఉంటారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యం రీయూజ్ అనే ఒక ప్రాజెక్ట్ అండి.
1: అంటే
0: జనరల్ గా మనం అనుకుంటాం అంటే మనకి ఒక ఓల్డ్ క్లాత్ వేస్ట్ ఇంకే పని అయిపోయింది చిన్న చిరిగి ఉంది అని, కానీ అలాగే ఇంట్లో స్టీల్ సామాన్ అవ్వచ్చు,
1: అవును.
0: ఒక షూస్ అవ్వచ్చు, లేదంటే ఎనీ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్ని చాలా మనకి అవి వేస్ట్ మనం పడేయచ్చు అని అనుకునేవి కూడా మేము కలెక్ట్ చేసి అవన్నీ సాగ్రిగేట్ చేసినవన్నీ మళ్ళీ మేము బాగున్నవన్నీ ఐటమ్స్ తీసి మళ్ళీ దాన్ని ఏ విధంగా పంపించవచ్చు అని ట్రైబల్ ఏరియాస్ లో తండాస్ అంటారు. అంటే మనకి విలేజ్ వేరు, తండా వేరు.
1: అవునవును,
0: తండా అంటే
1: ఉంటా
0: ఒక హిల్
1: ఉంటుంది
0: మీద ఒక
1: ఇల్లు
0: 10 ఇళ్ళో,
1: మీద.
0: 20 ఇళ్ళో, 30 ఇళ్ళో
1: అవును.
0: ఉంటాయి అంతే. అలాంటి తండాల ఏరియాస్ కి తీసుకుని వెళ్ళి ఈ ఓల్డ్ క్లాత్స్ ఇలాంటి ఐటమ్స్ అన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. వాళ్ళకి చాలా చాలా చాలా ఇంపార్టెంట్, మేము చెప్తే నమ్మరు. మొన్న రీసెంట్ గా వెళ్ళినప్పుడు ఐఎం వాళ్ళు వాళ్ళు ఓల్డ్ క్లాత్స్ వదిలేసినవన్నీ మనకి ఇచ్చారు. ఇస్తే అవన్నీ కొన్ని తీసుకెళ్లి ఇస్తున్నప్పుడు ఐఎం నుంచి కూడా ఒక అమ్మాయి వచ్చింది. వచ్చినప్పుడు ఏముంది ఓల్డ్ క్లాత్స్ ఇస్తే ఏముంది, కొత్త క్లాత్స్ ఇస్తే బాగుంటది కదా అని అనుకుంది. తను స్కూల్లోకి వెళ్ళినప్పుడు చూస్తే ఒక అబ్బాయి తనకున్న షర్ట్ ని కుట్టుకుంటున్నాడు.
1: ఓ,
0: ఆ
1: అదే
0: అమ్మాయి ఆ రోజు చెప్పింది మాట ఎమోషన్స్, అంటే మనం ఎంత పని చేయవు అని అనుకున్నాం. సో
1: మనకు
0: అలా
1: ఉపయోగపడవు అనుకున్నా కూడా వాళ్ళకి మటుకు చాలా బాగా
0: చాలా
1: ఉపయోగపడతాయి.
0: బాగా ఉపయోగపడతాయి. ఒక ముసలతన అయితే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను అన్నాడు. అలాంటివి ఏంటంటే మమ్మల్ని మోటివేట్
1: మోటివేట్
0: చేస్తూ
1: చేస్తాయి.
0: చేస్తూ ఉంటే, సో దానివల్ల ఏంటంటే మేము క్లాత్స్ అన్ని చేసి నిజంగా చిరిగిపోయిన ఉన్నాయనుకోండి, వాటిని బొంతల కింద కుట్టించడం కానీ, ఎందుకంటే
1: వాళ్ళకు
0: అది
1: ఉపయోగపడేలాగా మార్చుతారు.
0: మారుస్తాం.
1: మీకు అవి ఎంత చేయాలంటే పద్ధతి ఏంటి? ఫోన్ చేస్తే ఆన్లైన్ లో ఉన్న దానికి వాళ్ళు చెప్తారు ఎట్లా ఏంటని?
0: చెప్తారు, మన ఫోన్ నెంబర్ కి చేస్తారు, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టినా మేము లొకేషన్ చెప్తాం. అంటే వాళ్ళు ఉండే లొకేషన్ కి దగ్గరలో ఎక్కడ ఇవ్వచ్చో చెప్తాం. ఎక్కువ ఉన్నాయి అంటే కనుక మన వాలంటీర్ ఎవరో ఒకళ్ళు వెళ్ళి పికప్ చేసుకుని తీసుకొచ్చి మళ్ళీ మేము మా గోడౌన్ లో పెడతాం. సో పెట్టి అవన్నీ మళ్ళీ సాగ్రిగేట్ చేస్తాం సార్. స్పెషల్ నీడీ అని జనరల్ గా ఏంటంటే బ్లైండ్ అవ్వచ్చు, అంటే స్పెషల్ నీడీ డిజేబుల్
1: సమస్యలు
0: సమస్యలు
1: ఉన్నాయి,
0: ఉంటాయండి. వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మన సైడ్ నుంచి ఎప్పుడు మనం ప్రపంచం చూడడం వేరు. అలా ఈ రోజు ఒక ఘన చరిత్ర ఉన్నది భారతదేశానికి. ఒక T20 వరల్డ్ కప్ లో వైజాగ్ అమ్మాయి T20 వరల్డ్ కప్ నగ్గిసి వచ్చారు టీమ్.
1: అవును.
0: సో అది జరగడానికి 5 సంవత్సరాల నుంచి జరిగిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అవుతుంది.
1: ఏంటది,
0: బ్లైండ్ స్కూల్ ఉన్నదండి బీచ్ రోడ్ లో,
1: అవును, బాలికల
0: అంధ పాఠశాల. ఆ స్కూల్లోకి వెళ్ళి గ్రౌండ్ అంతా మొక్కలే పెరిగేవి, అసలు కనీసం ఆడుకోవడానికి కాదు కదా నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు. అలాంటిది మా వాలంటీర్స్ వెళ్ళి గ్రౌండ్ అంతా నీట్ గా రెడీ చేసి, ఓకే అక్కడ అన్ని
1: ఆటస్థలాన్ని సిద్ధం చేశారు,
0: సిద్ధం చేసి వాళ్ళకి బ్యాట్ అవ్వచ్చు, బాల్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కొనేసి ఇచ్చి, సో రెగ్యులర్ గా వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలమో చేస్తూ GST డిపార్ట్మెంట్ ద్వారా పాత్ వేసి అన్ని చేయించాం. అలా చేయించడం వల్ల అది ఒక రోజు ఇంపాక్ట్ కాదండి, అది ఒక 5 సంవత్సరాల నుంచి అలా చేస్తే ఒక అమ్మాయి ఆడుతూ ప్రాక్టీస్ చేసి బాగా సక్సెస్ అవ్వడం వల్ల ఒక ఆణిముత్యం బయటకు వచ్చింది. అది భారతదేశానికి ఈ రోజు ఒక T20 వరల్డ్ కప్ ఉమెన్ లో సాధించడానికి అయ్యింది. మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి రోడ్డు వేయించుకోగలిగింది. సో మా వాలంటీర్స్ అలాంటివి ఎంత కష్టం పడిన దానికి ఒక ప్రతిఫలం.
1: అది చెప్పుకోలేని ఆనందం ఉంటుంది, వండర్ఫుల్.
0: అలాంటివి ఏంటంటే స్పెషల్ పీపుల్ ద్వారా, అలాగే సోరియాలసిస్ అని చెప్పి మన స్పైనల్ కార్డ్ బెండ్ అయిన ఉంటాయి, సో అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్క గోల్స్ పెట్టుకుని ఆ గోల్ ప్రకారం మనం చేయడం, అలాగే మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనం ఫ్రీగా ఇస్తూ ఉంటాం కంటిన్యూస్ గా. కోవిడ్ నుంచి కూడా మనకి
1: ఇప్పటికీ కూడా అందుబాటులో పెడతారా?
0: ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేము ఇస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా 15 కాన్సన్ట్రేటర్స్ పేషెంట్స్ దగ్గర ఉన్నాయి ఇంకా, ఎందుకంటే కొంతమందికి సింగిల్ లంగ్ ఫెయిల్యూర్ అయిన అలాంటి ఉన్న వాళ్ళు, వాళ్ళు బయట రెంటల్స్ తెచ్చుకోలేక, సో వాళ్ళకి మనం ఇస్తూ ఉంటాం. సో
1: బాగుంది సతీష్ గారు, మరి ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఇంతమంది అవసరం, మరి ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటుంటారు, ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు, ఈ స్థితిలో అందరిని కోఆర్డినేట్ చేయటము, మరి నెట్ ని ఎలా వాడుకొని మీరు సిస్టాన్ని ఎలా డెవలప్ చేశారు?
0: స్టార్టింగ్ నుంచి నేను మీకు చెప్పాను కదా, నాది బేసికల్ గా ఒక ఐటీ కంపెనీ. సో నేను కస్టమర్స్ కి సాఫ్ట్వేర్ తయారు చేయడం.
1: మీకంటూ సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకున్నారా?
0: మాకంటూ వైజాగ్ వాలంటీర్స్ కి ఒక సాఫ్ట్వేర్ కంప్లీట్ గా ఉన్నది. ఈ రోజు వైజాగ్ వాలంటీర్స్ కి ఒక మొబైల్ యాప్ కూడా, వైజాగ్ వాలంటీర్స్ యాప్ ఉంది. సో మన వాలంటీర్స్ అందరూ కూడా యాప్ ద్వారానే చాలా మటుకు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో వైజాగ్ వాలంటీర్స్ కి ఆండ్రాయిడ్ లోని, iOS లోని రెండిట్లోనే యాప్ ఉంది. దాని వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా కమ్యూనికేషన్ చేయాలన్నా, యాక్టివిటీస్ కోసం ఏదైనా అప్డేట్ అవ్వాలన్నా, పార్టిసిపేట్ చేయాలన్న, అవన్నీ కూడా అంత టెక్నాలజీ తోటి చేసాం. ఎందుకంటే ఈ రోజుల్లో సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా వాట్సాప్ గ్రూపుల మీద కాకుండా స్టార్టింగ్ నుంచి ప్రికాషన్స్ తీసుకుని, ఎందుకంటే అమ్మాయిలు ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి
1: వాళ్ళ వ్యక్తిగత విషయాలు
0: అవన్నీ బయటకు రాకుండా సో వాట్సాప్ గ్రూపులు

0: కాకుండా ఓన్లీ మొబైల్ యాప్ ద్వారానే ఎక్కువ ఆపరేట్ చేస్తాం. దానివల్ల కూడా ఏంటంటే అందరికీ ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఎవరైనా ఏదైనా లీడ్ చేయాలన్నా అక్కడంతా అప్డేట్లు చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏదైనా టెక్నాలజీ ఉంటేనే
1: సులువు అవుతుంది.
0: సులువు అవుతుంది.
1: మొత్తం మీద మీ దాంట్లో మరి స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు కూడా ఏదన్నా సేవ చేయాలి, సమాజంలో కలిసిపోవాలి, వాళ్ళకి మన చేతనైనంత సహాయం చేయాలనుకున్న వాళ్ళకి మీరు మార్గం చూపించే విధానం ఏంటి?
0: ఎప్పుడైనా సరే M4 అంటాం సార్. ప్రతి మనిషి ఏదైనా మనిషికి హెల్ప్ చేయాలనుకుంటే దేర్ ఇస్ 4 వేస్. ఒకటి మనీ, అంటే మనకి మనీ లేకుందే చాలా వరకు జరగదు. అలాగే మెటీరియల్, మెటీరియల్ లేనిదే ఏదైనా, అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, ఎవరైనా ఏదైనా వస్తు రూపంలో ఇవ్వచ్చు, ఓల్డ్ క్లాత్స్ ఇవ్వచ్చు. ఒక అతను ఎవరు అమ్మాయికి కొత్త ల్యాప్టాప్ కొన్నారని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు, ఆ ల్యాప్టాప్ ని మేము ఇంకొక ఇంజనీరింగ్ స్టూడెంట్ అలాంటివి అనమాట. మెటీరియల్,
1: మెటీరియల్
0: మ్యాగ్నమిటీ, అంటే మీరు డబ్బులు లేవు లేదంటే ఇవి కాదు, మ్యాగ్నమిటీ అంటే మంచి మనస్ఫూర్తిగా దీన్ని సేవ చేయడానికి సపోర్ట్ చేయండి. అలాగే అన్నిటికన్నా టైం ఇంపార్టెంట్ అనమాట, అట్లీస్ట్ అంటే మ్యాన్ అవర్స్ అనమాట. ఎన్ని మ్యాన్ అవర్స్ మీరు ఇవ్వగలరు? ఇప్పుడు మీరు ఇప్పుడు 5000 మంది వాలంటీర్స్ ఉన్నారు, 5000 మంది మనకి రోజు టైం ఇవ్వరు. ఒకళ్ళు ఒక నెలకి 5 గంటలు టైం ఇస్తారు, ఒకళ్ళు 20 గంటలు టైం ఇస్తారు, ఒకళ్ళు 1 అవరే టైం ఇస్తారు. ఒకళ్ళు వాలంటీరింగ్ ఉన్నప్పుడు కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చి మరి వాలంటీరింగ్ చేసి వెళ్ళిపోతారు.
1: వండర్ఫుల్.
0: అలాగా సో ఈ మనీ, మెటీరియల్, మ్యాగ్నమిటీ, మ్యాన్ అవర్స్, ఈ 4 మన ఒక ఎన్జిఓకి ఇంపార్టెంట్. అలా చేసేవాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ ని బట్టి మనం అది చేసుకుని వెళ్తూ ఉంటాం సార్.
1: బాగుందండి సతీష్ గారు. మరి మీరు అన్నట్టుగా M4 కి సిద్ధమయ్యే వాళ్ళు ఎవరైనా సరే మనీ ఇవ్వటానికి కానీ, మెటీరియల్ ఇవ్వటానికి కానీ, వాళ్ళ మ్యాగ్నానిమిటీని షేర్ చేయడానికి కానీ, లేదా మ్యాన్ అవర్స్ ని మరి పంచడానికి కానీ సిద్ధమైనట్లయితే వైజాగ్ వాలంటీర్తో కలిసి పనిచేయొచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. మీరు ఎంతో మంది యువతకి ఆదర్శప్రాయంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజానికి సేవ చేస్తారని ఆశిద్దాం అండి. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
2: సమాజ సేవలో మనవంతు వైజాగ్ వాలంటీర్స్ వ్యవస్థాపకులు శ్రీ కె సతీష్ గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు భక్తి సంగీతం. శ్రీశ్రీ సోదరీమణులు కుమారి శ్రేయస్ శ్రీనివాస్, శ్రీజ శ్రీనివాసుల గాత్రయుగుళం, హెచ్ రామ్ చరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం, ముందుగా గోవిందాశ్రిత ధర్మావతి రాగంలో అన్నమాచార్య రచన ఆదితాళం.

వాసుదేవ కమలాసన. ఇది రెండవ అంశం. చెంచురుట్టి రాగం, నరహరితీర్థరచన, ఆదితాళం.

చివరిగా సింధు భైరవి రాగంలో అన్నమాచార్య రచన కలిగె నిదె నాకు కైవల్యము ఆదితాళం.

0: శ్రీశ్రీ సోదరీమణులు, కుమారి శ్రీయ శ్రీనివాస్, శ్రీజ శ్రీనివాసుల గాత్రయుగంలో భక్తి సంగీతం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, పురాణం రవీంద్రుడు గారు మృదంగం.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

0: and the need for an effective regulatory framework. The Karnataka High Court has struck down provisions of a 2022 state law that increased reservation for scheduled castes from 15 to 17% and scheduled tribes from 3 to 7%. A two-judge bench ruled that sections 3 and 4 of the Karnataka Scheduled Castes and Scheduled Tribes Reservation Act 2022 were unconstitutional as the enhanced quota breached the 50% reservation ceiling laid down by the Supreme Court in the 1992 Indira Sahani case. The law had increased the overall reservation for SC, STs and other backward classes from 50 to 56%. In badminton, PV Sindhu and the men's doubles duo of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will lead India's campaign at the Denmark Open 2026, which begins today. Sindhu faces a formidable opening round challenge against Olympic champion and world number one Aung San Young of Korea in women's singles. She will be joined in the women's singles draw by compatriots Tanvi Sharma, Ashmita Chaleha, Devika Sehag and Unnati Hooda. And now for a look at today's newspapers. It's over to Shakun Chopra.
1: Thank you, Sarabjeet. The news that hawks the limelight today is that of the country's most iconic site for dissent. The Hindustan Times leads with, after 33 years, cops bar all protests at Jantar Mantar. Jantar Mantar no longer a protest site, says the Asian Age. Under the caption, course correction, rupee jumps 96 paise against dollar as measures take effect. Banks seek RBI relief, more time on strict forex curbs, writes the Financial Express. On the firecracker-induced air pollution, the Statesman writes, SC backs balanced approach to firecrackers ahead of Diwali. And finally, the Hindu notes global warming is turning sex reversal in frogs into extinction risk. And with that, it's back to you, Sarabjeet.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu appoints six governors. Rajendra Vishwanath Arlekar moved to Tamil Nadu and O.P. Mathur to Keralam. India to host first ever BIMSTEC Home Ministers meeting in New Delhi today. Election Commission launches nationwide outreach drive to ensure no eligible voters left out of electoral rolls. Four Lashkar-e-Taiba terrorists killed in landmine blast at LOC in Poonch district of Jammu and Kashmir. India's internet subscriber base crosses 111 crores. And in badminton, Denmark Open 2026 to begin today in Odense. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచారాలకు వింటారు.
3: ఎన్టీఆర్ జిల్లాలో స్పేస్ ఆన్ వీల్ అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శన, రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో 35 రూపాయలకు అందించే కార్యక్రమం, పద్మభూషణ్ కవి సామ్రాట్ గురంజాష్వా 131 జయంతి వేడుకలు వంటి అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాఠశాల కళాశాల విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇస్రో ఎస్డిఎస్సి షార్ ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్ అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శనను విజయవాడ సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య మల్టీపర్పస్ స్టేడియంలో నిర్వహించారు. విద్యార్థులకు భారత అంతరిక్ష పరిశోధన, రాకెట్ సాంకేతికత, ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ విప్ బొండ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇస్రో తన అంతరిక్ష పరిశోధన, రాకెట్ సాంకేతికత, ఉపగ్రహాలు, వివిధ అంతరిక్ష ప్రయోజనాలను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు చేరువ చేయడానికి ఇలాంటి స్పేస్ ఆన్ వీల్ అనే పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలోని రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో 35 రూపాయలకు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని ఏఐసీసీ కాలనీ రైతు బజార్లో ఉల్లిపాయల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక్కో రేషన్ కార్డుదారునికి 2 కిలోల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలతో ధరలు పెరుగుతున్నాయని వివరించారు. బియ్యం, ఉల్లి, పప్పులు రాయితీపై అందించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కవి గుర్రం జాషువా ఆశయ సాధనకు కృషి చేస్తామని

0: మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. రాష్ట సృజనాత్మక సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో పద్మభూషణ్, కవి సామ్రాట్ గుర్రం జాష్వా 131వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు, గడ్డం ఈశ్వరమ్మలకు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా సాహితీ పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తన కవితలతో ప్రజల్లో జాష్వా చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి స్వచ్ఛాంధ్ర అవార్డు 2026 దక్కింది. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారానికి దేవస్థానాన్ని ఎంపిక చేసింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్స్ లో భాగంగా స్వచ్ఛ ఆలయాలు, ఆధ్యాత్మిక సంస్థల విభాగంలో ఈ పురస్కారాన్ని ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఈవో వికే సీనానాయక్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట ప్రభుత్వం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అందిస్తున్న మార్గదర్శకత్వంతో పాటు దేవస్థాన పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది నిరంతరం చేస్తున్న కృషికి లభించిన గుర్తింపుగా ఈ అవార్డును భావిస్తున్నామని తెలిపారు. భారతీయ భక్తి విశ్వాసాలు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ వైపు విజయవాడ నుంచి భక్తుల ప్రత్యేక రైలు 4వ తారీఖున బయలుదేరింది. సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ పర్వలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 1060 మంది భక్తులతో ప్రత్యేక FTR రైలు సోమనాథ్కు బయలుదేరి వెళ్లింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, భాష, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రను ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, NTR జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. 1951లో ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. ఇప్పటి వరకు NTR జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి NTR జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యకిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం.
4: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దసరా బ్రహ్మోత్సవములలో ఈనాడు చిన్నశేష వాహన సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి రోజున 7 పడగలు కలిగినటువంటి పెద్ద శేష వాహనంలో కొలువు తీరి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులందరికీ కూడా కలియుగ వైకుంఠాన్ని చూపించినటువంటి ఆ స్వామివారు ఈనాడు మరల శేషుని మీద ఉన్నటువంటి మక్కువతోటి, శేషుని మీద ఉన్నటువంటి ఆదరంతో మరలా శేషవాహనాన్ని, చిన్నశేషవాహనాన్ని అధిష్ఠించి స్వామివారు గోచరిస్తూ ఉన్నారు. అయితే పెద్ద శేషవాహనంలో ఉభయ దేవేరులతో కూడి ఉండేటటువంటి స్వామి చిన్నశేషవాహనంలో మరి ఆ దేవేరులను తన హృదయంలోనే ఉంచుకుని తానొక్కడే మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశలను చేస్తూ ఉంటే ఈ తిరుమాడ వీధులలో అధికారుడు

0: అనధికారులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది భక్తగణము అందరూ కూడా మరి వారి వారి యొక్క కళలను ప్రదర్శింపజేస్తూ, అలాగే స్వామివారి యందు స్వామివారికి సేవలను అందిస్తూ తరిస్తూ ఉన్నారు. మరి శేషే శయనశీలస్య శేషాచల నివాసినః ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం అని చెప్పినట్లుగా, మరి శేషుని మీద శయనించి ఉంటాడు ఎప్పుడూ కూడా ఆ శ్రీవైకుంఠంలో స్వామి. అటువంటి స్వామి శేషాయి కలియుగ వైకుంఠంలో ఈ భూమండలంలో శేషాచలం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. మరి శేషుని మీద శయనిస్తూ ఉండేవాడు వైకుంఠంలో, ఈ భూలోకంలో శేషాచలంలో నివాసం ఉండేటటువంటి స్వామి మరి తనకు అత్యంత ప్రియకరుడైనటువంటి ఆ శేషుని మీద భూయ మరలా ఇంకొకసారి అధిష్ఠించాలి అనుకున్నాడు. అందుకనే మరి రెండవసారి, మొదటిసారి పెద్ద శేషవాహనం అనే పేరుతోటి, రెండవసారి చిన్న శేషవాహనం అనే పేరుతోటి శేషవాహనంలో దర్శనమిస్తూ ఉన్నాడు. మరి ఐదు పడగలు కలిగినటువంటి శేషుని నీడలో స్వామివారు చక్కగా గోచరిస్తూ ఉన్నారు. అంతేకాదు మరి శేషుడు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి అత్యంతము సన్నిహితుడిగా ఉండేటటువంటి వాడు, అదేవిధంగా స్వామిని సేవించేటటువంటి వాడు. మరి అటువంటి శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామి ఇదిగోండి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివరకు అనంత ఆళ్వారు తోట వద్దకు వేంచేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి తెల్లనైనటువంటి వెల్ల గొడుగులు, ఆ గొడుగుల కింద ఐదు పడగలు కలిగినటువంటి శేషుడు, ఆ శేషుని కింద గజమాలల నడుమ స్వామివారు రాజఠీవితో గోచరిస్తూ అందులోనూ చాలా గొప్పగా నాట్యం చేస్తున్నటువంటి భంగిమలోను స్వామివారు మరి గోచరిస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనందాలకు, అంటే ఆ స్వామి యొక్క దర్శనాన్ని చూచినటువంటి భక్తుల యొక్క ఆనందాలకు అవధులు లేవు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములన్నింటినీ కూడా తొలగించి మనలో సాత్వికమైనటువంటి బుద్ధిని పెంపొందించడానికే స్వామివారు అదిగోండి ఆ విధంగా చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించి దక్షిణ మాడవీధి చివరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ విశేషములను మధుర వాక్కుల ప్రశాంత శర్మ గారి యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృతజ్ఞతలు రామానుజాచార్యుల వారు. అదిగో అందమైనటువంటి ప్రభాత వేళ, శ్రేష్టమైనటువంటి నవాహ్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆకాశవాణి భక్తుల హృదయాలలోనికి శ్రేష్టమైనటువంటి ఆ వెంకట నాయకుడు ఆనంద నర్తన తాండవ కృష్ణుడుగా ఈనాడు రా వస్తూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద ఆరంభించబడినటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పరాభవనామ సంవత్సర దక్షిణాయన ఆశ్వయుజమాసంలో అద్భుతమైనటువంటి జ్యోతిష్శాస్త్రరీత్యా చెప్పేటట్టుగా 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అధిక మాసంలో ఇదిగో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉండగా 2వ దినాన్నాడు అద్భుతమైనటువంటి జయవారం అనేటువంటి మంగళవారం నాటి ప్రభాత వేళ స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ త్రిభంగి నటన రూపంలో మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, చక్కగా పాదాల దగ్గర మరొక వంపుతో ఆ భగవానుడు సాక్షాత్ ఆనంద తాండవ కృష్ణుడుగా ఇక్కడ ప్రత్యక్షమై తమ యొక్క వాహన మండపం దగ్గర నుంచి కూడా కదిలి తనను ఎంతగానో ఆరాధించి తన యొక్క స్వరూపాన్ని భక్తుల కనుల ముందుకు తెచ్చేటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి ఆ శేషస్వరూపానికి గొప్పగా అవకాశమిచ్చి శేషుని యొక్క పణా మండలం మీద తాను అందమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. చిన్నశేష వాహనం మీద ఇంతవరకు మనం అనుకున్నట్లుగా అందమైన ఆచార్యుల మాటలలో నుంచి జాలువారినటువంటి స్వామివారి యొక్క స్వరూపం, 5 పడగలతో కూడినటువంటి అందమైనటువంటి శేషుని పడగల కింద అద్భుతమైన

0: ఆనంద తాండవ కృష్ణుడుగా వస్తూ ఉన్నాడు స్వామివారు. ఇప్పటికిప్పుడు చక్కగా జియంగార్లు తమ యొక్క పరివారంతో కలిసి స్వామివారిని ప్రబంధ పారాయణాది విశేషాలతో చక్కగా ఆరాధించగా ఉగ్రాణ స్థానం అనబడేటువంటి దక్షిణమాడ వీధి నుంచి తిరిగి చక్కగా పడమరమాడ వీధి యొక్క మలుపు తిరుగుతూ తనను ఎంతగానో ఆరాధించినటువంటి ఆనందాళ్వాన్ తోట దగ్గరగా శ్రేష్టమైనటువంటి పడమర దిక్కులో వసంత మండపం యొక్క చివరలో ఆనందాన్ని భక్తులకు అందిస్తున్నటువంటి వారై వెళ్ళగొడుగుల కింద తెల్లని కన్నులతో ప్రశాంతమైనటువంటి చూపులతో ఉన్నటువంటి నల్లని దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ఎలాగైతే శాస్త్ర మర్యాదను చెల్లిస్తున్నాడో శేషుడు దానిని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. నివాసన శయ్యాసన పాదుకంశుకోపధాన వర్షాతపవరణాదిభిహి శరీర భేదైస్తవ శేషతంగతైహి యథోచితం శేషయితీర్యతే జనైహి. ఏమంటే అందరూ కూడా అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, మానవులు అంటున్నారు, పామరులు అంటున్నారు, పండితులు అంటున్నారు, చూసేటువంటి ప్రతివాడు అంటున్నాడు. ఏమని, అదిగో ఎవరి మీద నుంచి వస్తున్నాడో స్వామి ఆ శేషుడు, ఆదిశేషుడు శ్రీనివాసుని అన్ని విధాలుగా కూడా చక్కగా ఆయనకు సేవ చేస్తాడని మాట. శాస్త్రం చెప్పినట్లుగా తానే ఆయనకు నివాస స్థానం. ప్రతి ఒక్క ఈ సంఘటనకు కూడా పురాణం, ప్రతి ఒక్క కథను, అలాగే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, శేషుని యొక్క శేషభావాన్ని చక్కగా తెలియజేస్తుంది. అన్ని విధాలుగా కూడా తానే స్వయంగా శ్రీనివాసునికి నివాస స్థానంగా, ఆయన పడుకుంటే చాలు చక్కగా ఆయన శేషసేనుడుగా కావడానికి చెయ్యగా, అలాగే కూర్చుంటే ఆసనంగా, అలాగే బయలుదేరితే నడవడానికి ఆ పాదాలకు అందమైన పాదుకలుగా, అద్భుతమైనటువంటి ఉత్తరీయంగా, తలగడగా ఎండవానలని చేక్షించేటువంటి ఛత్రంగా కూడా, ఎవరైతే పదపీఠం చివరికి దాసానుదాసుడుగా వైష్ణవ సంప్రదాయాన్ని ప్రకారం అడియేం దాసన్నంటూ ఆ వైనాన్ని చూపిస్తూ తానే స్వయంగా పాదపీఠంగా మారి కనబడతాడు స్వామి శేషుడు. అలాగే సేవకుడు ఏ విధంగా సేవ చేయాలి తమన్న నాయకుడికి, అలా యజమానిని ఏ విధంగా తాను సేవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని తాను చక్కగా చూపిస్తాడు. అందుకనే ఆదిశేషుణ్ణి చక్కగా పూజిస్తూ అంటారు, శ్రీమద్ విష్ణు పదంభోజ పీఠాయుత పణాతలం శేషత్వైక స్వరూపం తం ఆదిశేషముపాస్మహే. ఉపాసనలోకి వచ్చినప్పుడు ఉపాసనాభావంతో ఆ నాయకుడైనటువంటి భగవాను పట్టుకోవడానికి ఎవడైతే సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ విష్ణు ఉన్నాడో అటువంటి విష్ణువు యొక్క పాదానికి అందంగా అమరినటువంటి పాదపీఠంగా తన యొక్క అందమైన ఐదు పడగలను ఇప్పుడు చక్కగా అందించాడో, అటువంటిది దేవదేవుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని తాను స్వయంగా ధరించి శివస్వరూపం, శివుడు అంటే భవ్యమైనటువంటి శుభాన్ని ఆనందాన్ని కలిగించేవాడు, అటువంటి శివస్వరూపుడైనటువంటి ఆనందరూపుడైనటువంటి ఆనంద నిలయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుని యొక్క హృదయానికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు సుమా, సమస్తమైన భక్తులు కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలుగా కేవలం తమ
1: చెవులను రిక్కించి వింటూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తమ హృదయాలలోనికి తీసుకునేదానికి చక్కగా భగవానుడు ఇక్కడ ఆదిశేషుని పడగల మీద చక్కగా వస్తూ ఉన్నాడు. ప్రభో గోవింద, మీ యొక్క అనంతమైన అద్భుతమైనటువంటి సేవా విశేషాలు అందించేటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు నమోవాకాలంటూ ఆ భగవంతుడికి తాను శేషుడు అందిస్తున్నటువంటి సేవా విశేషాలను అదిగో భక్తులందరూ కూడా దర్శిస్తుండగా ఆచార్యుల వారి యొక్క అందమైన వాణిలో అందుకుందాం ఇంకా అనేక విశేషాలను. అందుకోండి స్వామి, ఏడుకొండలవాడ గోవింద.
2: అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిహి. మరి ఆదిశేషుడు అయినా, పెద్ద శేషుడు, చిన్న శేషుడు అయినా ఎవరైనా సరే పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు చెబుతారు. మరి అలాగా తనకు అత్యంత ప్రియమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా

0: అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా అవతరించి స్వామివారిని ఎల్లప్పుడూ సేవిస్తున్నటువంటి ఆ శేషుని యొక్క వాహనంలో మరొకసారి స్వామివారి చిన్న శేష వాహనంలో అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామిగా ఉన్నప్పుడు మరి ఆ శేషావతారమూర్తి అనేటువంటి ఆయన అంటారు, సీతాదేవి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరితే ఆ సందర్భంలో లక్ష్మణస్వామిని వద్దు అని అంటే, మరి అప్పుడు సీతాదేవితో అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా సీతాదేవి, నీవు రామచంద్రమూర్తిని సేవించాలి అనుకుంటున్నావు, నీ ఒక్కదానివే కాదు, నీవు ఆ కుడిపాదాన్ని సేవించుకో, నేను ఎడమ పాదాన్ని సేవించుకుంటూ రాముడితో ఉంటాను, పైగా రాముణ్ణి విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి రాముడు ఉండలేడు. ఎందుకు అంటే బహిప్రాణ ఇవాపరహ లక్ష్మణో లక్ష్మీ సంపన్న బహిప్రాణ ఇవాపరహ అని చెప్పి అంటూ రాముడికి ఆ పరమాత్మకు బహిప్రాణంలాగా ఉండేటటువంటి వాడు మరి లక్ష్మణుడు. మరి ప్రాణం దూరంగా వెళితే ఎవరు ఉండలేరు కదా, కాబట్టి లక్ష్మణుడు లేకుండా శేషాంశ లేకుండా పరమాత్మ కూడా ఉండలేడు. అందుకనే లక్ష్మణుడు రామచంద్రమూర్తితోటి వచ్చి నిద్రాహారాలు మాని రాముణ్ణి సేవించి తాను తరించాడు. ఇంకా కృష్ణావతారంలో బలరాముడిగా ఉన్నటువంటిది ఒక విశేషము అయితే, మరొక విశేషం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వెంటనే మరి ఆ కారాగారము నుండి నందవ్రజానికి తీసుకువెళ్లే సందర్భంలో ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉన్నది. వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి గర్జిస్తూ మరి వర్షించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. యమునా నది ఉప్పొంగుతూ ఆ స్వామివారి పాదాలు తాకాలని చెప్పి వస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మన చిన్ని కృష్ణుని తీసుకు వెళుతూ ఉంటే ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడుతూ ఆదిశేషుడు తన పడగలతోటి గొడుగుగా బట్టి ఆ పరమాత్మను నందవ్రజానికి, ఆ చిన్ని కృష్ణుణ్ణి నందవ్రజానికి చేర్చాడు. ఈ విధంగా కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పటి నుండి వెంట ఉండి స్వామిని సేవించినటువంటి వాడు ఆ శేషుడు. అందుకనే కదా అన్నగారిగా గౌరవించి మరి శేషుని యొక్క మాటలను వింటూ శేషునికి తమ్ముడుగా కూడా ఉన్నాడు చిన్ని కృష్ణుడు ఆ కృష్ణ పరమాత్మ. మరి అటువంటి శేషుడు ఈనాడు చిన్న శేషునిగా స్వామివారిని వహిస్తే మరి స్వామివారు శేషుని మీద విహరిస్తూ, చిన్న శేష వాహనం మీద విహరిస్తూ పశ్చిమ మాడ వీధిలో ఒడివడిగా ముందుకు అడుగులు వేస్తూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అసలు భగవంతునికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. స్వామివారు ధరించినటువంటి వస్త్రం శేష వస్త్రం, స్వామివారు ధరించినటువంటి మాల శేషమాల, స్వామి యొక్క భక్తుణ్ణి శేషుడు అని అంటారు, స్వామిని శేషి అని అంటారు. ఈ విధంగా స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. ఎందుకు అంటే శేషుడు అంటే దాసుడు, శేషుడు అంటే కైంకర్యపరుడు, శేషుడు అంటే స్వామివారికి అత్యంతము ఆప్తుడు. అందుకనే శేష శబ్దంతో చెబుతూ శేషభూతాస్తస్వ స్వతస్సర్వే హ్యాత్మనః పరమాత్మనః అతోహమిపితే దాస ఇతి మత్వా నమామ్యహం అని అంటూ దాసభూతాః తత స్వతస్సర్వే అని కూడా అంటారు. అంటే స్వామి అందరూ కూడా నీకు శేషులే, అందరూ కూడా నీకు దాసులే, కావున వారందరిలో నన్ను కూడా చేర్చుకుని నీ దాసుడిగా భావించి నన్ను అనుగ్రహించవయ్యా శేషాద్రీష అని చెప్పి అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. మరి మనము కూడా ఆ శేషుని యొక్క దాస భావనతోటి స్వామివారిని ఆశ్రయించి స్వామివారి యందే మనస్సు నిలిపి స్వామివారిని సేవించి తరించాలి. మరి అటువంటి స్వామివారి యొక్క మరిన్ని ఆ వాహన విశేషములను, మాడవీసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషమును మధుర వాక్కుల ద్వారా మనం తెలుసుకుందాము. అయ్యా అందుకోండి ప్రశాంత్ శర్మ గారు.
1: ఓం నమో భగవతే వెంకటేశాయ శేషవాహనారూఢాయ నమో నమః. అందమైన మాడవీధులలో చక్కని ఋగ్వేద యజుర్వేద సామవేత అథర్వములనేటువంటి వేద భాగాలలో చక్కగా నాలుగు మాడవీధులకు నాలుగు వేదముల

పేర్లను పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక వేద భాగానికి చిహ్నంగా ఉన్నటువంటి పడమర మాడవీధిలో స్వామి చక్కగా ఇప్పుడు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలిది. స్వయంగా వెంగమామ వారు అంటారు తమ యొక్క బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ, అలఘు శేషవాహనోత్సవంబును మరునాడు ఉదయంబును లఘు శేషవాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని నిన్నటి రోజు సాయంత్రం జరిగినది, అలాగే ఈ రోజు ఉదయం జరుగుతున్నటువంటి ఈ శేషవాహన విశేషాన్ని చరిత్రలో ఆమె చక్కగా ఆమె తమ కావ్యంలో తెలియజేస్తారు. అట్లాగే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల కాలంలో కూడా 1830 సంవత్సరంలో ఒకనొక ఆంగ్లేయ అధికారి ఈ తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనం అనేటువంటి పేరుతో చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వాహనం యొక్క విశేషం బాలవాహన బాలశేషవాహనం అని ఆనాడు జరిగిన విశేషాన్ని అంటాడు ఆయన. దీన్ని ఏషియాటిక్ జనరల్లో 1831లో భారతదేశంలో కలకత్తా నుంచి వాళ్ళు ఇచ్చున్నారు. ఇలా చరిత్రలో చూసినప్పుడు మనకు వాహన సేవలలో శేషవాహన విశేషం ఇలా మనకు ఒక అద్భుతమైన ధోరణిలో కనబడుతుంది. అలాగే శాస్త్ర మర్యాదను చూసినప్పుడు శేషశేషి భావం అనేటువంటి భావంతో ఏ విధంగా శరణాగతి తత్వంతో ఆ పరమాత్మను చేరాలనేటువంటి దానికి అద్భుతమైన సంకేతంగా ఇక్కడ శేషుడే కనబడతాడు. అందులో ముఖ్యంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటాడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు వేడుక కరుడునితో పెన్నుద్దైన శేషుడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు అంటూ ఎవరైతే 1000 పడగలతో సమస్త విశ్వాన్ని అలవోకగా తన యొక్క పరాక్రమంతో భగవాను యొక్క సంకల్పాన్ని అనుసరించి భరిస్తున్నాడో, అలాగే అనేక ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలకు కారణభూతమైన శరీరాలకు తాను ఎలా కారణమవుతున్నాడో ఆ విశేషాలను తెలియజేస్తాడు. అలాగే అంటూ అంటాడు కదా ఆయన, 1000 పడగళ్ళతోడా వెలసిన శేషుడు, ఛాయమేని తళ్ళుకు వజ్రాల శేషుడు, మాయన్ని శిరసులపై మాణిక్యాల శేషుడు, ఏ ఎడహరికి ఈడై ఏగేటి శేషుడు. ఎందుకంటే శేషుని యొక్క చెహరా, శేషుని యొక్క చేష్టలు, శేషుని యొక్క వైభవం, శేషుని యొక్క స్వభావం, ఎలాగైతే పరమాత్మను నమ్మినటువంటి వాడు సేవకుడు ఏ విధంగానైతే తాను వ్యవహరిస్తున్నాడో లోకంలో ఆ భావాన్ని శేషభావంలో చక్కగా చూపిస్తాడు. ఆయన పరాక్రమంతో 1000 పడగలతో ఉన్నటువంటి శేషుడు అద్భుతమైన పురాణ గాథలను గుర్తు చేస్తూ అనేక 1000 పడగల మీద వెలిగేటువంటి రత్నాలు వజ్రాల కాంతులతో వెలిగేటువంటి ఆయన యొక్క పడగల వైభవాన్ని తెలియజేస్తాడు. అంతేకాదండి, మా శేషుడు అద్భుతమైనటువంటి రూపంతో ఆయనకు చక్కగా ఏ విధంగా సేవ చేస్తున్నాడో అది కూడా చెప్తున్నాడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టూ చుట్టుకొనిన మినుచులా శేషుడు, పట్టుకొన్న 2000 నాలుకలా శేషుడు, నెట్టిన వారిని పొగడ నేరుపరి శేషుడు. ఆయనలో ఉన్నటువంటి నేరుపత్వం, ఎందుకంటే తానే స్వయంగా లక్ష్మణస్వామిగా తాను మారి అద్భుతంగా శ్రీరామచంద్రుని తాను సేవించాడు. అలాగే మాటలతో మేళమాడి రామచంద్రుడి ద్వారా తాను స్వయంగా ఆయనకు అన్నగారుగా బలరాముడుగా మారినటువంటి వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాడు. అంతేకాదు, శేషుడుగా ఒక సర్పరూపంతో ఉన్నప్పుడు 2000 నాలుకలతో తాను ఎలా ప్రవర్తించాడో ఆ నాలుకల వైభవాన్ని పతంజలి మహర్షి లాంటి చాలా గొప్పవారైనటువంటి వ్యాకరణ పండితుడుగా, వ్యాకరణ మహర్షిగా తాను అద్భుతంగా ఇక్కడ ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. స్వయంగా మహర్షి పతంజలి ఆ శేషుని యొక్క అవతారం అని చెప్పి పెద్దల యొక్క మాట. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన ఏ పని అంటే ఆ పని చెయ్యగలడయ్యా, పరమాత్మ యొక్క
యొక్క భావాన్ని, పరమాత్మ యొక్క సంకల్పాన్ని తాను చక్కగా ఇక్కడ తెలియజేస్తూ అంటాడు. కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు అని శ్రీ వెంకటపతి కల మేలు మంగకును వదరక ఏ పొద్దు.

0: పానుపైన శేషుడు, ఇంత గొప్ప పరాక్రమంతో ప్రభావంతో వైభవంతో ఉన్నటువంటి శేషుడు ఎప్పుడూ కూడా తాను ఏమాత్రం వెనక ముందు జంకకుండా అలమేలు మంగతో కూడినటువంటి ఆ స్వామికి, వెంకటగిరి నాయకునికి ఎవరినైతే నిరంతరం భజేహం శ్రీనివాసం అని గొప్పదైనటువంటి భావంతో ఆ వెంకట నాయకుణ్ణి భక్తులు ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో, భావిస్తారో, సంభావిస్తారో, అనుభవిస్తారో, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవడు నన్నా ఎట్లా పిలిస్తే, తలిస్తే, కొలిస్తే, వలచి వస్తే, గోపికనైనా సరే, కుబ్జనైనా సరే, అద్భుత సుందరాంగిగా మార్చగల సామర్థ్యం నా సొత్తని నిరూపించినటువంటి వెంకట నాయకుడు, అదిగో అద్భుతమైనటువంటి తన ప్రభావంతో ఉత్తరమాడ వీధిలోకి తిరుగుతున్న శుభ సందర్భంలో స్వామి ఆచార్యులు రామానుజాచార్యుల వారి యొక్క అందమైన పలుకులలో అందుకుందాం అయ్యవారి యొక్క వైభవాన్ని. గోవింద
1: దాసోహం స్వామి. దాస్యభావనకు ప్రతీక అయినటువంటి శేషుని మీద స్వామివారు కొలువు తీరి ఉంటే, తనను ఆశ్రయించినటువంటి దాసులందరికీ కూడా తానెప్పుడూ అందుబాటులో ఉంటాను, వారితోటే ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించాడు స్వామివారు. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ, అంటే మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణములను, పైగా శత్రువులను కూడా తొలగించి మనలో సాత్విక భావన పెంపొందించడం. ఏమిటి మనలో ఉన్నటువంటి శత్రువులు అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే అరిషడ్వర్గములు మనలో ఉండి ఎప్పుడూ కూడా మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. అటువంటి శత్రువులన్నింటినీ తొలగించి మనను సరైనటువంటి మార్గంలో, భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో, చైతన్య మార్గంలో నడిపించడానికే తానెప్పుడూ కూడా మనతో ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు. అంతేకాదు, మనలో ఉండే ఆ కుండలిని శక్తి కూడా ఒక శేషుని యొక్క అవతారంలో ఉంటుంది అని చెప్పి అంటారు. మరి అటువంటి శేషుణ్ణి స్వామి అధిష్ఠించాడు అంటే, మనలో ఎప్పుడూ స్వామివారు కొలువు తీరి ఉండి మనలను సరైనటువంటి చైతన్య మార్గంలో నడిపిస్తాడు అయితే ఎప్పుడు స్వామివారిని మనం భక్తితో ఆశ్రయించినప్పుడు అని. మరి అలా ఈ తిరుమాడ వీధులలో కూడా చిన్న శేషవాహనం మీద స్వామివారు కొలువు తీరి మునుముందుకు వస్తూ ఉంటే, ఆ వాహనము ముందు భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారు వారి వారి సంప్రదాయానుగుణము వారి వారి నృత్యములతోటి, ఆ వేషధారణలతోటి స్వామివారిని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటే, మరి ఒక పక్క గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి రాజ లాంఛనములని కూడా ముందుకు నడుస్తూ ఉన్నాయి. గజరాజులు తమ చెవులతోటే వింజామరలు వీస్తూ ముందుకు వెళుతూ ఉంటే, మరి ఆ వృషభములు స్వామివారి యొక్క టీవీకి రాజమర్యాదకు ప్రతీకలుగా ఉంటూ ఉంటే, మరి ఆ అశ్వములు స్వామివారి యొక్క కరుణ ఎంత వేగంగా భక్తులను చేరుకుంటుంది అని చెప్పడానికి ప్రతీకగా మరి ఆ తిరుమాడ వీధులలో వస్తూ ఉంటే, మరి స్వామివారి యొక్క పురాణ గాథలను అదేవిధంగా పౌరాణిక నేపథ్యములను కూడా గుర్తు చేసేటటువంటి అనేకమైనటువంటి రూపములతోటి, అనేకమైన వేషధారణలతోటి మరి సమస్తమైనటువంటి లోకములను కూడా, అంటే వైకుంఠమును, బ్రహ్మలోకమును, కైలాసమును, అలాగే స్వర్గమును కూడా ఈ కలియుగ వైకుంఠంలోనే ఈ తిరుమాడ వీధులలోనే చూపిస్తూ, అనేక మంది దేవతామూర్తులు ఈ తిరుమాడ వీధులలో స్వామివారి యొక్క వాహన సేవలో పాల్గొన్నారా అన్నట్లుగా మరి ఆ దేవతామూర్తుల యొక్క వేషధారణలతోటి భక్తులు గోచరిస్తున్నారు. అదిగోండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆ రూపంలో మునుముందుకు సాగుతూ ఉంటే, దేవతలందరూ కూడా సేవిస్తున్నట్లుగా ఒక పక్క కనిపిస్తూ ఉంటే, మరి ఒక పక్క మరి ఆటవికమైనటువంటి ఆ నృత్యములు అదేవిధంగా, అంటే ఇక్కడ స్వామిని సేవించడంలో ఎవరు కూడా ఎటువంటి భేదము లేదు, జాతి లింగ వయోభేదములనేవి లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి నృత్యములు, అందులోనూ కూడా పెద్ద పెద్దవారు, వయోవృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క శేషవాహన సేవలో రాజలాంఛనములు, అదేవిధంగా భక్తుల యొక్క సందోహముతోటి ఆ శేషవాహన సేవ మునుముందుకు సాగుతూ ఉన్నది. మరి ఒక విశేషం ఏమిటి అంటే, భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా ఆ శేషుడు వాసుకి అనంతుడు ఎవరైనా సరే పరమా

0: ఆత్మే అని చెబుతున్నారు. కేవలం అక్కడ చెప్పటమే కాదు, భవిష్య పురాణంలో కూడా చెబుతున్నారు. ఏమని అంటే, శ్రీవైకుంఠంలో పరమాత్మను స్వామివారిని సేవించిన తరువాత మహర్షులు దేవతలు అందరూ కూడా మరి ఆ పక్కనే ఉన్నటువంటి శేషుణ్ణి కూడా దర్శించుకుంటారట. అదేమిటండి, శేషుడు సర్పాకారంలో కనిపిస్తాడు కదా స్వామివారితో పాటే అని అంటే, కేవలం సర్పాకారంలో ఉండటమే కాదు, శేషునికి తనతో సమానమైనటువంటి రూపాన్ని స్వామివారు అనుగ్రహించాడు. ఏ విధంగా అయితే స్వామివారు శంఖచక్రములను ధరించి ఉంటాడో అదేవిధంగా శేషుడు కూడా శంఖచక్రములను ధరించి స్వామివారి యొక్క అపరావతారంగా శ్రీవైకుంఠంలో కనిపిస్తారట. అందుకనే స్వామిని చూచినటువంటి వారు ఆ శేషుడిని కూడా చూచి అప్పుడు స్వామివారిని దర్శించినటువంటి పూర్తి ఆ ఫలితాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. ఈ విధంగా మరి తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ శేషుణ్ణి స్వామివారు తాను అధిష్ఠించి మనందరికీ కూడా కన్నుల విందు చేస్తూ ఉంటే, ఈ కలియుగ వైకుంఠంలో ఉత్తర మాడవీధిలో స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషవాహనంలో ఉన్నటువంటి స్వామిని మనం ఆనంద కర్పూర నీరాజనములతోటి దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే, స్వామివారిని దర్శించుకుని ఆనంద కర్పూర నీరాజనములను సమర్పించడానికి ఆయా ప్రదేశములు నిర్దేశించారు. అక్కడ అందరూ కూడా ఆ హారతి పళ్ళెములతోటి వేచి ఉండి స్వామివారికి హారతి సమర్పించి ఆ వాహనము కిందగా వెళుతూ ఉన్నారు. దాదాపు 40 మంది వాహన చోదకులు ఆ వాహనాన్ని మోస్తూ ఉంటే, భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషుని యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ శ్రీనివాసునికి నమస్కరిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఎ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఈ రాత్రి 8 గంటల నుండి 8:30 వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది. ఈ సాయంత్రం ప్రసారంలో రాత్రి 8 గంటల నుండి 8:30 వరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 2727244, 2727288, రెండిటికీ ఒకటే కోడ్ 0891.

0: హలో,
1: నమస్కారం. బాగున్నారేనా?
0: నమస్కారం అండి. మీ పేరు?
1: అసలపూడి సత్య రెడ్డి.
0: చెప్పండి.
1: అదే దొంగమూడేనే నల్ల చూపు తల పాట.

0: హలో హలో,
1: హలో అండి, నమస్తే అండి.
0: నమస్కారం.
1: ఇద్దరు చిత్రాల్లో శశి భగనే పాట వింటి.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కామేశ్వరండి, అమలాపురం నుంచి.
0: ఒక క్షణం ఉండండి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో హలో,
2: హలో చెప్పండి.
1: అడగండి.
2: పాండురం వంశన పాట కావాలండి.
1: ఏం పాట?
2: నీవని నేనని.
1: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు
2: అనకాపల్లి మండలం అండి.
1: మీ పేరు?
2: అఖిలేష్ రౌనమ్మ.

0: हेलो। हेलो, हेलो पाटला पल्लकी,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నా సార్. ఈ నర్తనశాల మూవీ నుంచి జనని శివ కామెని వినిపించాడు సార్.
0: నర్తనశాల చిత్రం నుండి ఆ పాట కావాలి మీకు?
1: అవును సార్.
0: సరేనండి, తప్పకుండా వినండి.
1: ఓకే సార్.

0: హలో,
1: హలో
0: చెప్పండి.
1: సార్, నమస్కారమండి. సార్, నేను కాకినాడ జిల్లా గురుకుల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మాకు ప్రేమ్ అంటే ఇదే మూవీ నుంచి వైశా చూసుకునే పాట కావాలి.

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హలో, హలో,
7: నమస్తే సార్.
6: నమస్కారం అండి, చెప్పండి. సినిమా
7: నిత్య కళ్యాణం పచ్చ తోరణం చిత్రం పేరు సార్. నా పేరు పుల్లన్న సార్.
6: అదే పాట?
7: సనత గ్రామము, సుంకూరు మండలం, అనంతపురం జిల్లా సార్.
6: ఏం పాట అందులో?
7: ఏదైనా వినిపించండి సార్.

0: అమ్మతోడు తల్లితోడు అన్యం పుణ్యం ఎరుగను.
1: ఎరిగింది నా మనసు ఇదోను నీ మాట, ఎరిగింది నా మనసు ఇదోను నీ మాట, జవ్వారం ముదిరింది ఎరుపో ఇంటోంచి.

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి. మీ పేరు?
1: నా పేరు ఏఎస్ దేములండి. నర్సీపట్నం దగ్గర పెదబొడ్డేపల్లి.
0: ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: విచిత్ర దాంపత్య సినిమాలోనమ్మా,
0: పాట
1: శ్రీ శ్రీ గౌరి శ్రీ గౌరియే.
0: తప్పకుండా అండి, వినండి.

ఇంతటితో పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. అతిథి పిఎస్ ఠాగూర్, పారిశ్రామిక నిపుణులు, పరిచయకర్త రావల సాయి గిరీష్.

0: ఆకాశవాణి ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో సంస్కరణల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం 4 నూతన లేబర్ కోడ్స్ ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు, సంస్థలు, పరిశ్రమలు, యాజమాన్యాలు ఏ విధంగా ప్రభావితమవుతాయి, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పరిశ్రమల హెచ్ఆర్ నిపుణులు. దాదాపు 40 సంవత్సరాలకి పైగా వివిధ ఇండస్ట్రీస్లో పనిచేసిన అనుభవంతో పాటు కార్మిక చట్టాలు, హెచ్ఆర్ పాలసీలు, పరిశ్రమల నిర్వహణ విధానాలపై నైపుణ్యం కలిగి ఉన్న నిపుణులలో ఒకరైన డాక్టర్ పిఎస్ ట్రాగూర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి కొత్త లేబర్ కోడ్స్ గురించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఈ నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ యొక్క కీ స్టాటిస్టిక్స్ కి సంబంధించిన వివరాలు సార్.
2: దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే గనక సెంట్రల్ లాస్ 1923 నుంచి 2008 వరకు 29 వివిధ చట్టాలు ఉన్నాయండి. దాన్ని 4 యూనిఫైడ్ కోడ్స్ అంటే ఏకీకృతమైన కోడ్లని 2019-20 సంవత్సరాల మధ్యలో తీసుకురావడం జరిగింది. దీని వల్ల ఏంటంటే 80% కన్సాలిడేట్ అయింది, అంటే అన్ని కలిసి ఒక నూతన కోడ్ గా ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా. ఇదే భాగంగా తీసుకున్నట్టయితే స్టాట్యూటరీ రూల్స్ నిబంధనలు, ఈ నిబంధనలు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 1436 నిబంధనలను 351 నిబంధనలుగా కుదించడం జరిగింది. ఇది కుదించడంతో ఏమైందంటే 75% ఇది కుదింపబడింది, అంటే 25% దాన్ని ఇప్పుడు అమలు చేసుకుని దాన్ని తీసుకురావటం వలన ఎంతో ఈజీగా ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా జరిగింది. తర్వాత రిజిస్ట్రేషన్స్, లైసెన్స్ విధానం, 8 సపరేట్ లైసెన్సెస్ తీసుకోవాల్సి వచ్చేది, దాన్ని ఇప్పుడు ఒకటే యూనిఫైడ్ లైసెన్స్ ఏకీకృత రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కంప్లయన్స్, అంటే ఒక పాయింట్ లోనే జరుగుతోంది. ఇవి కాకుండా 250 మిలియన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నారు. అయితే ఈ కొత్త విధానం అమలుకు వస్తే కనుక 600 మిలియన్ మంది వివిధ రంగాల నుంచి దీంట్లో కలిసి దాంట్లో అన్ఆర్గనైజ్డ్ అంటే ఇప్పటి వరకు ఎవరైతే గనక ఉన్నారో వాళ్ళెవరూ కూడా దీంట్లోకి రారు. నార్మల్ గా ఆర్గనైజ్డ్ అంటే రెగ్యులర్ గా మనకి ఏదైతే చట్టాలు వర్తిస్తాయో వాటిని, అన్ఆర్గనైజ్డ్ అంటే అప్పుడప్పుడు కార్మిక

0: కార్మికులుగా ఉండి, కొంతకాలం కార్మికులుగా లేకుండా ఉండి, వాళ్ళందరూ కూడా అనార్గనైజ్ సెక్టార్ లో ఉంటారు. అలాగే వివిధ రంగాల్ని కొన్ని ఐడెంటిఫై చేస్తుంది గవర్నమెంట్. అవి లేని వాటికి ఇంతవరకు కూడా వాటికి ప్రాధాన్యత లేదు. వాటిని కూడా ఇప్పుడు ప్రాధాన్యత తీసుకొచ్చి వారందరూ కలిసి 600 మిలియన్ మంది పోరాటం జరుగుతుంది. అంటే 140% మంది ఈ కార్మిక చట్టాల్లో దీన్ని కవర్ అవుతున్నారు. ముఖ్యంగా వారందరికీ కూడా ఎన్నో సదుపాయాలు, ఎన్నో సంస్కరణలు వాళ్ళందరికీ వచ్చే దిశగా ముందుకు వెళ్తుంది. డిస్ప్యూట్ రిజల్యూషన్. డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఏ విధంగా వివాదాలు వచ్చినప్పుడు, ఏ విధంగా తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి. అంతకుముందు అంటే 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్నట్టయితే కనుక ఇండస్ట్రియల్ కోర్టులు వాళ్ళు చేయటం జరిగేది. అది చేసినప్పుడు ఏంటంటే వివాదం నెరవేర్చాలంటే 1 నుంచి 3 ఏళ్ళు పట్టేది మనకి అది చెయ్యాలన్నా కూడా. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దానికి ఒక నిబంధన విధించడం జరిగింది, 45 రోజుల నుంచి 75 రోజుల లోపు పరిష్కరించాలి, ఒకళ్ళు కాదు ఇద్దరు మెంబర్లు ఉండే ట్రిబ్యునల్ ద్వారా చేయాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకురావచ్చింది. దీని మూలాన ఏంటంటే 95% పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలుగా కాలానుగుణంగా ఎంతో మంది కార్మికులు వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ఇది పరిష్కార దిశగా ముందుకెళ్తోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రాట్యుటీ. ఒక పరిశ్రమలో గాని ఒక సంస్థలో గాని ఎవరైనా సరే కదా 5 సంవత్సరాలు అంతకు మించి పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా ఈ గ్రాట్యుటీ వర్తించేవారు. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ లో ఏంటంటే 1 సంవత్సరం పైన ఉన్న వారికి కూడా గ్రాట్యుటీ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరికి? ఫుల్ టైం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఒక కొత్త నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భం ప్రకారం జరుగుతోంది. దాని వల్ల సంవత్సరంలో పనిచేసిన వారికి కూడా, వారందరికీ కూడా ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతున్నాయి. అలాగే ఓవర్ టైం, అంతకుముందు 1.5% వరకు ఓవర్ టైమ్ అంటే 1.5 టైమ్స్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 టైమ్స్ ఖచ్చితంగా అమలు చేయవలసిన అవకాశం ఉంది. ఇప్పుడు దీనివల్ల 33% మందికి వాళ్ళ యొక్క జీత బత్యాల్లో మార్పులు వస్తాయి. అదేవిధంగా ఫ్యాక్టరీని ఉంటే కనుక ఎవరిని కవర్ చేయాలి అనుకున్నట్టయితే కనుక 10 మంది వర్కర్లు ఉండి వాళ్ళు విద్యుత్తో నడిపినట్టయితే వాళ్ళందరూ కవర్ అయ్యి ఉండేవారు. కానీ ఇప్పుడు 20 మంది వర్కర్లు అంతకంటే ఎక్కువ ఉంటే కనుక కవర్ అవుతుంది. అంటే చిన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని నుంచి కొంత విముక్తి పొందుతున్నారు. అలాగే మినిమం వేజెస్. మినిమం వేజెస్ అనేది చాలా రాష్ట్రాలు చాలా విధాలుగా మినిమం వేజెస్ ని రూపొందించేవారు. మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే కనుక 56 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఉండి, మిగిలిన 4 వివిధ ఎంప్లాయ్మెంట్లు కలిపి 60 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లు మనకు ఉండేవి. కానీ ఇప్పుడు ఏకీకృతమైన నేషనల్ వేజ్ అంటే జాతీయ వేతన విధానాన్ని తీసుకురావటం వలన ఇది యూనిఫామ్ ఫ్లోర్ ప్రొటెక్షన్, అంటే అందరికీ కూడా ఒకే విధానంలో వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనది ఉంటుంది. దాని వలన మీకు ఒకటే ముందుకు వచ్చేది ఏంటంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి వేతన విధానంలో తేడా ఉండటం, వేతన పేమెంట్ లో తేడా ఉండటం, వేతనాన్ని ఫిక్స్ చేయడంలో తేడా ఉండటం అనేది ఇక నుంచి జరగదు. దాని వలన కార్మికులందరికీ కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రం అయినప్పటికీ, ఇండస్ట్రియల్ సిటీ అవనప్పటికీ, ఇండస్ట్రియల్ సిటీ కానప్పటికీ కూడా వారందరూ కూడా అందరు కార్మికులకు ఏకీకృతమైన విధానంలో జాతీయ విధానం రూపొందించారో ఆ నేషనల్ ఫ్లోర్ వేజ్ అన్నది వారందరికీ అనువర్తిస్తుందని తెలియజేస్తున్నాను.
1: సరే, దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నూతన లేబర్ కోడ్స్ గురించి వివరంగా చెప్తూ, ఈ లేబర్ కోడ్స్ ప్రధానంగా ఎటువంటి లక్ష్యంతో తీసుకురావడం జరిగిందంటారు సార్? ఆ వివరాలు కూడా మా శ్రోతలకు ఒకసారి తెలియపరుస్తారా?
0: ముందుగా ఈ 4 కోడ్స్ ఏమిటి? 1 కోడ్ ఆన్ వేజెస్, 2 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 3 ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ OSH కోడ్, 4 కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. దీంట్లో తీసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ ఏంటంటే ఇది 4 విధాలుగా తీసుకుంటుంది. 1, 1436 నిబంధనలు వస్తున్నాయి దీంట్లో, దీన్ని రీప్లేస్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో ఫెయిర్ వేజెస్, మినిమం పే, బోనస్, ఈక్వల్ రెమ్యూనరేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 3 లాస్ తీసుకొచ్చి ఒకే కోడ్ కింద వచ్చి ట్రేడ్ యూనియన్స్, ఎంప్లాయ్మెంట్ టర్మ్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్ ని కీ ఫోకస్ ఏరియా కింద తీసుకుంటోంది. అదేవిధంగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 తీసుకున్నట్టయితే 9 అనుబంధ లాల్ని ఒక ఏకీకృతం చేసి దాంట్లో యూనివర్సల్ కవరేజ్ ఫర్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ జిగ్ వర్కర్స్. ఎవరండి జిగ్ వర్కర్స్? అంటే మనం రోజు స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలందరి ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇంటికి తెప్పించుకుంటాం వస్తువులు, వాళ్ళందరూ కూడా తక్కువ సమయం మనకి పనిచేస్తారు. ఆ తక్కువ సమయం పనిచేసిన వారికి కూడా సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అన్నది దీంట్లో అనువర్తిస్తారని చెప్పి ఈ కొత్త నిబంధనలో తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ 2020 తీసుకున్నట్టయితే 13 లాస్ ని ఏకీకృతం చేసి వర్క్ ప్లేస్ సేఫ్టీ హెల్త్ వెల్ఫేర్ స్టాండర్డ్స్ ని తీసుకురావడం జరిగింది. వీటిల్లో ఎందుకు వీటిని మనం ఈ 4 కోట్ల వలన వచ్చే మన యొక్క లక్ష్యం ఏంటి? ఈ లక్ష్యంలో ఏంటంటే ఫస్ట్ది సింప్లిఫై చేయటం, రెండు క్రమబద్ధీకరణ.

0: పెంచడం అంటే స్ట్రీమ్లైన్ చేయటం, కలపటం అంటే అమాల్గమేట్ చేయటం అని ఒక కొత్త చట్టంగా రూపొందించడం. ఈ రూపొందించే దాంట్లో టు రేషనలైజ్ అండ్ సింప్లిఫై అనేది ఒక బెనిఫిట్, అంటే హేతుబద్ధీకరించడం, సరళీకృతం చేయటం, వ్యాపారం కోసం సమ్మతిని సులభతరం చేయటం, టు ఫెసిలిటేట్ కాంప్లైన్స్ ఫర్ బిజినెస్. మూడు, అన్ని ఉద్యోగులకు మరియు కార్మికులకు సంస్థీకృత అసంఘటిత ఇతర రంగాలకు సామాజిక భద్రత ప్రయోజనాలు కల్పించడం, అంటే ఇట్ విల్ ఎక్స్టెండ్ సెక్యూరిటీ బెనిఫిట్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్. ఇది మనం యొక్క ప్రయోజనాలను తీసుకున్నట్టయితే దీన్ని దేని గురించి మనం ప్రమోట్ చేస్తున్నాము, ఇదేంటంటే ఒకటి టెక్నాలజీని పెంపొందించడానికి, టెక్నాలజీ ద్వారా ఈ కోర్సును కూడా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రభావవంతంగా అమలు చేయడాన్ని, ఈ లాస్ అన్ని కూడా ప్రభావవంతంగా ఇప్పటిదాకా అమలు కలగలేదు. వీటిల్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే కనుక ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఎంతో మంది మల్టీనేషనల్స్, ఎన్నో విదేశీ సంస్థలు, ఎన్నో ఐటీ కంపెనీలు మన దగ్గర నుంచి పనిచేస్తున్నాయి. వీరందరికీ కూడా కొన్ని సౌలభ్యాలు తీసుకుని వచ్చినట్టయితే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరికి వస్తాయి. అంటే వీటన్నిటి వలన ఏంటంటే కొత్త సంస్థలు రావడానికి, వాళ్ళ దాని ద్వారా తద్వారా మనకి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి ఈ కొత్త చట్టాలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
1: సరే, మనం చూస్తే కనుక వేజ్ కోడ్ 2019లో వేతన నిర్వచనంలో జరిగిన ప్రధాన మార్పులు ఏంటంటారు సార్? అంటే దీనివల్ల ఉద్యోగులు యాజమాన్యంపై ఎటువంటి ప్రభావం అనేది ఉంటుందంటారు?
0: ఈ కొత్త జాతీయ వేతన కోడ్ అది గణనీయమైన ప్రభావం చూపెడుతుందండి. ఎందుకంటే దాంట్లో బేసిక్ వేజ్ ప్రాథమిక వేతనం సిటీసీ కాస్ట్ టు కంపెనీ మినిమం గా 50% ఉండాలి. ఇప్పటి దాకా చాలా కంపెనీలు 50% ఉంచకుండా జరగటం జరుగుతోంది, కానీ ఇక్కడ నుంచి అది మనకందరికీ కూడా కంపల్సరీ చేయడం జరిగింది. దాని వలన ఏమవుతుందంటే ఈ శాలరీ స్ట్రక్చర్ ఈ రోజు వరకు ఏదైతే పెట్టి ఉన్నారో కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అందరూ కూడా ఏంటంటే వాటిని రీస్ట్రక్చర్ చేయవలసిన అవకాశం ఉంది. అంటే మళ్ళీ తప్పనిసరిగా జీతం నిర్మాణంలో మార్పులు చేయాలి. అది చేయటం వలన తక్కువ నెట్ శాలరీ అంటే మన యొక్క టేక్ హోమ్ పే తక్కువ వస్తుంది. అదే విధంగా మనకి దీని వలన ఏంటంటే బేసిక్ వేజ్ అన్నది పెరుగుతుంది. ఈ పెరుగుతున్న వలన మనకు వచ్చే లాభం ఏంటి, దాంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇదే కాకుండా ఏంటంటే మనం ఏదైతే మనం తక్కువ సమయంలో మనం అప్పుడప్పుడు మనకు కావాలి పని అని చెప్పి మనం అనుకుంటున్నామో అప్పుడు మన యొక్క కార్మికులను ఏంటంటే ఓవర్ టైమ్ అని పెడతాం, ఎక్స్ట్రా పని దినాలు, ఎక్స్ట్రా పని గంటలు. ఆ పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా డబుల్ ద వేజ్ అంటే 2x వేజెస్ వాళ్ళకి వస్తుంది. దానివల్ల వాళ్ళ చేతిలో ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంది. వీటిల్లో ఉద్యోగులపై ప్రభావం ఏంటుంది, వాళ్ళు ఈ రోజుకి తక్కువ జీతాన్ని చేతికి తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ వారి బేసిక్ బేస్ పెరగడం వలన వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బేసిక్ వేజ్ బట్టే మనకి ప్రావిడెంట్ ఫండ్ భవిష్య నిధి, అదే విధంగా గ్రాట్యుటీ మనం 5 సంవత్సరాల పాటు చేసిన కాలానుగుణంగా మనకిచ్చే బెనిఫిట్ వైద కంపెనీ గానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి, మరియు మనకి బోనస్ సంవత్సరాంతంలో మనకిచ్చే బోనస్ ఏదైతే ఉందో వాటికి, వీటన్నిటికీ కూడా ఏంటంటే ఈ బేస్ ఫేజ్ అన్నది ఇంక్రీజ్ అన్నది ఎప్పుడు కూడా మనకి ఉపయోగపడుతుంది. లెస్ టేక్ హోమ్ పే అన్నది కొద్ది సమయం మాత్రమే ఇది ఉంటుంది. ఈ కొద్ది సమయం తర్వాత మనకి రిటైర్ అయిన తర్వాత మన చేతిలో ఏముంది, మన దగ్గర ఎలా ఉంటాము అనే బాధలు మనకి ఇక్కడి నుంచి ఉండవు. కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఎంప్లాయీ అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఇది. దీంట్లో ఎన్హాన్స్డ్ రిటైర్మెంట్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ అయిన తర్వాత నాకేముంటుంది, నా ఫ్యామిలీకి ఏముంటుంది, నేను దేంతో బతకాలి, ప్రైవేట్ ఉద్యోగిని, నాకు పెన్షన్ అంతగా లేదు, అటువంటి సందర్భాల్లో నాకేం కావాలి అనుకున్నట్టయితే కనుక ఈ PF గ్రాడ్యుటీ పదవి విరమణ కోసం చేసేవన్నీ కూడా స్ట్రాంగ్ కార్పస్ నిర్మిస్తాయి. స్ట్రాంగ్ కార్పస్ అంటే ఏదైతే టోటల్ అమౌంట్ మనం ఈ భవిష్య నిధి పుంజుకుంటామో అని ఇది అన్నది పెరుగుతుంది మనకి. అదే విధంగా మనకి మినిమం వేజెస్, స్టాండర్డైజ్డ్ మినిమం వేజెస్ అంత ముందు రోజుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉండేవి. ఇప్పుడు జాతీయ విధానం అమలు రావడంతో అందరికీ ఒకటే వస్తుంది, అందరి కార్మికులకి ఒకటే తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సేఫ్టీ, ఎవరైతే ఇప్పుడు ఉమెన్ మహిళలు ఎవరైతే రాత్రిపూట వర్క్ చేస్తున్నారో వారందరికీ అంటే లింగ సమానత్వము, అదే విధంగా సమాన వేతనం కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ కుటుంబ నిర్వచనం ప్రకారం వారి పిల్లలకు కూడా ఇటువంటి ప్రయోజనాలు అందడానికి చట్టాలు మనకు ఉపయోగపడతాయన్నది మీకు తెలియజేస్తాను. ఇది కాకుండా యజమానులపై ప్రభావం ఏముంది, యజమానులకు ఏంటంటే మన యొక్క మ్యాన్ పవర్ కాస్ట్ హయ్యర్ మ్యాన్ పవర్ కాస్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బేస్ వేజ్ పెరుగుతోంది, దాని వలన గ్రాట్యుటీ పేమెంట్, PF పేమెంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్, ఓవర్ టైం పేమెంట్, ఎక్స్ట్రా పని చేసిన పని గంటలకు ఇచ్చే ఖర్చులు 5 నుంచి 15% పెంచుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీని మూలాన శాలరీ స్ట్రక్చర్ అన్నది మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శాలరీ స్ట్రక్చర్ లో 50% ప్రాథమిక వేతనాన్ని ఫిక్స్ చేయాలి. అదే విధంగా జీతం

0: బచ్చా నమూనాల్లో అంత ముందు రోజుల్లో ఏంటంటే ఎక్కువ ఎలవెన్స్ల్లో ఉండి బేస్ ఫేస్ తక్కువ ఉండేది. వాటిని మళ్ళీ పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. దానికి హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సంస్కరణలో భాగంగా వాటన్నింటిని అమలు చేయవలసిన అవకాశం ఉంది. అదే విధంగా ఇందులో లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈల్లో, వారికి కూడా ఏంటంటే ఇంక్రీజ్డ్ కాంప్లయన్స్ బర్డెన్ అన్నది కొంత పెరుగుతుంది. వారు కూడా వారి యొక్క సంస్థలో ఉండే హెచ్ఆర్ నిపుణుల్ని ట్రైన్ చేసి వారు కూడా వాటిని అమలు దిశగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేషన్, దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్లు కానీ తనిఖీలు కానీ ఏకీకృత సమ్మతి అంటే యూనిఫైడ్ కాంప్లయన్స్ కానీ లక్ష్యంగా పెట్టుకొని జరగడం జరిగింది. దీని మూలాన ఏంటంటే అధిక గ్రాట్యుటీ, తర్వాత ఇంక్రీజ్డ్ బేసిక్ వేజ్ గ్రాట్యుటీ ఉండటం వలన ఈ కీలక వేతన డెఫినేషన్ తాలూకు మార్పు రావటం వలన ముందుగా కష్టం అనిపించవచ్చు. పాత కాలంలో ఉన్న డెఫినేషన్ కి కొత్త కాలంలో ఉన్న డెఫినేషన్ కి ఉన్న మార్పు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అదే విధంగా ఇన్స్పెక్టర్ అనేవారం, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేవారం, ఇప్పుడు ఏంటి ఫెసిలిటేటర్ అంటున్నాం. అంటే మనల్ని ఫెసిలిటేట్ చేస్తారు. ఇన్స్పెక్షన్ రాసిపోయింది, ఇంకా మన దగ్గరికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మనకి నోటీసులు ఇవ్వటం కంటే మన యొక్క వ్యాపారాన్ని పెంపొందించడానికి ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తుంది ప్రభుత్వము, వారి యొక్క అనుబంధాల యొక్క కోడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని మీకు తెలియజేస్తున్నాను.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక పరిశ్రమల సంబంధాల కోడ్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో ట్రేడ్ యూనియన్ల గుర్తింపు విధానంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటారు సార్?
0: ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఎన్నో సందర్భాల్లో ఎన్నో యాజమాన్యాలు, ఎన్నో కార్మికులు సంస్థలు దీన్ని చాలా ఇబ్బందికి గురి చేయబడ్డాయి. ఎందుకంటే వీటిలో ఏ యూనియన్ కి దానికి గుర్తింపు ఇవ్వాలి, ఏ యూనియన్ గుర్తింపు ఇవ్వకూడదు, వీటికి ఎలక్షన్లు చేయటము, ఆ ఎలక్షన్లు మళ్ళీ ఒక ఆఫీసర్ ను పెట్టడము, ఎలక్షన్ విధానం మీద కోర్టులకు వెళ్ళటము, ఇవన్నీ కూడా చాలా మార్పులు తీసుకురావడానికి ఇది ఈజీ అయిందండి. ఇది దీంట్లో ఏంటంటే నెగోషియేటింగ్ కౌన్సిల్ కింద తీసుకురావటము, దాంట్లో ఎలాగున్న వాటిని ఎలా తీసుకురావాలన్న దాని గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లో స్పష్టమైన చట్టపరమైన మార్గాన్ని సృష్టించడం ద్వారా యూనియన్ గుర్తింపు కోసం గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే క్రియేటింగ్ ఏ క్లియర్ లీగల్ పాత్, చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ గవర్నమెంట్. ఏంటి, 51% మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యత్వం ఉన్న ఏదైతే యూనియన్ ఉన్నారో వాళ్ళు ఎక్స్క్లూజివ్ బార్గైనింగ్ యూనియన్ కింద గుర్తింపు సాధిస్తుంది. అదే దానికి ప్రత్యేకమైన బేరసారాలను వాళ్ళు చేయవచ్చు యాజమాన్యంతో. అలాగా సింగిల్ నెగోషియేటింగ్ యూనియన్ కింద వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. అలా లేని సందర్భంలో ఏమిటి, ఇంతవరకు దానికి ఎటువంటి చట్టం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ చట్టంలో వచ్చిన భావం ఏంటంటే 20% మంది ఎవరైతే గనక ఏ యూనియన్ ని కనుక వారు వాళ్ళ దగ్గర సభ్యత్వం ఉందో వాళ్ళందరూ కూడా నెగోషియేటింగ్ కౌన్సిల్లో ఒక భాగస్వామి అయ్యి వారు కూడా నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంది. అందుమూలన ఏంటంటే అంతకుముందు ఉన్న అంబిగ్యూటీ పోయి వీటిలో చాలా ఈ విధి విధానాలు యూనియన్స్ కూడా చాలా ఈజీగా ఎలా తెచ్చుకోవాలి మన రికగ్నిషన్ లేదా నెగోషియేటింగ్ కౌన్సిల్ ద్వారా ఏ విధంగా మనం చేస్తే మనకు బాగుంటుంది అన్నది బాగా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను.
1: సార్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థకు కొత్త చట్టాలలో ఇచ్చిన ప్రాధాన్యం ఏంటి సార్? అంటే ఈ సంస్థలకు, ఉద్యోగులకు ఈ యొక్క ఇచ్చిన ప్రాధాన్యం ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అన్నదండి, అంత ముందు రోజుల్లో కూడా మనం కాంట్రాక్ట్ చేసుకునేవారం. ఎగ్రిమెంట్ అయిపోయినండి, కాంట్రాక్ట్ పూర్తి అయిపోయినండి వెళ్ళిపోయేవారు. కానీ అంటే కాంట్రాక్ట్ అంటే చట్టబద్ధత, ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయరు దాంట్లో ఏ విధమైన కాంట్రాక్ట్ లో కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ వరకే వర్తించేవి. కానీ ఇప్పుడు ఈ చట్టబద్ధత ఎలా తీసుకొచ్చారంటే కనుక ఒక పర్మనెంట్ ఎంప్లాయీ అంటే రెగ్యులర్ గా ఉండే ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏంటంటే ఎటువంటి బెనిఫిట్స్ ప్రయోజనాలు, ఎటువంటి శాలరీ జీతభత్యాలు ఇస్తున్నామో అటువంటివే వీరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అందువలన ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నట్టయితే కనుక ఈ భాగంగా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ టర్మ్ ఎంప్లాయీస్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త కార్మిక నియమావళి ప్రకారం స్థిరకాలిక ఉపాధి అంటే ఫుల్ టర్మ్ ఎంప్లాయీస్, ఉద్యోగ వేతనాలు బచ్చాలు మరియు సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ, తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్. అంతకుముందు రోజులు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేవారండి లేకపోతే కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ లెటర్ అనేవారు, కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ అనేది తప్పనిసరి అయింది. అదే విధంగా గ్రాడ్యుటీ నీకు ఒక సంవత్సరంతో నీకు అవకాశం లేదని చెప్పేవారు, కానీ ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ప్రోరేటా మీద ఇవ్వటం జరుగుతుంది. అది కొత్త యొక్క కోడ్ ద్వారా. అదే విధంగా దీని వలన ఏమవుతుందంటే అండి, రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏదైతే అవకాశం ఉందో అటువంటి బెనిఫిట్స్ కానీ ప్రయోజనాలు కానీ చితపత్యాలు కానీ ఇటువంటి కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అనువర్తిస్తుంది కోడ్. దీంట్లో ఉద్యోగులకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయన్నది మీరు అడిగారు. దీంట్లో ఏమిటంటే సమానమైన పని దినాలు, సమానమైన పని గంటలు, సమాన వేతనాలు, సమాన ప్రయోజనాలు ఇవన్నీ వస్తాయి. అదే విధంగా ఎన్హాన్స్డ్ సోషల్ సెక్యూరిటీ అంటే ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ ఆరోగ్య బీమా కానీ లేదా ఎలిజిబిలిటీని ఎలా

0: ఉండాలి అనే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసిందండి ఇప్పుడు, అంటే క్రమబద్ధీకరించింది. అలాగే ప్రోరేటా గ్రాట్యుటీ సాంప్రదాయబద్ధంగా 5 సంవత్సరాలు ఉండాలి, ఒక సంవత్సరంలో 240 పని దినాలు చేయాలన్న దాన్ని కూడా దాంట్లో ఏం చేశారంటే వీటిని కంపల్సరిగా 240 డేస్ ఉండొచ్చు, కానీ 1 ఇయర్ లో 240 డేస్ ఉంటే మీరు గ్రాట్యుటీ పే చేయాలనే నిబంధన తీసుకురావడం జరిగింది. దీని వల్ల ఏంటంటే, ఒకటి జాబ్ సెక్యూరిటీ, రెండు ట్రాన్స్పరెన్సీ అంటే ఉద్యోగ భద్రత, పారదర్శకత నిబంధనలు దీంట్లో ప్రయోజనాలు అనువర్తిస్తున్నాయి. దీని ప్రకారం ఏంటంటే నియమలేఖలు స్పష్టతనిస్తాయి, వాడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ఎంప్లాయర్ అనువర్తించాలి, వీటన్నిటికీ నియమ నిబంధనలు అంత ముందుగా కాంట్రాక్ట్ లా కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీకి ఏవైతే అనువర్తిస్తాయో అవన్నీ కూడా వీరికి కూడా అనువర్తించడం వలన ఈ ఫార్మలైజింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే వాళ్ళ యొక్క సంబంధాలని మెరుగుపరచడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందండి.
1: సార్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులు, ఏదైతే మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ OHS కోడ్ లో వలస కార్మికుల కోసం ఎటువంటి కీలక మార్పులు చేశారంటారు సార్?
0: వలస కార్మికుల గురించి అందరికీ కూడా గుర్తుండే ఉంటుందండి, కోవిడ్ సందర్భంగా వలస కార్మికులు ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు.

0: అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ వలస కార్మికుల నిర్వచనాన్ని అంటే డెఫినేషన్ ని వైడర్ అంటే విస్తృతం చేయడం ద్వారా స్వీయ చలన వర్తకులు అంటే ఏంటంటే అండి సెల్ఫ్ మొబిలిటీ వాడి కాంట్రాక్టర్ కాకుండా వాడంతర వాడు చేసే వారికి కాంట్రాక్టర్ ద్వారా వచ్చే వారికి వీళ్ళందరూ మైగ్రెంట్ వర్కర్స్ అందరికి కూడా శాశ్వత సిబ్బందికి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అటువంటి ప్రయోజనాలందరికీ కూడా వీళ్ళందరికీ కల్పించాలని చెప్పి ప్రయత్నించారండి. వీటిలో భాగంగా ఏంటంటే ఒకటి ప్రయాణ భత్యాలు. ఎలా అంటే సొంతంగా వెళ్లే కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా వచ్చే వారికి కూడా రక్షణ వలకు తీసుకురావడం. వీళ్ళలో 5 అంతకంటే అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. మన దేశం అంటే స్వదేశం మరియు హోస్ట్ రాష్ట్రాలకు అంటే ఏ రాష్ట్రం అయితే దాన్ని ఎంప్లాయ్ చేసుకుంటుందో వాళ్ళు హోస్ట్ రాష్ట్రం అయితే వాళ్ళు కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ ని తప్పనిసరి చేయడం జరిగింది. వీళ్ళలో ఏమిటి, ప్రతి యజమానులు కూడా ఒకసారి ప్రతి 12 స్వస్థలానికి తిరిగి ప్రయాణం వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి. అదే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఎలాగైతే టాయిలెట్స్ కానీ విశ్రాంతి కానీ నీరు కానీ విశ్రాంతి ప్రదేశాలు కానీ క్యాంటీన్లు కానీ ఎలాగైతే ఉన్నాయో వీళ్ళకు కూడా మెరుగైన ప్రదేశాలను వీళ్ళకు కూడా కల్పించవలసిన అవసరం ఉంది. మహిళలు ఎవరైతే రాత్రిపూట పనిచేస్తారో ఇలా వచ్చి పనిచేసే వారందరికీ కూడా వాళ్ళకి కూడా భద్రత, లైటింగ్ రవాణా, రాత్రి షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి భద్రత ఇవ్వటం వలన మరిన్ని మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయండి. అదే విధంగా స్థిరకాల ఒప్పందాలు, కొంతమంది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఇప్పుడే మాట్లాడుకున్నాము, వాళ్ళకు కూడా ఏంటంటే గ్రాట్యుటీ ప్రోరేటాతో ఇవ్వడంతో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో పనిచేయడానికి ఈ విధంగా పనిచేయడానికి కూడా వలస కార్మికులుగా ఉపయోగపడుతుందండి. ఒకరుగా రావచ్చు, అదే విధంగా కార్మికులు కొంతమంది కలిసి ఒక కాంట్రాక్టర్ ద్వారా రావచ్చు. ఇది 2 ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఏదైతే మనం ఇంతవరకు ఈ కార్మిక చట్టాల గురించి మాట్లాడుకున్నామో, సో ఇవి పూర్తిగా అమల్లోకి రావడంతో కార్మిక రంగంలో సాధికారత సాధిస్తుందని చెప్పవచ్చంటారా?
0: దీంట్లో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటేనండి, కొత్త కోడ్లు ఏవైతే 4 ఉన్నాయో, వేతనాలు, సామాజిక భద్రత, OSHIR ఇవి అమలు చేసింది. ఇది ఏకరూప చట్టం కింద తీసుకురాచారు. ఇలాగా 29 చట్టాన్ని ఏకీకృతం చేయడం జరిగింది. అది దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, దీని తాలూకు వ్యాపారాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయన్న దాంట్లో తీసుకున్నట్టయితే గనక, ఒకటి ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏంటంటే ఎలా ఉపయోగపడుతుందంటే కన్సాలిడేషన్. ఈ చట్టాలన్నీ కూడా ఒకే చోట చిన్నవిగా రూపొందించడం వలన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే డిజిటల్ కాంప్లయన్స్, ఇన్నాళ్ళు ఏంటంటే పేపర్ రూపంగా చేయాలి, ఇప్పుడు డిజిటల్ కాంప్లయన్స్ చేయడంతో ఈజీ అవుతుంది. ఎన్హాన్స్డ్ రైట్స్, 300 కార్మికులు అండి, ఇది చాలా విశేషమైన ఉపయోగం. 300 కార్మికులు లోపు ఉన్నట్టయితే కనుక వారు ఒక ఉద్యోగిని తొలగించాలన్నా, ఒక ఉద్యోగస్తు లే ఆఫ్ చేయాలన్నా కూడా దానికి ఎటువంటి రాష్ట్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది, అవి వచ్చేవి కావు. ఇప్పుడు అవి రాకుండా ఉన్నప్పటికీ కూడా 300 లోపున్న వాళ్ళు వారంతర వాడుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వలన ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి కార్మికులకి. ఏంటి అడ్వాంటేజ్? ఈ 300 లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు పర్మనెంట్ ఎంప్లాయీస్ పెట్టుకునేవారు కాదు, వారందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పుడు అపాయింట్ చేసుకుంటారు. ఎందుకంటే 300 లోపల ఉన్న వాళ్ళని ఏ విధంగానైనా వాళ్ళ యొక్క పరిశ్రమని నడిపించడానికి వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏదైతే ఉందో ఆ ఫ్రీ హ్యాండ్ మూలాన చాలా మందికి ప్రయోజనాలు కలుగుతాయి కార్మికులకు కూడా. అదే విధంగా ఒకే లైసెన్స్, దాని మూలన కూడా చాలా ఇబ్బందులు తొలగిపోయాయి. అదే విధంగా కార్మికుల ప్రయోజనాలు, యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ, ఎన్హాన్స్డ్ రోల్స్, తర్వాత జెండర్ న్యూట్రలైజేషన్, రాత్రి షిఫ్ట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ ఉపయోగకరమైంది. అలాగే ఫార్మలైజేషన్, ఇవన్నీ కాకుండా చట్టాలు వీటి వలన మనకి ఏం జరుగుతుంది, కార్మిక మార్కెట్ పై చాలా ఉపయోగపడుతుందండి. మెరుగైన కార్మికుల భద్రత వస్తుందండి. ఎందుకు? జిగ్ వర్కర్స్ అందరికీ కూడా ఎస్ఏపీఎఫ్ వచ్చిందండి, నేషనల్ వేజ్ వచ్చిందండి. దాని మూలన అందరికీ కూడా క్లియర్ అండ్ బేసిక్ తెలుస్తుంది. అదే విధంగా సేఫ్టీ, అలాగే ఇంక్రీజ్డ్ బిజినెస్ ఫ్లెక్సిబిలిటీ. 300 ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ ఎవరైతే వ్యాపారిస్తున్నారో వారందరూ వారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా షిఫ్ట్ ఇన్ పే స్ట్రక్చర్ ని మార్చడం వలన ఎంప్లాయీస్ చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని చూసుకున్నట్టయితే కనుక మనం ఒకటే, ఇప్పటి వరకు రూల్స్ అనేది రూపొందించలేదండి. రూల్స్ రూపొందించిన తర్వాత ఈ చట్టం అమలు ఏ రోజు నుంచి ఎఫెక్టివ్ గా మన రాష్ట్రంలో జరుగుతున్నదని మనకు తెలుస్తుంది. బట్ కోర్ట్స్ అన్నది ఎఫెక్టివ్ గా 21 నవంబర్ 2025 నుంచి ఆల్రెడీ గెజెట్ మనకి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దాని మూలాన కోడ్లు ఆల్రెడీ మనకి అమల్లోకి రావడం జరిగిందండి.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీ అందరికీ కూడా ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి పిఎస్ ఠాగూర్, పారిశ్రామిక నిపుణులు.

0: పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు సినిమా పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో దార్శనిక భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం డెప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. దార్శనిక భారత్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. భారత ప్రభుత్వము, ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు కూడా అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి, చాలామంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో లోన్లు అనేటివి చాలా ముఖ్యమైనవి. అందులో ప్రధానమంత్రి ముద్ర యోజన అనే కార్యక్రమంలో లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్నే పిఎంఎంవై అని కూడా అంటూ ఉంటారు. ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన ఎవరెవరికి వర్తిస్తుంది, మరి ఎవరెవరు ఇందులో భాగస్వాములు కావచ్చు, వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, మరి వారు బ్యాంకుకి ఏమేమి సమర్పించాలన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ ఎం మారుతిరెడ్డి గారు. నమస్కారం సార్.
2: నమస్తే సార్.
1: మారుతిరెడ్డి గారు, ఈ పిఎంఎంఐ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ముద్రా లోన్ అంటే ఏమంటారు, ఎన్ని రకాలుగా ఉంటాయంటారు?
2: సార్, ముద్రా లోను అంటే దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి ముద్ర, ఎంయుడిఆర్ఏ, మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ సార్. మనం సింపుల్గా పిఎంఎంవై అంటారు, ప్రధానమంత్రి ముద్రా యోజన అంటారు. ఇది 2015 ఆగస్ట్ 8 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది సార్. ఈ స్కీమ్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనం 57 crores అకౌంట్స్ ఓపెన్ చేశాం సార్. 40 lakh crores అమౌంట్ డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది మొత్తం ఆల్ బ్యాంక్స్ కలుపుకొని. ఇందులో మెజారిటీకి వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సార్ ఈ స్కీమ్లో వచ్చేసి. ఇందులో రకాలు వచ్చేసి, ఇది 4 రకాలు ఉంటాయి జనరల్గా వచ్చేసి, శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్. శిశువులో వచ్చేసి అప్ టు 50,000 వరకు ఇస్తాం సార్. కిషోర్లో వచ్చేసి 50,000 to 2 lakhs. తరుణ్ వచ్చేసి 5 lakhs to 10 lakhs ఇస్తాం. తరుణ్ ప్లస్లో వచ్చేసి 10 lakhs to 20 lakhs ఇస్తాం మనము. ఈ తరుణ్ ప్లస్లో వచ్చేసి ఎవరైతే రీపేమెంట్ బిలో 10 lakhs తీసుకుని లోన్ రీపేమెంట్ బాగా చేశారో వాళ్ళకి మాత్రం తరుణ్ ప్లస్లో ఇస్తాం సార్ మనం.
1: శిశు, కిషోర్, తరుణ్ ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళకి తరుణ్ ప్లస్ అప్లికేబుల్ అవుతుంది.
2: ఎస్ సార్. డైరెక్ట్గా మనం తరుణ్ లోన్ తీసుకోవచ్చు, కిషోర్ లోన్ తీసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ వాళ్ళ యూనిట్ స్కేల్ బట్టి, సైజు బట్టి మన అమౌంట్ లోన్ డిసైడ్ చేయడం జరుగుతుంది.
1: సరే మారుతిరెడ్డి గారు, ఇప్పుడు ముద్రా లోన్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటారు?
2: సార్, ముద్రా లోన్కి దరఖాస్తు చేసుకొని 2 విధాలుగా చేసుకోవచ్చు సార్. ఒకటి వచ్చేసి డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేసుకోవచ్చు. మన సెంట్రల్ గవర్నమెంట్ జనసమర్థ పోర్టల్ లాంచ్ చేశారు కదా, ఆ జనసమర్థ పోర్టల్లోంచైనా అప్లై చేసుకోవచ్చు. దానికి ఎట్ ఏ టైం డైరెక్ట్గా డిజిటల్ అప్రూవల్ వచ్చేసింది, లోన్ సో అండ్ సో అమౌంట్ ఇది శాంక్షన్ అని చెప్పి డిజిటల్ అప్రూవల్ వస్తుంది. ఆ అప్రూవల్ తీసుకొని బ్యాంక్ వెళ్తే కన్నా వాళ్ళు మన ప్రీ శాంక్షన్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఆ యూనిట్ ఉందా లేదా, యూనిట్ ఏంటి అని తెలుసుకొని డైరెక్ట్గా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. లేదా డైరెక్ట్గా కస్టమరు బ్యాంక్ వచ్చేసి ఇట్లా ముద్రా లోన్ స్కీమ్ కింద అప్లై చేసుకుంటున్నాం సార్ అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని

0: కొని ఇమీడియట్గా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది సార్.
1: సరే, మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్కి ఎవరెవరు అర్హులు అంటారు?
0: సార్ దీనికి స్వయం ఉపాధి పొందేవాళ్ళు, చిన్న మరియు సూక్ష్మ రైతులు, అగ్రి అలైడ్ యాక్టివిటీస్ డైరీ ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళు కానీ, షిప్ రేరింగ్ కానీ, లైవ్ స్టాక్ మెయింటైన్ చేసే వాళ్ళని ఆల్ అగ్రి అలైడ్ యాక్టివిటీస్ కింద ఇస్తాం సార్ మనము. అదేవిధంగా ఎస్ఎంఈలో వచ్చేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు, సర్వీస్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ ఉన్నవాళ్ళు, సర్వీస్లో ఉన్న వెహికల్స్ పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ టు సార్ స్కీమ్కి సార్ ఓవరాల్గా సార్. ఇది ముద్రా స్కీమ్ అనేది,
1: అంటే ముద్రా లోన్ అనేది ఇది మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకే కాదు, అందరికీ వర్తిస్తుందంట?
0: ఎస్ సార్, ఆడ మగ దాని తేడా ఏం లేదు, మొత్తం అందరికీ సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉపయోగిస్తాం సార్.
1: సరే మారుతిరెడ్డి గారు, లోన్స్ ఇవ్వాలంటే చాలా డాక్యుమెంట్లు అవసరమవుతాయి, ముద్రా లోన్ కొరకు మరి ఎటువంటి డాక్యుమెంట్స్ బ్యాంకుకి ఇవ్వాలంటారు?
0: సార్ ముద్రా లోన్ సంబంధించి మినిమం డాక్యుమెంటేషన్ తీసుకుంటాం సార్. అందులో భాగంగా ఫస్ట్ మనం పర్సనల్ డాక్యుమెంట్ తీసుకుంటాము, ఆధార్ కార్డు, పాన్ కార్డు. బిజినెస్ సంబంధించి ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకుంటాము. తర్వాత వచ్చేసి మనకు ఏ టైప్ ఆఫ్ లోన్ ఇవ్వాలా అన్నప్పుడు, మనం వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలా, టర్మ్ లోన్ ఇవ్వాలా అన్నప్పుడు, వర్కింగ్ క్యాపిటల్ అయితే కనుక మనం అప్ టు 2 లాక్స్ వరకు అయితే మనకు జిఎస్టీ ఏం ఐటీ ఏం అవసరం లేదు. అదే 5 లాక్స్ 10 లాక్స్ లోన్ తీసుకోవాలంటే అందులో 2 రకాలు ఉంటాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, లేకుంటే ఆల్రెడీ బిజినెస్ ఉందా. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే కనుక ఆ బిజినెస్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ అవుతుంది, ఒకవేళ మిషనరీ పర్చేజ్ చేయడానిక, లేకుంటే సామాన్లు ఏమైనా సరుకులు కొనడానిక అని ఎస్టిమేషన్ చేసుకోవడానికి, ఒకవేళ మిషనరీ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించిన కొటేషన్, ఎవరితో ఆథరైజ్డ్ వెండర్తో తీసుకుంటున్నారా లేదా, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ చేసుకుంటాం. అదే మనం వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నప్పుడు ఆ స్టాక్ అయితే ఎంతైతే ఇస్తున్నామో ఆ స్టాక్ సేల్ చేసి మనకి ఎంత సేల్ వస్తుంది డైలీ కౌంటర్, దానివల్ల ఎంత మార్జిన్ బెనిఫిట్ వస్తుంది అనేది దీంట్లో మనం ఎన్ష్యూర్ చేసుకుంటాం సార్. అదే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ బిజినెస్ ఆల్రెడీ ఉంది మన దగ్గర, సార్ నాకు లోన్ కావాలని వచ్చారు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కడైతే ఆయన బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడో ఆ బ్యాంక్ నుంచి మనం 6 మంత్స్ స్టేట్మెంట్ తీసుకుంటాం. 6 మంత్స్ స్టేట్మెంట్ తీసుకొని ఒకవేళ ఐటీ కానీ జిఎస్టీ కానీ ఏమైనా ఫైల్ చేస్తున్నారంటే దాని ప్రకారం అసెస్మెంట్ చేసుకొని మనం లోన్ అప్ టు 25% వరకు మనం ముద్రా లోన్ స్కీమ్ కింద మనం ప్రాసెస్ చేస్తాం. ఒకవేళ నా కస్టమర్ వచ్చేసి నాకు ఎక్కడా లేదు సార్, బిజినెస్ స్టార్ట్ చేసాము ఎక్కడా లేదు, ఒకవేళ ఆపరేషన్స్ నా మధ్యలో స్టాప్ అయినాయి అనేది, దానిలో జెన్యున్ రీజన్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది సార్ ఈ స్కీమ్ కింద. బిజినెస్ పరంగా వచ్చేసి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉండాల, ఎందుకంటే ఏ బిజినెస్ చేయాలన్నా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ అనే పోర్టల్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ ఫస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాలా. దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ఒకవేళ ఏమన్నా ప్రొఫెషనాలిటీ ఏమైనా ఉంటే, ఉదాహరణకు మెడికల్ షాప్ రన్ చేసుకోవాలా, లేదంటే ఏదన్నా ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకో, అట్లా ఉంటే సపరేట్గా వాళ్ళకి ప్రొఫెషనల్ ఉన్న సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది సార్.
1: దీనికి ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటున్నారు కదా, ఇది ఏ విధంగా మరి ఎక్కడ చేసుకోవాలో ఒకసారి వివరించండి
0: సార్. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎక్కడైనా మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఉద్యమ రిజిస్ట్రేషన్ .gov.in పోర్టల్లోకి వెళ్తే కనుక ఆటోమేటిక్గా దాని సైట్ వస్తుంది. దాంట్లో మనం ఆధార్ ఎనేబుల్ ద్వారా మనం ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్క వ్యాపారానికి ఒక NIC కోడ్ అని ఉంటుంది సార్. అది ఆ కోడ్ మనం సెలెక్ట్ చేసుకొని మన యూనిట్ వచ్చి ట్రేడింగ్ కింద వస్తుందా, సర్వీసింగ్ కింద వస్తుందా, మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తుందా, దాంట్లో క్లాసిఫికేషన్ చేసుకొని మన యూనిట్ అడ్రస్ దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక నెంబర్ వస్తుంది సార్, ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ స్టేట్ బట్టి ఒక నెంబర్ డివైడ్ అవుతుంది. ఉద్యమ్ .ap.01 +7 డిజిట్స్ అందరికి వేరే వేరే డిఫరెంట్ కోడ్స్ వస్తాయి సార్. అది ఆ నెంబర్ ఉంటే కనుక బ్యాంకులో లోన్ పొందడమే కాకుండా ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా రావాలి అన్నా కూడా, ప్లస్ ఏమైనా సపరేట్ ట్రైనింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ ఆ ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మనకి ఇస్తారు సార్.
1: అంటే ముందుగా ఎవరన్నా ఈ లోన్ కావాలనుకున్నప్పుడు ఉద్యమ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ చేసుకోవాలి?
0: ఎస్ సార్. జస్ట్ మాక్సిమం 15 మినిట్స్ కానీ టైం ఎక్కువ పడ్డా సార్. అది
1: చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలంటారు?
0: ఎస్ సార్.
1: ఇప్పుడు చాలా మంది ఈ నిరుద్యోగులు వీళ్ళంతా ఉంటారు కదా, వ్యాపారం చేసుకోవాలనుకునేవాళ్ళంటే మనము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీరి గురించి మాట్లాడుకుంటున్నాం.
0: ఎస్ సార్.
1: అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమంటారు
0: సార్? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే మామూలుగా బ్యాంక్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి మనం ఫిజికల్ డాక్యుమెంట్ ఇస్తాం సార్. జనరల్గాను ముద్రా లోన్ అప్లికేషన్ ఇస్తాము. ముద్రా లోన్ అప్లికేషన్ ఇచ్చి వాళ్ళకి మనం ఫిల్ గైడ్ చేస్తాం. ఫిల్ చేయించేసి వాళ్ళకి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఒకవేళ వీలైతే బ్రాంచ్లోనే ఫిల్ చేస్తాం టైం ఉంటే, లేదంటే సపరేట్గా గైడ్ చేసి వాళ్ళకి మనమే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేపిస్తాం సార్ సపరేట్.
1: అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదా?
0: ఇబ్బంది అయితే ఏముండదు సార్.
1: సరే మారుతిరెడ్డి గారు, ఏదైతే ఈ ముద్రా లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకి బ్యాంకు సెక్యూరిటీ అంటే స్థిరాస్తి అవసరం ఉందంటారా?
0: సార్ దీనికి స్థిరాస్తి అయితే ఏమి ఉండదు సార్. దీనికి ప్రైవేట్ ఫైనాన్స్లో ఇక్కడ చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కానీ చాలా ఉంటాయి. ఇక్కడ మన దగ్గర ఏమి ఉండవు. జస్ట్ మినిమం డాక్యుమెంటేషన్తోనే ఏ కొల్లాటరల్ కానీ ఏ సెక్యూరిటీ ఇవ్వకోకుండానే మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం సార్ దీంట్లో.
1: అంటే ఎలాంటి ఫీజు అవసరం లేదంటారు?
0: ఫీజు ఎలాంటి ఫీజు అవసరం లేదు సార్ దీనికి.
1: వీళ్ళు అప్లై చేసుకుంటే మీరు ఇచ్చేస్తారు?
0: ముద్రా లోన్ ఇస్తాం మనము.
1: సరేనండి. అంటే ఏమన్నా చార్జెస్ అప్లికేబుల్ అవుతూ ఉంటాయా?
0: ఛార్జెస్ అంటే రెండు రకాల ఛార్జెస్ ఉంటాయి సార్. యాక్చువల్గా సీజీఎఫ్ఎంయు అండ్ సీజీటీఎంఎస్సి అంటారు.

0: ఎఫ్ఎంఏ ఉంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ ఉంటుంది. సిజిటిఎంఎస్ ఏంటి అంటే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అప్ టు 10 లాక్స్ వరకు సిజిఎఫ్ఎంఏ కింద కవరేజ్ చేస్తాం సార్. 10 లాక్స్ టు 20 లాక్స్ వచ్చేసి సిజిటిఎంఎస్ కింద కవరేజ్ చేస్తారు. ఒక నామినల్ ఫీ ఉంటుంది. ఆ నామినల్ ఫీ అనేది బ్యాంకు ద్వారా మన గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ అనేది కస్టమరే బేర్ చేయాల్సి ఉంటుంది సార్.
1: మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్లు వచ్చి దాదాపుగా చాలా సంవత్సరాలు అయ్యింది, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో. మరి ఇంతవరకు మీరు ఈ రీజనల్ ఆఫీస్ అనంతపురంలో ఉంది, మీరు డిప్యూటీ మేనేజర్గా ఉన్నారు కదా, ఎంతమందికి ఇచ్చారంటారు?
0: సార్, చాలామందికి అది ఇచ్చాం సార్ లోను. మనం ఈ ఇయర్లో వచ్చేసి ఓన్లీ అనంతపూర్ జిల్లాలోనే ఇప్పటికి ఆల్మోస్ట్ 60 క్రోర్స్ ఇచ్చాం సార్ ఈ ఇయర్లో ఓన్లీ.
1: ఏ సెక్టార్లకు అంటారు?
0: డిఫరెంట్ సెక్టర్స్, అగ్రికల్చర్ కానీ బిజినెస్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో కానీ రకరకాల సెక్టర్లో ఇచ్చాం సార్. రీసెంట్గా వచ్చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 90 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం సార్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఓన్లీ అనంతపూర్ జిల్లాలోనే 90 అప్లికేషన్ తీసుకున్నాము. వితిన్ 1 వీక్ లోపల అవన్నీ డిస్బర్స్మెంట్ చేస్తాం సార్.
1: సరేనండి, ఇప్పుడు ఫిషరీస్ అంటున్నారు కదా, ఇవి సంఘాలకు సంబంధించా?
0: సంఘాలకు సంబంధం లేదు సార్, అవి మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే సోర్స్ చేసి అప్లికేషన్ ఇచ్చారు మనకు. వాళ్ళ నుంచి మనం వాళ్ళ యూనిట్కి వెళ్ళేసి మనం ఇన్స్పెక్షన్ చేసుకుని లోన్ ప్రొవైడ్ చేస్తాం సార్. త్రూ డిపార్ట్మెంట్ వచ్చేసారు లీడ్స్ అవి.
1: వాళ్ళకి ఎంతెంత అంటారు, ఏదైతే క్రెడిట్ లైన్ ఉంటుందో అది?
0: అది అమౌంట్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ యూనిట్ సార్. అది 50,000, 1 లాక్, 2 లాక్స్ అట్లా డిపెండింగ్ అపాన్ అమౌంట్ బట్టి ఉంటుంది సార్. అది వాళ్ళ యూనిట్ స్కేల్ బట్టి.
1: సరే మారుతిరెడ్డి గారు, యూనిట్ అంటున్నారు కదా, యూనిట్ స్కేల్ అంటున్నారు, అది గ్రూప్ గా ఇవ్వాల్సి ఉంటుందా ఇండివిజువల్ కూడా ఇస్తారా?
0: ఇండివిజువల్ గా ఇస్తాం. దీంట్లో ఎలా ఉంటారంటే ఇండివిజువల్ కి ఇస్తారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా వస్తారు. ఒకరిద్దరు ఉంటారు, ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కానీ వేరే డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకతను స్కిల్ ఉంటారు, నాన్ స్కిల్ ఉంటారు, ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ లాగా ఏర్పాటేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు పార్ట్నర్షిప్ లోన్ ద్వారా ఇస్తాం. ఇండివిజువల్ గా వచ్చిన ఇండివిజువల్ గా ఇస్తాం సార్, దానికి ఏమైనా ప్రయారిటీ అలా లేదు.
1: ఇండివిజువల్ గా రావచ్చు, లేకపోతే గ్రూప్ గా రావచ్చు.
0: గ్రూప్ గా రావచ్చు, పార్ట్నర్షిప్ ద్వారా రావచ్చు.
1: వాళ్ళకి ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది అయితే
0: ఎటువంటి ఇబ్బంది ఏముండదు సార్.
1: సరే మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్లోకి సెక్యూరిటీగా క్రెడిట్ గ్యారంటీ ఫీ ఏమైనా ఉంటుందంటారా?
0: ఏ సార్, క్రెడిట్ గ్యారంటీ ఫీ 100% ఉంటుంది సార్. అది నామినల్ ఫీనే ఉంటుంది. అది మనము బ్యాంక్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తాం. అది ఒకవేళ ఎప్పుడైనా డిఫాల్ట్ అయినప్పుడు, నేచురల్ కెలామిటీస్ కానీ, చేంజెస్ ఆఫ్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ కానీ, ఏమైనా కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ, డిఫరెంట్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, బిజినెస్ లాస్ అయినప్పుడు, ఒక దివాలా తీసినప్పుడు, జెన్యున్గా చేసినప్పుడు వాళ్ళ తరఫున, కస్టమర్ తరఫున అదైతే కంపెన్సేషన్ అయితే ఎంతైతే ఉంది అమౌంట్ ఆఫ్ లోన్లో, అంత అమౌంట్ ఏజెన్సీ వాళ్ళు పే చేస్తారు సార్. క్రెడిట్ గ్యారంటీ ఏజెన్సీ వాళ్ళు పే చేస్తారు మనకు.
1: సరే మారుతిరెడ్డి గారు, ఇప్పుడు శిశు లోన్ అన్నారు అప్ టు 50,000. ఏదైతే 50,000 మీరు ఇస్తున్నారు అంటే ఫర్మ్కి కానివ్వండి, ఇండివిజువల్గా కానివ్వండి, వీళ్ళు రీపేమెంట్స్ ఏ విధంగా చేసుకుంటారు
0: సార్? రీపేమెంట్ వచ్చేసి 5 ఇయర్స్ టు 7 ఇయర్స్ ఉంటుంది సార్, యూనిట్ బట్టి ఉంటుంది. శిశువులో వచ్చేసి మనం మాక్సిమం 5 ఇయర్స్ ఇస్తాము. అది ఇది రెండు రకాలుగా ఇస్తాం మామూలుగా మనం. ఒకటి వచ్చేసి టర్మ్ లోన్గా ఇస్తాము, సీసీగా ఇస్తాం. టర్మ్ లోన్ అంటే ఏదైనా ఒక మిషనరీ కొంటున్నారు, ఉదాహరణకు ఒక కెమెరా కొంటున్నారు, ఒక కెమెరా కాస్ట్ ఆఫ్ 50,000 అనుకోండి, శిక్షుకు వచ్చేసి మార్జిన్ 100% పే చేస్తాం. 50,000 యూనిట్ అనుకో, మిషనరీ అనుకోండి, మనం 50,000 పే చేస్తాం డైరెక్ట్గా. ఆ 50,000 సెట్ అయిన 5 ఇయర్స్ అనుకోండి, 5 ఇయర్స్కి మనం డివైడ్ పే చేసుకొని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకొని మంత్లీ ఈఎంఐగా పే చేస్తాం. అదో రకము. రెండో రకం ఎలా ఉంటుందంటే, ఆ 50,000కి ఏమైనా స్టాక్ పర్చేజ్ చేస్తారు, కిరాణా షాప్ ఉంది, వాళ్ళ రకరకాల స్టాక్స్ ఉంటాయి మామూలుగా, ఒకటి మనం ఫైనాన్స్ చేయలేం, ఆ రకరకాల స్టాక్స్ అన్ని పర్చేజ్ చేసుకొని మంత్లీ కానీ వీక్లీ ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఉంటారు సార్. వాళ్ళు యాక్చువల్గా 50 లిమిట్ ఇస్తాం వాళ్ళకి 50,000, ఆ లిమిట్ వరకు వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. బిజినెస్ డెవలప్మెంట్ అయిందనుకోండి, ఎవ్రీ ఇయర్ దీన్ని రీన్యువల్ చేస్తాం సార్. ఎవరు 50,000 ఇచ్చాం మనం, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ బాగా డెవలప్ అయింది, అప్పుడు 2 లాక్స్ 3 లాక్స్ అట్లా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతుంటాం అనమాట.
1: సరే మారుతిరెడ్డి గారు, ఈ కిషోర్ అంటే అప్ టు 2 లాక్స్ అని ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా రీపేమెంట్
0: సార్? రీపేమెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది సార్, కిషోర్ కానీ తరుణ్ కానీ అంటే రీపేమెంట్ సేమే ఉంటుంది. డిపెండింగ్ అపాన్ స్కేల్ బట్టి మనం మారుతూ ఉంటాం సార్ అంతే.
1: అంటే మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా
0: సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే బిలో 12% ఉంటుంది సార్. ప్రజెంట్ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 10.6 అట్లా వస్తుంది. ఆల్మోస్ట్ 80 to 90 పైసా కన్నా ఎక్కువే ఉంటుంది సార్, తక్కువే ఉంటుంది.
1: ఇప్పుడు ఎవరైతే శిశు, కిషోర్ ఉన్నారో, తరుణ్
0: సార్,
1: వారు ఎలిజిబుల్ ఫర్ తరుణ్ ప్లస్?
0: సార్,
1: మారుతిరెడ్డి గారు మీరు లోన్స్ ఇస్తారు చాలా మందికి, వాళ్ళు మీకు రీపేమెంట్ చేస్తూ ఉంటారు, ఈ క్రెడిట్ హిస్టరీ ఏ విధంగా మీరు చూడగలుగుతారు?
0: సార్, క్రెడిట్ హిస్టరీ వచ్చేసి మన సిబిల్ రిపోర్ట్ తీస్తాం సార్. కస్టమర్ ఏమైనా ప్రీవియస్గా ఏమైనా డిఫాల్ట్ అయ్యాడా, లేకుంటే రీపేమెంట్ ఎలా పే చేస్తున్నాడు అని క్యాలిక్యులేషన్ చేసుకుని మనం అమౌంట్ ఇస్తాం సార్. క్రెడిట్ హిస్టరీ ఈజ్ మ్యాండేటరీ. స్పెసిఫిక్ సిబిల్ స్కోర్ అంటే ఏం లేదు, వాళ్ళ రీపేమెంట్ బట్టి మనం ఇస్తాము.
1: సరే మారుతిరెడ్డి గారు, ఎవరైతే మీ దగ్గరకు వచ్చి అప్లై చేసుకుంటున్నారో, అంటే ఎంత ఏది నుంచి ఎంతవరకు ఇస్తారు?
0: సార్, యాజ్ పర్ ముద్రా స్కీమ్ గైడ్లైన్స్ వచ్చేసి సార్, మినిమం ఏజ్ 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ 65 ఇయర్స్ సార్.

0: 18 నుంచి 65 ఏళ్ళ లోపల ఎవరున్నా
1: ఎవరు
0: కూడా అప్లై
1: వచ్చినా అప్లై
0: చేసుకోవచ్చు.
1: చేసుకోవచ్చు సార్.
0: బాగుందండి. ఎం మారుతిరెడ్డి గారు, మీరు అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్లో డిప్యూటీ మేనేజర్గా ఉంటూ ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ఇందులో ఎలాంటి లోన్లు ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు, ఆ లోన్లకి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, మరి బ్యాంకుకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
2: మీరింతవరకు దార్శనిక్ భారత్లో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం డెప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయమైనారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వినాలి అనుకుంటే మాకు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 0891-2727-244 అలాగే 0891-2727-288. హలో,
4: హలో, నమస్కారం అమ్మా.
3: నమస్తే అండి, మీ పేరు?
4: నా పేరు కాకి అప్పారావు, చెంగరావుపేట, తొమ్మిదిపల్లి వీధి.
3: చెప్పండి, ఏ సినిమాలో పాట?
4: మల్లేశ్వరి చెట్టు నుంచి పిల్లచిన్న బిగుబట్టరా రాజా.
3: తప్పకుండా.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, ఏ పాట?
1: మీకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు, తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు జీవిత చక్ర శ్రీమంతి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో
1: మేడం,
0: హలో నమస్తే అండి. మీ పేరు
1: నా పేరు అన్నపూర్ణ, అమలాపూర్ నుంచి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: నుంచి వెళ్ళడతా సినిమా నుంచి నీ ఆశే నాకు ఆరాధనం అన్న పాట వినిపించండి.
0: తప్పకుండా అండి.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా లక్షాధికారి చిత్రంలోని ఈ పాట హీరో హీరోయిన్ల మధ్య సాగే స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన భావాల సంభాషణ, ప్రకృతిలోని అంశాలను మనిషి మనసులోని ప్రేమతో పోల్చుతూ సాగుతుంది. ఘంటసాల పి సుశీల గార్ల మధురమైన గాత్రంలో ఎన్టీఆర్ మరియు కృష్ణకుమారి గార్ల అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని పాట అక్కినేని నాగేశ్వరరావు సావిత్రిలపై తెరకెక్కించబడింది. ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఘంటసాల పి సుశీల మధురంగా ఆలపించిన ఈ గీతం హీరో హీరోయిన్ల మధ్య సున్నితమైన భావాలను, మౌనంతో కూడిన ప్రేమను ఎంతో అందంగా వర్ణిస్తుంది.

అల్లరి బుల్లోడు చిత్రంలోని ఈ పాటలో కథానాయకులు తమలోని ప్రేమను, అనురాగాన్ని ప్రకృతితో, నక్షత్రాల తోటతో పోల్చుకుంటూ పాడుకుంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల గాత్రం, చక్రవర్తి సంగీతం ఈ పాటకు ఎవర్గ్రీన్ క్లాసిక్ హోదాను తెచ్చిపెట్టాయి.

రాజకోట రహస్యం చిత్రంలోని ఒక మధురమైన రొమాంటిక్ డ్యూయట్. వెన్నెల కురిసే రాత్రిలో చల్లని గాలి తాకుతుంటే ప్రేమికుల మనసులో కలిగే సమ్మోహనమైన భావాలను ఈ పాట అద్భుతంగా వర్ణిస్తుంది.

బుల్లమ్మ బుల్లోడు చిత్రంలోని ఈ పాట ఒక అందమైన, శృంగారభరితమైన మరియు మధురమైన రొమాంటిక్ డ్యూయెట్. మనసులోని తుల్లిపడే ఆశలను, వాన చల్లని గాలితో కలిగే అనుభూతిని చాలా చక్కగా వర్ణించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల మధురమైన గాత్రం ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది.

ఏకవీరా చిత్రంలోని ఈ పాట ప్రకృతి సౌందర్యాన్ని, మానవ మనసులోని ప్రేమభావాలను ఎంతో చక్కగా వర్ణించారు. ప్రతి రాత్రి ఒక వసంత రాత్రిలా, ప్రతి గాలి మృదువైన పైరగాలిలా సాగిపోవాలని, జీవితమంతా ప్రతి నిమిషం ఒక మధురమైన పాటలా ఉండాలని ఈ పాట యొక్క భావం.

మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తర్వాత జేబు దొంగ చిత్రంలోని పాట ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను, అనురాగాన్ని ఆకాశం, మేఘాలు, పాలపుంత వంటి ప్రకృతి అందాలతో పోల్చుతూ ఆత్రేయ గారు

అల్లుడుగాడు చిత్రంలోని యేసుదాస్ చిత్ర పాడిన ఈ పాట అత్యంత మధురమైన భావాలతో నిండి ఉంటుంది. మనసులోని మౌనమైన ప్రేమను, కళ్ళతో పలికే భావాలను ఎంతో అందంగా వర్ణించారు.

అనుబంధం చిత్రంలోని ఒక అందమైన శృంగారభరితమైన మరియు మధురమైన యుగల గీతం. దంపతుల మధ్య ఉండే సరదాలు, సిగ్గులు మరియు అనురాగాన్ని ఎంతో చక్కటి పదాలతో ఆచార్య ఆత్రేయ గారు రాశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారి మధురమైన గాత్రం ఈ పాటకు మరింత జీవం పోసింది.

గోరింటాకు చిత్రంలోని ఒక హృదయపూర్వక మధురమైన యుగళగీతం. ఈ పాట భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య ఉండే అత్యున్నతమైన కృతజ్ఞతాభావాన్ని ఎంతో అందంగా వివరిస్తుంది. జీవితంలోకి ఒకరు రావడం వల్ల జరిగిన మంచి మార్పును ఒకరికొకరు వ్యక్తపరుచుకుంటారు. దీనికి శ్రీశ్రీ సాహిత్యంలో కెవి మహదేవన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు.

నిరీక్షణ చిత్రంలో ఎస్ జానకి గారు మధురంగా ఆలపించిన ఒక అద్భుతమైన మెలోడీ. ఇళయరాజా సంగీతం అందించగా ఆత్రేయ ఈ శాశ్వత ప్రేమ గీతానికి సాహిత్యం సమకూర్చారు.

ఇంటింటి రామాయణం చిత్రంలోని ఒక అద్భుతమైన గీతం. ఈ కాలాతీత మధుర గీతాన్ని ప్రసిద్ధ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి రచించగా, రాజన్ నాగేంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారి మధురమైన గాత్రంలో ఈ పాట ప్రాణం పోసుకుంది.

ప్రేమ ఖైదీ చిత్రంలోని ఒక అద్భుతమైన మరియు ఎప్పటికీ నిలిచిపోయే గీతం. పాట పల్లవిలోని వేటూరి గారు ప్రేమికుల మధ్య ఉండే గాఢమైన బంధాన్ని కాలంతో ముడిపెడుతూ ఎంతో కవితాత్మకంగా వర్ణించారు. ఈ కాలాతీత మధుర గీతానికి రాజన్ నాగేంద్ర గారు సంగీతం అందించగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల మధురమైన గాత్రంలో ఈ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది.

0: చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చతుర్శక్తికి ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
1: Is not just the ability to move ahead, it is also the ability to empower others to move ahead. Bharat ka manna hai competition zaruri hai lekin compassion bhi hona chahiye.
0: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని, ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
1: పవర్ కే పర్పజ్ పర్ జో ఫోకస్ హై యహీ సోచ్ గవర్నెన్స్ మే భీ జరూరీ హై. సర్కార్ కే పాస్ అథారిటీ హై లేకిన్ ఇస్కా ఉద్దేశ్య యే నహీ హోనా చాహియే కి దేశ్ కా నాగరిక్ సిస్టమ్ పర్ హీ నిర్భర్ హో జాయే, బల్కి ఇస్కా మక్సద్ యే హోనా చాహియే కి దేశ్ కే నాగరిక్ సక్షమ్ హో, సశక్త హో. ఔర్ భారత్ ఇసీ రాస్తే పర్ చల్ రహా హై. ఇసీ రాస్తే పర్ చల్తే హుయే భారత్ నే బీతే ఏక దశక్ మే 25 కరోడ్ లోగో కో గరీబీ సే బహార్ నికాలా.
0: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లలో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన, బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్యదేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్దికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు.

0: వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీస్తుంది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 27కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడీపీ వృద్ధి అంచనా జూలైలోని 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ధి సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బౌట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్దికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రయల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ పశ్చిమాన గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో భుది గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1,457 మంది మరణించగా 1,000 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్తో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్కు చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రేపు ఆడనుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్తో తలపడుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగం.

0: కార్యక్రమంలో రేడియో రంగస్థల సినీ కళాకారులు. ఈ అంశంపై శ్రీ భుగత సత్యనారాయణ గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన సంధ్యారాగం కార్యక్రమంలో నేను మీకు పరిచయం చేయబోయేటటువంటి వ్యక్తి గురించి అనేక రేడియో నాటికల్లో నాటకాల్లో ఆయన పేరు మీరు తరచూ వినే ఉంటారు, వింటూనే ఉన్నారు కూడా. ఆయనే శ్రీ భుగత సత్యనారాయణ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో నాటక విభాగంలో ఏ గ్రేడ్ కళాకారుడిగా కొనసాగుతున్నారు. నమస్కారం అండి శ్రీ భుగత సత్యనారాయణ గారు.
2: నమస్కారం అండి.
1: సత్యనారాయణ గారు, ఒక రేడియో కళాకారుడిగా, రంగస్థల కళాకారుడిగా, టీవీ సినీ కళాకారుడిగా, ఒక రచయితగా, సో ఇలా విభిన్నమైనటువంటి రంగాల్లో విశేషమైనటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి మిమ్మల్ని భుగత సత్యనారాయణ గారు అంటే ఎవరు అని ప్రశ్నిస్తే మీరేం చెప్పుకుంటారు సార్?
2: నేను ఒక సామాన్య నటుడిని మాత్రమేనండి. అన్ని రకాల వేషాలు చెయ్యాలి, అన్ని యాసలో మాట్లాడాలి, అన్ని రంగాల్లో ఉండాలి అనే ఒక అభిలాషతో ఉన్న ఒక చిన్న నటుండండి. అలా నేనేమి పెద్ద నటుండేం కాదు. కాకపోతే నేను అనుకోకుండా ఒక ఈ వారం రోజుల్లో లెక్కెట్టుకుంటే నా సినిమాలు కూడా 90 అయినాయండి పోయి. కాబట్టి భుగత సత్యనారాయణ అనేవాడు ఒక నటుడు అంతే. అంటే యాదృశ్చికంగా మా ఇంటి పేరు భుగత. నేను నాటకాల్లో వేసిన వేషాలు కూడా భుగత వేషాలు వేశానండి. భుగత అంటే మన ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ సుపరిచితమే. భుగత అంటే కామందు. నాటకాల్లో కామందు వేషాలు వేసేవాడిని. దాంతో అందరూ కూడా సత్యనారాయణ వదిలేసి భుగత గారు, ఓయ్ భుగత, భుగత సత్యనారాయణ గారు అని పిలవటం మొదలుపెట్టారు. నేను రేడియో, రంగస్థల, టీవీ, సినిమా, వీధి నాటిక కళాకారుడినండి. అంటే ఇన్ని రంగాల్లో కూడా నేను చేశాను, వేశాను, రాశాను. అంటే ఈ భుగత సత్యనారాయణ అనేటప్పటికి ఏమిటవుతుందంటే అందరూ కూడా హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీలో చాలామందికి భుగత అంటే తెలియదండి. ఆ పదం అన్నది ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా వాడతారు. తెలంగాణ కానీ మిగతా ఎక్కడా కూడా ఈ పదం తగలదు. కాకపోతే మన త్రివిక్రమ గారు అలవైకుంఠపురంలో ఒక పాటలో వాడారు దీన్ని. అది కూడా ఉత్తరాంధ్ర రచయితే రాసిన పాట. భుగతోడి అంబోతూ రంకెలేసు కుమ్ముతుంటే, అది చాలామందికి ఆ భుగతోడు ఆంబోదు అనేటప్పటికి అర్థమైంది, ఓహో ఇది భుగత అన్నది ఒక ల్యాండ్లార్డ్ కామందు అని. అలాగా ఆ పేరు వాడుకుంటున్నాను. కానీ ఎందుకో ఇంటి పేరుతో పిలుచుకుంటే నాకు ఎందుకో ఆనందంగా ఉంటుందని నేను సినిమాల్లో కూడా భుగత సత్యనారాయణనే అడిగి మరీ వేయించుకుంటాను.
1: మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందం కలిగేటటువంటి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు ఆకాశవాణికి వచ్చినా ఆకాశవాణి మా అమ్మ అని అంటారు.
2: అవునండి, నా తల్లి.
1: సో అలాగే మీరు బయట సినీ ప్రోగ్రామ్స్లో ఉన్నా లేకపోతే వేరే రంగస్థల నాటక ప్రదర్శనల్లో ఉన్నా, అంటే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రేడియో నుంచి ఫోన్ వచ్చిందంటే వాటిని క్యాన్సిల్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు ఆకాశవాణిని మా అమ్మ అని పిలవడం అనేది మా అందరికీ చాలా సంతోషించదగ్గ విషయం సార్.
2: థ్యాంక్ యూ.
1: అయితే మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా మన శ్రోతలతో పంచుకోండి.
2: ఎందుకు నా కన్న తల్లి అంటానంటేనండి, రేడియో అనేది ఒకప్పుడు మేమిప్పుడైతే ఎలా అయితే టీవీ షూటింగ్స్కి సినిమాలకి ఎంత ఉత్సుకతో, ఎంత బే తెలవారుతుందో, ఎంత బే కెమెరా దగ్గరికి వెళ్ళాలనో ఉత్సాహంతో ఉండేవాళ్ళమే. అప్పుడు రేడియో రికార్డింగ్ అంటే అంతే ఉత్సాహంతో ఉండేవాళ్ళమని. ఎందుకంటే అప్పుడు పోటీ పడి నటించేవాళ్ళం. ఇది ఒక పెద్ద సినిమా, టీవీ అన్నిటికన్నా మిన్న. అక్కడ రేడియో అన్నది ఇవాళ వరకు ఎస్వి రంగారావు గారు కానీ, సూర్యకాంతం గారు కానీ, ర్యాలింగి, వీళ్ళందరూ కూడా రేడియో కళాకారులండి. కోటా శ్రీనివాసరావు గారు కూడా రేడియో కళాకారులే. అందుకే నేను ఎప్పుడు కన్నతల్లి అంటాను. ఎందుకంటే సుమారు నేను 40 ఏళ్ళ నుంచి రేడియోలో నేను చేస్తున్నాను. ఒక భాష ఎలా మాట్లాడాలి, ఒక యాస ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఒత్తులు పెట్టాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి. కెమెరా ముందంటే కెమెరా ముందు ఉంటుంది, మన ముఖ కవళికలతో నటిస్తాం. ఇక్కడ మనం కనిపించాం కానీ మన గొంతుకుతో ఆ నవరసాలని పలికించాలి, ఆ యాసల్ని పలికించాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ ఒత్తులివ్వాలి అన్నది ఈ రేడియో ఒక్కటే నేర్పించిందండి. ఇది మాత్రం ఎవ్వరు నటుడన్న వాడు మర్చిపోడు. అందుకే నేను ఎప్పుడు నా కన్న తల్లి అంటాను. ఎందుకంటే చెప్పాను కదండి, ఇవాళకి ఒక 90 సినిమాలు చేయగలిగాను అంటే బికాజ్ ఆఫ్ మై కన్న తల్లి రేడియో. నాట్ ఓన్లీ మీ, అందరు ఆర్టిస్టులు కూడా చాలామంది రేడియో నుంచి వచ్చిన వాళ్ళేనండి. నా కన్న తల్లి ఇంకా బతికే ఉన్నారండి, భుగత రేవతమ్మ. ఆవిడికి 86 సంవత్సరాలు. ఇప్పటికీ తన పని ఆవిడే చేసుకుంటూ ఉంటుందండి. కాస్త జ్ఞాపక శక్తి తగ్గింది తప్ప బ్రహ్మాండంగా ఆరోగ్యంగానే ఉంది.

0: ఉన్నారు. మా నాన్నగారు చనిపోయారండి, బుగత అచ్చిబాబు గారు. ఈజ్ వర్కింగ్ ఇన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ పోర్ట్ ట్రస్ట్ అండి. అలాగే నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్లోనే నేవల్ ఆర్మమెంట్ డిపో, అంటే మనం అందరూ విశాఖ వాసులం ఎన్ఈడి కొత్త రోడ్ అంటారండి, అది నేవల్ ఆర్మమెంట్ డిపో. అది ఒక యుద్ధ సామగ్రి స్టోరేజ్ అనమాట. దానిలో నేను 37 ఏళ్ళు సర్వీసు చేశానండి యాజ్ ఎ టెక్నీషియన్గా. నేను ఆ సర్వీస్ చేస్తున్నప్పుడే ఈ నాటకాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి చేస్తూ ఉండేవాడిని, వెళుతూ వస్తుండేవాడిని. అయితే ఒక్క విషయం ఏమిటంటే, ఇక్కడండి సుశీల నా భార్య పేరు, నాకు 3 పిల్లలండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి, 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 3కి కూడా ఆనిముత్యాలండి మనవరాలు పుట్టారండి. ఎందుకంటే ఆడపిల్ల ఇంటికి లక్ష్మి.
1: ఇప్పుడే మీరు చెప్పారు మీ తండ్రి గారు పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగి,
0: అవునండి,
1: అలాగే మీరు కూడా విశాఖపట్నంలో ఎన్ఈడి ఉద్యోగి.
0: అవును.
1: సో ఇలా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మీకు ఈ నటన పట్ల ఆసక్తి ఎలా కలిగింది, దానికి ప్రేరణ ఎవరు, మీలో ఆ స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ విషయాన్ని కూడా మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి సత్యనారాయణ గారు.
0: తప్పకుండా అండి. మన ఇంటికి మొదట మామిడి తోరణం కనిపిస్తుంది అంటారు ప్రతి ఇంటికి వెళ్ళగానే, అలాగా పచ్చని మామిడి తోరణం ఉంటే ఆ ఇంటికి అందం అంటారు. మేము ఉద్యోగం చేసేటప్పుడు మాకు లంచ్ అవర్ ఇచ్చేవారండి. అయితే మేము లంచ్ అవర్లో ఏమిటంటే కొంతమంది కుంభకర్ణులాగా ఉన్నవాళ్ళు పడుకునేవారు నిద్ర అనేది, మేమేమిటంటే పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళం. అయితే ఒక వ్యక్తి జిఎస్ఎన్ మూర్తి గారని అనగాపల్లిలో, ఆయన బట్టల సత్యం గారని చనిపోయారండి, ఆయనతో నాటకాలు వేసేవాడు ఆయన. ఆయన నా దగ్గరకు వచ్చి, సత్యనారాయణ గారు మీ వాయిస్ బాగుంటుంది, మీరెందుకు నటన పట్ల మక్కువ చూపించట్లేదు అన్నారు. నాకు అప్పటికి నటన అంటే ఏం తెలియదు. అంటే మా డిపార్ట్మెంట్లో డిపో డే అంటారండి, మన పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నామో ఎవ్రీ ఇయర్ ఒక డే జరుపుకుంటా. దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ జరిగేవి, డ్యాన్స్ చేసేవాళ్ళు, డ్యాన్సులు, పాటలు, నాటకాలు చూసేవాళ్ళని, ఆహా నాటకం అనుకునేవాళ్ళు వచ్చేసేవాళ్ళు. అప్పుడు అన్నాడనమాట, మీరు బాగుంటారు, కొంచెం హైట్ తక్కువైనా మంచి వాయిస్, మీ మొహం కూడా బాగుంటుంది అని అని చెప్పాడు. వద్దులే అనుకున్నా, లేదంటే మీరు ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది, చెయ్యండి, మనకి కూడా ఒక టీం అంటూ చేద్దాము అని అంటే, సర్లే ఎందుకులే బుర్ర దీనిలో పదు పెట్టడం ఎందుకు, అక్కడ ఏదో ఆడేది ఏదో ఇట్లు కాసి పెడితే బాగుంటుంది కదా అనుకోని, నాకెందుకో ఒక రాత్రి పడుకొని ఆలోచించాను. కరెక్ట్ ఆయన ఎందుకు అన్నాడో నా గొంతు నాకే తెలియదండి అప్పటికి. అయితే అప్పటికి ఇంకా నేను రేడియో నాటకాలు కొత్త, నేను రేడియోలో కూడా యువవాణి కార్యక్రమాలతో రుఖం కామేశ్వరరావు గారిని రిటైర్ అయిపోయారు ఆయన మొట్టమొదటి ఇక్కడికి రావటం విశాఖపట్నం. అప్పుడు యువవాణి కార్యక్రమాలు చేసేవారండి. దాంతో యువవాణి అనే ఒక రేడియో కార్యక్రమంతో నేను రేడియో స్టేషన్లోకి ఎంటర్ అయ్యాను. అయితే నాకు ఆసక్తి కలిగి చేద్దాం సార్ అన్నా. నాటిక అంటే 45 నిమిషాలండి, నాటకం అంటే 1 to 1.5 hour ఉంటుంది. సరే 45 నిమిషాల నాటికలో అప్పుడు కూడా ఈ బుగత క్యారెక్టరే పడింది నాకు, సమాజం చావనివ్వదు అని అందులో ఒక విలన్ అనమాట. వాడేమిటంటే ఊర్లో ఈ వేస్యల దగ్గర, ఈ వైన్ షాప్ సారా కొట్ల దగ్గర కమిషన్ దండుకునే అట్లాంటి క్యారెక్టర్ చేస్తాను. చేస్తే అందరూ ఇట్లా మొట్టమొదటి స్టేజ్ ఎక్కడం అంటే ఎటువంటి వాళ్ళకైనా కాళ్ళు ఉనుకుతాయి,
1: అవును,
0: కళ్ళు బైర్లు గుమ్ముతాయి. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఈ ఉద్యోగానికి రాకముందు నేను సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తాను నెస్లే అని. ఆ కంపెనీలో పనిచేయటం వల్ల కాస్త వాక్ శుద్ధి, చపాటి మాట్లాడటం, ఇట్లా ఆ వాక్ చాతుర్యం ఉండటంతో నెగ్గుకు వచ్చేసానండి. అందరూ ఏమనుకున్నారంటే వీడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందేమో అనుకున్నారు, కానీ దేవుడు ఇచ్చింది ఏమిటో ధైర్యం ఇచ్చాడు. ఆ రోజు అందరూ చప్పట్లు కొట్టారు, అరే ఇదేదో బాగుంది, మొదటి ప్రదర్శనకి ఇంతమంది ఓహో ఆహా అంటున్నారు, ఆఫీసర్లు సైతం లేచి కాగలించుకున్నారు, బో ఇంత ఆనందం ఉందా నటనలో అని అనుకున్నాను. అయిపోయింది, అందరూ రాగానే మధ్య మధ్య ఎన్టీఆర్ గారు కాస్త పూనేవారు, నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాని అండి.
1: మిమిక్రీ చేస్తూ చెప్పేవారు సార్ డైలాగు?
0: లేదండి, డైలాగు నాటకంలో చెప్పేవారు. ఫ్రెండ్స్ అందరం కూర్చునేటప్పుడు ఏవో చిన్న యాసలో నెత్తి ఉన్న వాళ్ళని సరదాగా, ఎవడైనా అడ్డుపండు తొక్క మించి పడిపోతేనే నవ్వు వస్తుంది, వాడు బాధపడితే మనకి నవ్వు, అలాగా సరదాగా చెప్పుకునే వాళ్ళని తప్ప ఇందులో ప్రావీణ్యం లేదు. సరే అనేటప్పటికి ఇదేదో బాగుంది అనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసామండి. నెక్స్ట్ ఇయర్ చేసేటప్పటికి మనం కొంచెం కింగ్ అయ్యాం, ఎందుకంటే దీంట్లో ఓహో ఇది ఉంది ఇట్లా చెప్పాలి అది చెప్పటం వల్ల ఇంకోసారి వేయగలిగాం. తర్వాత ప్రేమ సమాజంలో అప్పుడప్పుడు గుడి కడుతున్నారు, అయితే వాళ్ళు ఏం చేస్తారంటే డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. భానుప్రకాష్ అని వాడు అసలు నాకు రెండో గురువు లాంటి వాడు, నాకు మొట్టమొదటి గురువు మిశ్రో గారు అయితే, అంటే అప్పటికి వాడు గురువు. వాడు వచ్చి ఒక నాటిక వేద్దాం సచ్చినానా అన్నాడు. రే మొన్న వేసానరా డిపార్ట్మెంట్లో అన్నాను. లేదు లేదు ఇది మనం వేద్దాము, డొనేషన్ అడుగుతున్నారు. డొనేషన్ కాకుండా మనం ఒక నాటిక వేద్దాము, దానికి టికెట్ పెడదాము, టికెట్ పెట్టి ఆ అమౌంట్ అంతా వాళ్ళకి ఇద్దాము, మన పేర్లు చిరస్థాయిగా ప్రేమ సమాజంలో ఉంటుంది, ఇదేదో బాగుందిరా, నేనే మొన్న రుచి చూశాను దాన్ని అని తులసి తీర్థం అని చెప్పేసి అప్పలాచార్య గారు రచన. 3 క్యారెక్టర్స్ ఉంటాయండి, ఇది ఒక కామెడీ నాటిక, సరే అని వేద్దాం. వేసేటప్పటికి బాగా అభిలాజ్ వచ్చు, ఎందుకంటే ఇది ప్రేమ సమాజం, పెద్ద పెద్ద వాళ్ళందరూ పోలీసు ఆఫీసు

0: ఐపీఎస్లు, ఐఏఎస్లు. ఎందుకంటే ప్రేమ సమాజం అన్నది ఒక మంచి ఇది, దానికోసం అని చెప్పి చూడటానికి వచ్చిన అతిథులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారండి. మేము కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా చేయాలని చేసేటప్పటికి ఇంకా అభిలాష వచ్చింది, ఇదైతే ఇంకా బాగుందే అనుకున్నాం. ఆ తర్వాత యాదృచ్ఛికంగా మిశ్రో గారు టీంలో నేను రావటం జరిగింది. అప్పుడు నటన అంటే ఏమిటో నేను తెలుసుకున్నాను. అప్పటికే పిఆర్జే పంతులు గారు చనిపోయారు, కీర్తిశేషులు ఆయన మన అయ్యారు, వైజాగ్ ప్రసాద్ అనే నువ్వు నేనులో ఉదయగిరిని ఫాదర్ చేశారు ఆయన, బాబురావు గారు, ఐకేతనాథ్, పెద్ద పెద్ద నటులు జగన్నాథరావు గారిని మరో చరిత్రలో చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ టీం అనమాట. వీళ్ళందరూ చూసేటప్పుడు నాకు భయం వేసింది, ఇక బాబు వీళ్ళందరూ చాలా పరిషత్తులు అవి ఆడేశారు, నేను అక్కడ ఉండగలనా లేదో అనుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా నన్ను హీరో చేశారు మిశ్రో గారు. ఆలపాటి లక్ష్మి గారు నా వైఫ్ క్యారెక్టర్. చేసేటప్పటికి ఆహా పర్వాలేదు అనుకునేటప్పటికి మిశ్రో గారు మెచ్చుకొని, బాగుందయ్యా మూడో ప్రదర్శన అంటున్నావు కానీ మూడో ప్రదర్శనలా లేదు, వాజేయు కృషి ఉంటే నా దగ్గర తర్ఫీదు పొందంటే. మరి మిశ్రో గారితో నేను 14 ఏళ్ళు నాటకాలు వేశాను, నాటికలు వేశానండి. అసలు నటనకి భాష్యం పట్టింది ఆయనే. ఈరోజు వరకు కూడా మిశ్రో గారి స్కూల్ అంటే ఎదుటి వాళ్ళందరూ కూడా ఎంత గౌరవిస్తారండి, ఎందుకంటే ఆయన కూడా నటన పట్ల, వాచకం పట్ల, అన్నిటి పట్ల కూడా శ్రద్ధ. ఈరోజు వరకు మేము నాటకాలు మిశ్రో గారి దగ్గర నేర్చుకున్నాము అంటే ఫస్ట్ నేర్చుకున్నది మేము డిసిప్లిన్ నేర్చుకున్నామండి మిశ్రో గారి దగ్గర, తర్వాత నటన నేర్చుకుంటాం. అలాగా ఈ నాటక రంగంలో పరిషత్తులు మరి అలాగే అన్ని నాటకాలు నాటికలు వేస్తూ, అయితే నాకు నావీలో అసలు పర్మిషన్ ఇవ్వరండి యాక్చువల్గా, ఎందుకంటే సినిమాల్లో పర్మిషన్ ఇస్తే వాడిని సస్పెండ్ చేస్తారు. ప్రభాకర్ అని చెప్పేసి అప్పటికి డాక్యార్డ్లో ఒక ఆయన ఉండేవాడు, ఆయన చెప్పా చేయకుండా సినిమాలు 2-3 సినిమాలు చేస్తే అది యాక్షన్ తీసుకుని ఆయన సస్పెండ్ చేశారండి. నాకు అప్పటి నుంచి చెప్పారు కొంతమంది, సత్యనారాయణ గారు మీరు పర్మిషన్ తీసుకోండి అంటే, అనుకోకుండా నాకు అదృష్టం ఏంటంటే డిపార్ట్మెంట్లో కూడా ఈ స్ట్రీట్ ప్లేస్ వేసేవాళ్ళం అండి, సేఫ్టీ ప్లేస్ అంటే మీరు తాగేసి డ్యూటీకి రాకండి రా బాబు, చేతులు కాళ్ళు పోతాయి, మనం చేసేది టెక్నికల్ వర్క్, అలాగే యుద్ధ సామగ్రితో పనిచేస్తున్నాం, ఆదమర్చం అంటే మొత్తం డిపో అంతా పోతుంది, నాట్ ఓన్లీ డిపో వైజాగ్ మొత్తం అంతా స్మాష్ అవుతుంది, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి యుద్ధ సామగ్రి ఉంటుంది మనం ఈవెందు, మేము అప్పటికి వెళ్ళేటప్పటికి ఉంగరాలు వాచీలు కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చేదండి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్. దాని మీద నేనేంటంటే అప్పటికే ఒక రచయిత ఉండేవాడు నా మనసులో, నాటకాలు వేసేవాళ్ళం అండి 15 నిమిషాలు 10 నిమిషాలు. అది కొంతమంది ఆఫీసర్స్కి నచ్చి ఎన్ఎస్టీఎల్ నేవల్ డాక్యార్డు ఎన్ఎస్డి వీటిలో వేయించే అవకాశం నాకు ఇచ్చారండి. దానివల్ల ఏంటంటే అందరికి సుపరిచితుడు అయిపోయారు. అయితే అప్పుడు యూనియన్ కూడా నా కోసం ఫైట్ చేశారండి. ఏమంటే ఈయన అప్పటికి ఆల్ ఇండియా రేడియోలో నేను బీఈ హై అయిపోయానండి, ఈయన ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్టు, దెన్ ఇక్కడ నాటకాలు వేస్తున్నాడు కాబట్టి ఇతను పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున్న ఇండస్ట్రీలోకి వెళతాడంటే నేవీ వాళ్ళు ఇవ్వలేదండి పర్మిషన్ మొదట. లేదు లేదు మనలో అసలు రూల్ లేదు అని అంటే, లేదు అప్పుడు యూనియన్ వాళ్ళందరూ ఫైట్ చేశారు, ఇదిగోండి ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి. అప్పటికి మేము నంది అవార్డు కూడా తీసుకున్నామండి 1999 చంద్రబాబు నాయుడు గారి టైంలో మొట్టమొదటి నాటక నంది అవార్డ్స్ అనౌన్స్ చేశారు. దాంట్లో మా మిశ్రో గారి టీంతో బంగారు నంది కొట్టామండి.
1: ఓకే
0: 1999 కించిత్ భోగం బంగారు నంది, రెండవది కలల రాజ్యం అని చెప్పేసి 2వ సంవత్సరం అంటే 2000లో వెండి నంది వచ్చిందండి. ఇవన్నీ రికార్డ్స్ అన్ని చూడటం వల్ల అక్కడ ఉన్నటువంటి నేవల్ చూసి అరే ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి అని ఒకటే చెప్పాడు ఆయన, నువ్వు ఈ సంస్థ నుంచి వెళ్తున్నావు, చెడ్డ పేరు మాత్రం తేబాకు, నీ డిపార్ట్మెంట్ కూడా చెప్పకు, నువ్వు ఏం చేసినా దేశానికి పనికొచ్చేది సమాజానికి పనికొచ్చేవే చెయ్యి, ఏం చేసినా నీ డబ్బు నీది, నీ లాసప్పే నీది, నీకు లీవ్ ఇవ్వం అని క్లియర్ కట్గా ఇచ్చారు.
1: ఓకే
0: ఇప్పుడు ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి కదా,
1: తప్పదండి.
0: కాబట్టి నేను ఈవెందు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కూడా కొంత లాసప్యతో వచ్చాను. లాస్ట్లో బ్రహ్మానందం గారు స్టాండప్ కామెడీ మాలో చేసినప్పుడు కూడా అది లాస్ట్ అనమాట అండి. అలాగా నాకు నేను ఒక్కడనే గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నేవీలో నేను ఒక్కడనే పర్మిషన్ తీసుకుని సినిమా రంగానికి వెళ్ళింది.
1: భగత సత్యనారాయణ గారు, మీ ఈ నాటక రంగానికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ ముందు ముందు చర్చిద్దాం. ఇప్పుడు ఏంటంటే మీరు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్ఐడిలో పనిచేశారు.
0: అవునండి.
1: సో మీ ఉద్యోగ ప్రస్థానం గురించి మాట్లాడదాం, అంటే మీకు ఏ సంవత్సరంలో ఉద్యోగంలో చేరారు, మీరు ఎటువంటి విధులు నిర్వర్తించారు, మీ ఉద్యోగ నిర్వహణలో మీకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి సంఘటనలు ఏమైనా ఉంటే ఆ వివరాలు చెప్పండి.
0: చాలా సంతోషం అండి, ఎందుకంటే అప్పటికి అదృష్టంగా నా ఉద్యోగం కూడా వచ్చిందండి. ఉద్యోగం అనేది కూడా అందరికీ రాదండి, ఈ రోజుల్లో ఇంకా కష్టమైపోయింది. అప్పట్లో నాకు 25 నిండుతుంది అనగా అదృష్టంగా ఎన్ఐడిలో నాకు జాబ్ వచ్చిందండి. అయితే మా నాన్నగారు కూడా చాలా డిసిప్లైన్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. మీకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ అంటే తెలుసు, జస్ట్ లైక్ పోలీస్. నిజాయితీతో పనిచేసి ఈనాటి వరకు జగదాంబ దగ్గర 250 గజాల ఇల్లు స్థలం ఉంటే ఒకటి ఒకటే అమ్మి మా పెళ్ళిళ్ళు, నాకు ముగ్గురు చెల్లెళ్ళండి, ఇద్దరు అన్నదమ్ములు, ఆడపిల్లలు పెళ్లిళ్ళు

0: చూడండి, మా నాన్నగారు ఒకటే చెప్పారు, నీతిగా నిజాయితీగా బతికితే కొన్నాళ్ళు కష్టపడతావు, అది కష్టం కాదు, నీకు ఒక రోజు మంచి రోజు వస్తుంది అనేవారు. నేను అది ఎప్పుడు నమ్ముతానండి. అయితే 17 ఏళ్ళు కూడా చాలా డిసిప్లైన్గా పనిచేశానండి. నేను ఎప్పుడు పనిచేసినా కూడా పని 80% అయితే 20% నేను కళల కోసమే ఆలోచించేవాడినండి. ఎందుకంటే చెప్పాను కదా, స్టార్టింగ్లోనే ఈ నాటకాలని పాటలని ఈ కల్చరల్ యాక్టివిటీస్లో, తర్వాత అక్కడ ఎన్ఈడి కళాసమితి అని బలివాడు కాంతారావు గారు పనిచేశారండి, నేవల ఆర్మమెంట్లో ప్రముఖ రచయిత. ఆయన కూడా అక్కడే పనిచేయటం, నేను అనుకోకుండా ఆయన దగ్గర వర్క్ చేయటం, కొంత నాకు అది వచ్చిందేమో అనిపిస్తుంది. అయితే ఈ పని చేసేటప్పుడు ఏంటంటే ఒక 20% ఈ పాటలు రాయటం, నాటికలు రాయటం, అలాగే ఈ స్టేజు కోసం ఆలోచించటం ఇదే ఉండేదండి. అయితే ఎప్పుడు పని చేసినా కూడా కరెక్ట్గా 80% ఎందుకన్నామంటే, ఇది మామూలు పని కాదు సార్,
1: అదే నేను అనేది
0: టెక్నీషియన్ అనమాట. అంటే ఏమాత్రం పొరపాటు చేసినా మొత్తం లాస్ అయిపోతాను, కొన్ని కోట్ల రూపాయల్లో లాస్ ఉంటుంది.
1: అంటే అత్యంత సున్నితమైనటువంటి విభాగంలో
0: విభాగంలో పనిచేశాను నేను టెక్నీషియన్గా. టార్పిడోస్ అని ఉంటాయండి, అవి కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. ఆ టెక్నాలజీలో ఉండాలి అందరూ కూడా, అప్రమత్తంగా ఉంటేనే మీకు పని చేయగలరు. కాబట్టి నేను అది చూసే ఈ సేఫ్టీ ప్లేస్ రాయడం మొదలుపెట్టానండి. దానివల్ల నాకు ఆత్మసంతృప్తి ఏమిటంటే, నేను ఉద్యోగంలో వీధి నాటకాలు వేశాను, ఉద్యోగం తర్వాత కూడా వీధి నాటకాలు వేశానండి. అది ఎలా అంటే, ఉద్యోగం నా ఉదయం 8 నుంచి 4:30 సైరన్ అయిపోతే బయటకు వచ్చేసేవాళ్ళం. మేము మళ్ళా 5:30 to 8:30 వరకు వీధి నాటకాలు వేసేవాళ్ళం. అవి ఏమిటంటే హెచ్ఐవి ఎయిడ్స్కి అప్పటికి చాలా ముమ్మరంగా ఉండేదండి. ఆ టైంలో నేను ఒక టీంని తయారు చేసుకుని ఒక డప్పు ఒక పాట పాడి, అంటే డప్పు వాడిని పెట్టి రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి జనాలందరినీ అట్రాక్ట్ చేసి హెచ్ఐవి ఎయిడ్స్ కోసం మేము వీధి నాటకాలు వేసేవాళ్ళం. అలాగే వాటర్ కోసం, పొల్యూషన్, అన్ని సమస్యలు, ప్రజలు ఏ సమస్యలు అయితే ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటి మీద కూడా ఈ వీధి నాటకాలు వేసేవాడిని. కాబట్టి నాకు ఆత్మసంతృప్తి ఎక్కడంటే, డిపార్ట్మెంట్లో వీధి నాటకాలు వేసేటప్పుడు వాళ్ళందరూ ఇచ్చిన ఎంప్లాయీస్ ఇప్పటికీ నేను ఎప్పుడూ మర్చిపోనండి. అలాగే నా సహచరులు, మిత్రులు కానివ్వండి, నా సాటి ఉద్యోగులు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, ఫోర్మెన్స్ కానివ్వండి, నన్ను ఎప్పుడూ కూడా గౌరవించేవారు. ఎందుకంటే నాలో ఉన్న కళామ తల్లికి గౌరవం అండి, నాకు కాదండి. అలాగని నేను కూడా ఏనాడు పనిని విస్మరించి పనిచేయలేదు. 37 ఏళ్ళు కూడా ఒక ఆఫీసరు బాంబే నుంచి వచ్చిన అతను రిటైర్ అవుతున్నప్పుడు అడిగాడనమాట అండి హిందీలో, ఏమయ్యా నువ్వు ఒక 4 లాక్స్ ఎంత లాస్ అయిపోయావు కదా, ఇదంతా నీకు బాధగా లేదా, నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీవి, మరి నీకు అది కష్టం అవుతుంది కదా అంటే, అప్పుడు చెప్పాను, సార్ ఇష్టమైన పని కష్టమైనా ఆ తర్వాత సుఖం ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమనుకోకండి, మీరు అలా వెళ్తున్నారు, నేను ఇలా వెళ్తున్నాను, మీరు వెళితే ఆఫీసర్గా రిటైర్ అయిపోయారు, కనిపిస్తే ఒక నమస్కారం పెడతాడు, పక్కన వెళ్ళిపోతాడు, నేను వెళితే బుగతగారు అని పిలుస్తారు, ఏమండి అరే మొన్న ఒక సినిమా చూశానండి రంగస్థలంలోని, భలే ఉంది సార్, అరే మహానటిలో మీరు తమిళ మాట్లాడారండి అంటారు. అది కొన్ని కోట్ల రూపాయల ఆనందం సార్, ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది ఆ సినిమా చూసి ఒక మార్కెట్లో కానీ ఎక్కడైనా పలకరిస్తే అది కోట్ల రూపాయలతో సమానం సార్. అయిసే అయ్యే కరోడ్ అన్నాడు. అవునండి అని ఓకే అని ఆయన కూడా భుజం మీద తట్టి, నిజమే కళాకారుడు కళాకారుడే, రిటైర్ ఉద్యోగి రిటైర్ ఉద్యోగి అన్నాడండి. అలాంటివన్నీ ఆ సంతృప్తి వేరండి.
1: అవునండి. అయితే మీరు వీధి నాటకాల గురించి ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం సార్, రంగస్థలంలో మీ యొక్క ప్రదర్శనల గురించి. రంగస్థల కళాకారుడిగా మీరు చేసినటువంటి అనేక ప్రదర్శనల్లో మీకు బాగా నచ్చినటువంటిది, మీకు అత్యున్నత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది, అంటే బెస్ట్ యాక్టర్గా కానీ లేకపోతే బెస్ట్ డైరెక్టర్గా కానీ అలా అలాంటివి ఏవైనా ఉంటే వాటి గురించి చెప్పండి.
0: అల తర్వాత ఇలు ఉలు అన్నీ కూడా మిశ్రో గారి దగ్గర నేర్చుకున్నాను. మిశ్రో గారి దగ్గర వచ్చిన తర్వాత నేను నటన అంటే ఉంటా నేర్చుకున్నాను. 14 ఏళ్ళు మిశ్రో గారితో నాటకాలు వేశాను, ఎన్నో పరిషత్ నాటకాలు ఆడాం. అయితే నాలో ఒక మంచి బుద్ధి ఏమిటంటేనండి, ఏనాడు నేను పరిషత్కి వెళ్ళినా నేను బెస్ట్ యాక్టర్ కొట్టాలి, బెస్ట్ కమెడియన్ కొట్టాలి అని ఉండేది కాదండి. నేను ఒక పిక్నిక్ లాగా వెళ్ళేవాడినండి కొండవలస, అయితే ఓకే అని ఒక నటుడు ఉండేవాడు వైజాగ్, కొండవలస లక్ష్మణరావు గారు. ఆయన ఒకసారి ఒక పరిషత్తులో ఆయన ఒక నాటకం వేస్తాడు, మేము ఒక నాటకం వేసాం. ఒక రోజు పిలిచి, బుగత నేను ఛానల్ని చూస్తున్నాను రే, మిశ్రో గారి టీంలో బాగా చేస్తావు, నువ్వు ఎందుకు ప్రైజ్ కొట్టలేకపోతున్నావు అని. అప్పటికి నాకు ఏ ప్రైజులు రాలేదండి. నేను అన్నాను, ఏమండి ప్రైజులు అనేవి మంచిదే వస్తే, కానీ దానికోసం మనం తాపత్రయపడితే ఉన్నది పోతుంది, మనం బాగా ప్రదర్శించామా లేదా అన్నదే కావాలి తప్ప ఉత్తమ నటుడు రావాలి, ఉత్తమ విలన్ రావాలి అని మనం అనుకుని వెళ్ళకూడదు. ఇప్పుడు ఒక కూర వండితే 5 పిల్లల్లో 2 నచ్చకపోవచ్చు, కానీ అది పాడు చేయాలని తల్లి పాడు చేయదు, సమంగానే ఉంటుంది. అలాగే గురువుగారు అందరికీ సమానంగానే నేర్పించారు.

0: అది అదృష్టం రావాలి, టైం రావాలి. తర్వాత అలాగా కొన్ని బెస్ట్ కమెడియన్, బెస్ట్ యాక్టర్ అయితే కూడా నేను చాలా తక్కువే అందుకున్నానండి, తక్కువ. నేను ఏనాడు కూడా చెప్పాను కదండి, మొదట్లో ఇది ఉండాలి, ఇది రావాలి అని ఒక తాపత్రయం ఉండేది కాదు. ఎప్పుడు గురువు గారి దగ్గర నేర్చుకుందామనే ఉద్దేశంతోనే వెళ్ళేవాళ్ళం.
1: అవునండి, అంటే అవార్డుల గురించి పక్కన పెడితే ఈ నాటకంలో ఈ క్యారెక్టర్
0: అవును,
1: నాకు అద్భుతమైన పేరు వచ్చింది,
0: అవును,
1: జనం విశేషంగా ఆ నాటకాన్ని ఆదరించారు, అలాంటి నాటకం కానీ నాటిక కానీ దాని గురించి
0: మేము నిర్మానుష్యం అని పావులా శ్యామల గారని పెద్ద నటి, ఆవిడ ఆవిడ నేను మిశ్రో గారు వైజాగ్ ప్రసాద్ గారు అందరం చేసేవాళ్ళు. కామెడీ క్యారెక్టర్ అనమాట అండి. అంటే ఆ క్యారెక్టర్ ఏమిటంటే ఒక దగ్గర మొదలు పెడుతుంది, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ పక్కన భుజం తట్టి ఇదిగో మనం మాట్లాడుతుంది వంకాయ కూర కోసం అంటే వంకాయ కూర కాదు గుర్తొచ్చింది కరెక్టే నేను బిల్డింగ్లు కట్టడం కోసం మాట్లాడాను అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఒక మంచి కామెడీ క్యారెక్టర్. అది ఇప్పటికీ తలచుకున్నా నవ్వొస్తుంది. అది ఎక్కడ ప్రదర్శన వేసినా కూడా బెస్ట్ కామెడీ వచ్చేది. ఒక మాటకి 1000 అర్థాలు అంటారు చూశారు, తప్పు. ఒక మాటని 1000 రకాలుగా అర్థం చేసుకుంటా. మనిషి నైజాన్ని విశ్లేషణ చేయడం చాలా కష్టం. ఈ శరీరం ఉంది చూశారు, అక్కర్లేని వాటి అన్నింటినీ విసర్జించేస్తోంది, కానీ ఈ మనస్సు ఉందే దీనికి అక్కర్లేదంటూ ఏం లేదు. ఏమంటారు బావగారు, మనం మాట్లాడుతున్నది మా అమ్మాయి పెళ్లి చంపేశావయ్యా, మర్చిపోయిన సుమి మనసు కోసం మాట్లాడే వేదహో మనసు. అవును, ఏమిటి ఇలాగా ఆ క్యారెక్టరు ఒక టిపికల్ క్యారెక్టర్ అనమాట అండి. అది మా గురువు గారు మిశ్రో గారు చేసి మరీ చూపించేవారండి. ఆ మాడ్యులేషన్ దగ్గర నుంచి ఆ ఆనందం, ఆ క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట. మేము చేసేవాళ్ళం ఎంజాయ్ చేసేవాళ్ళం. అది ఇప్పటికీ నా లైఫ్లో బెస్ట్ కామెడియన్ క్యారెక్టర్, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. అలా కొన్ని కొన్ని పాత్రలు ఉన్నాయండి. భలే పెళ్ళి అని చెప్పి ఒక నాటకం ఉండేది, ఇప్పటి వరకు కూడా అంత కామెడీ నాటకం నేను ఎప్పుడు చూడలేదండి. సూపర్ ప్రదర్శన, ఆది విష్ణు గారని ప్రముఖ రచయిత, ఆయన రాశారు. అందులో 2 పాత్రలు చేశానండి. ఒకటి కిరికిరిలప్పారావు అని, అప్పట్లో నాటకాలకి ఆర్టిస్టులకు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకునేవారు నటుల్ని.
1: ఓకే,
0: ఒక సమాజంలో వేస్తే ఇంకో సమాజంలో వేయటానికి వీలు లేదు. ఎవడు రా, ఎవడు నాటకాలకి వెళ్ళిపోతాను రా, నాకు అడ్వాన్స్ ఇచ్చిన నువ్వు నా నాటకం వేసిన తర్వాత నువ్వు వెళ్ళాలి, నా కొడక గుండ్లు పీకెత్తలు వేయటం అనుకోతాను వా. ఆ క్యారెక్టరు ఆ స్లాంగ్తో వెళుతుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే మళ్ళా తిరుపతి రావు అని ఆ ఊరు పెద్దగా ఒకటి వేస్తారు. అంటే ఒక సమాజంలో ఒక రియల్ లైఫ్లో కథ అనమాట. ఒక నాటక సమాజంలో ఒక హీరో హీరోయిన్గా ఒక నటులు ఇద్దరు వేస్తారు, అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య నిజమైన ప్రేమ వస్తుంది రిహార్సల్స్లో కానివ్వండి. వీళ్ళు లాస్ట్లో ఏంటంటే మేము ప్రేమించుకుంటున్నాం అంటారు. ఇదేమిట్రా నాటకం వేయడానికి వచ్చి మీరు నిజ జీవితంలో ప్రేమించుకుంటాం అంటే, లేదు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ నిజ జీవితం ఇద్దరికి పడదండి, అమ్మాయి తండ్రికి పడదు, అబ్బాయి తండ్రికి పడదు. మా నటులందరమీ కూడా మారు వేషాలు వేసుకొని ఆ పెళ్లి జరిపిస్తాం, అదే భలే పెళ్లి. అలాగా ఆ నాటకం కూడా ఆ 2 పాత్రలు ఎప్పుడు వేసినా నాకు చాలా ఇష్టమైన నాటకాలు.
1: మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నానికే నేను చెప్పాలి.
2: మీరు ఇంతవరకు రేడియో రంగస్థల సినీ కళాకారులు ఈ అంశంపై శ్రీ భుగత సత్యనారాయణ గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. గమనిక, 2వ మరియు ఆఖరి భాగం వచ్చే మంగళవారం సంధ్యారాగంలో ప్రసారమవుతుంది. పాత తెలుగు సినిమా పాటలు వింటారు.

0: డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: సంధ్యారాగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి నారాయణ శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారి 67 నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బైపాస్ రహదారి అందుబాటులోకి రావడంతో ఆత్మకూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు. రవాణా సౌకర్యాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని రామనారాయణరెడ్డి పేర్కొంటూ,
1: సెంట్రల్ లైనింగ్ బ్యూటిఫికేషన్ తో పాటు ఈ రోజు 8,91,00,000తో ఈ పని పూర్తయింది.
0: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 10,10,00,000 రూపాయల నిధులతో 365 మంది దివ్యాంగులకు 540 సహాయ ఉపకరణాలను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామనాయుడుతో కలిసి ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ, సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పింఛన్లు అందని దివ్యాంగులకు సొంత నిధులు దాతల సహకారంతో ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, గోదావరి కృష్ణా కావేరీ నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అనంతరం విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ 2.0లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు.

0: రాజధాని అమరావతిలోని ఉదయనరాయన పాలెంలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది చేయనున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 11 ఎకరాల్లో ఈ భారీ జంట టవర్లను నిర్మించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టవర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ముఖ్యమంత్రి గారు 50 ఎకరాల ల్యాండ్ని క్వాంటమ్ వ్యాలీకి మార్చేసి దాంట్లో 8 టవర్లు కట్టేటట్టుగా ప్లాన్ చేశారు. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ మిషన్ పెట్టడానికి ఆల్రెడీ 50,000 చదరపు అడుగులతో ఒక బిల్డింగ్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది ఫిబ్రవరి పూర్తయితే ఆ యొక్క బిల్డింగ్ లో ఆ మిషన్ యాక్చువల్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ విన్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అనేక మంది ఐటీ ఉద్యోగస్తులకి అటు హార్డ్వేరు సాఫ్ట్వేర్ ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి.
0: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఎల్లుండి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాష్ట్రపతి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 15వ తేదీ ఉదయం పున్నమిఘాట్లో నిర్వహించే జాతీయ సరస్మేళ 2026ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు లఖపతి దీదీలతో కలిసి విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడలో అన్ని శాఖల సమన్వయంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. అత్యంత నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని వారికి జీవనోపాధి కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం సమావేశీ ఆజీవిక యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీన్దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్టంలో 10,000 అత్యంత నిరుపేద కుటుంబాలను పేదరికం నుంచి బయట తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశ కార్మిక రంగ సంక్షేమం కోసం తీసుకువచ్చిన కార్మిక చట్టాలు 2025 గురించి ఈరోజు తెలుసుకుందాం. 29 పాత కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో దేశంలో 4 కొత్త కార్మిక చట్టాలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, కార్యాలయ భద్రతకు సంబంధించిన 29 కార్మిక చట్టాలను ఈ 4 చట్టాల పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో సంస్థలకు నిబంధనల అమలు సులభతరమై కార్మికులకు రక్షణ మరింత విస్తరించింది. ప్రతి కార్మికుడికి కనీస వేతనాన్ని చట్టబద్దమైన ఒక్క గుర్తించడంతో పాటు గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలో 4 కొత్త కార్మిక చట్టాలు ఒకటే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: చార్ సరల్ లేబర్ కోడ్స్ మే బద్లా గయా ఇస్సే హమారే శ్రమిక్ భాయ్ బహన్ న్యూనతమ్ సాలరీ రోజ్గార్ కి సురక్షా సామాజిక సురక్షా ఔర్ స్వాస్థ్య సురక్షా జసే విషయం పర్ ఔర్ సశక్త హోంగే నయే లేబర్ కోడ్స్ మే ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబర్స్ కి పరిభాషా కో భీ సుధారా గయా హై హమారే ప్రవాసీ శ్రమిక్ భాయ్ బహనో కో వన్ నేషన్ వన్ రాషన్ కార్డ్ జసే యోజన సే భీ బహుత్ మదద్ మిలీ హై.
0: గ్రామీణ ప్రాంతాల అభివృద్దితో పాటు రైతులకు వ్యవసాయ సేవలు అందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గోరీపట్నం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, కొత్త భవనం అందుబాటులోకి వస్తే రైతులకు వ్యవసాయ సహకార సేవలు మరింత సులభతరం కానున్నాయని అన్నారు. గ్రామీణ వ్యవసాయ అభివృద్దికి ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడంతో పాటు విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన, అప్రమత్తత పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. ఐక్యరాజ్య సమితి 1989 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 13వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దేశంలో విపత్తు నిర్వహణ చట్టం 2025 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని రూపొందించారు. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర వ్యవస్థను అభివృద్ది చేస్తూ కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ ప్రణాళికలను అమలు చేస్తోంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఉదయం మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 5 తలల శేషవాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కాగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మలయప్ప స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళలో శ్రీ కొత్తమ్మ తల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె చిన్నాయుడు, కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్తాలు సారీ సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 3వ సారి ఈ జాతరను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుదక్కడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బోలార్దు సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి నారాయణ శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
5: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
4: అవునా, ఎందుకు?
5: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
4: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
6: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
4: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ ప్రసారంలో 2:31 రంగస్థలి కార్యక్రమంలో రామాయణంలో పాదుక పట్టాభిషేకం, దశరథుని పాత్ర, ఈ అంశంపై శ్రీ ఎం వేణునాథరావు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ బి విజయ్ సారథి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రమాణాలే నాణ్యతకు చిరునామా. ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు.
1: అబ్బా, ఈ ఫోన్ ఛార్జర్ పని చేయడం లేదు. 5 గంటలు ఛార్జింగ్ పెడితే 8% ఎక్కిందేంటి? అయినా కొని 15 రోజులు కూడా కాలేదు కదా. తప్పంతా నాదే. రేటు తక్కువగా ఉంది కదా అని దాని నాణ్యత చూసుకోకుండా కొన్నాను. పోని షాప్ వాడికి అడుగుదామా అంటే కొన్నదానికి బిల్ కూడా తీసుకోలేదు. ఇంక చేసేదేముంది, మోసపోయానని తెలుస్తూనే ఉంది. చూసారా నా పరిస్థితి? మరి నేను చేసిన ఈ తప్పులు మీరెవరూ చేయకూడదని ఈరోజు నాణ్యతా ప్రమాణాల గురించి మీతో కొన్ని విషయాలు పంచుకుందామని వచ్చాను. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నో వస్తువులను వాడుతుంటాం. మనం వాడే ప్రతి వస్తువు కూడా కొన్ని నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉంటుంది, కాని వాటిని మనం పట్టించుకోం. ఉదాహరణకు చూద్దాం. కొన్ని రకాల సబ్బులైనా, నూనెలైనా, పౌడర్లైనా వాసన బాగుందనో, ప్యాకింగ్ బాగుందనో, లేదా చవకగా వస్తుందనో కొనేస్తూ ఉంటాం. కానీ దానిమీద ఏం రాసుందో చూసుకోం. అంత టైం ఎవరి దగ్గరుంది శ్రీదేవి ప్రతీది అంత పరీక్షగా పట్టి పట్టి చూసుకొనడానికి అని అంటారేమో. మరి మీరన్నది కూడా నిజమే. మరి మనం కొన్న వస్తువు సరైనది కాకపోతే దాని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది కదా. మరి మనం కొనుక్కున్న వస్తువు సరైనదో కాదో ఎవరు నిర్ణయిస్తారు? మనకెలా తెలుస్తుంది అది సరైన వస్తువో కాదో అన్నది? మరి మార్కెట్లో ఎన్నో వస్తువులు ఒకలాంటివే దొరుకుతూ ఉంటాయి. మరి వాటి నాణ్యతను మనం ఎలా తెలుసుకుంటాం? వీటి నాణ్యతను ఎవరు పరీక్షించి నిర్ధారిస్తారు? అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ISO అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, అలాగే IEC ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్, ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఈ 3 సంస్థలు వస్తువుల నాణ్యత ప్రమాణాలను నిర్ధారిస్తాయి. మరి దీనికి ప్రారంభం ఎప్పుడు జరిగింది అని చెప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని

అంశాల్లో ఒకే విధమైన ప్రామాణికీకరణ ఉండాలన్న ఉద్దేశంతో 1946 అక్టోబర్ 14వ తేదీన లండన్ నగరంలో ఒక సమావేశాన్ని నిర్వహించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రమాణాలను రూపొందించేలా ఒక అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని ఇందులో తీర్మానించారన్నమాట. దాని ఫలితంగానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO నెలకొల్పబడింది. 1950వ సంవత్సరం నుండి ప్రతి 7 అక్టోబర్ 14వ తేదీన ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంస్థలో 125 దేశాలు సభ్యులుగా ఉన్నాయన్నమాట. మరి మనం వస్తువుల నాణ్యత గురించి చెప్పుకుంటున్నాం. వస్తువులు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలు పరిశీలించాలి అన్న విషయాలు ఒక పాట విన్న తర్వాత చెప్పుకుందామా?

నాణ్యతా ప్రమాణాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ముఖ్యంగా ఇందులో 5 రకాలు ఉంటాయి. వస్తు ప్రమాణం, భద్రతా ప్రమాణం, ఆహార ప్రమాణం, సాంకేతిక ప్రమాణం, పర్యావరణ ప్రమాణం. అసలు ఈ ప్రమాణాలేంటి, ఎందుకు అంటే, ప్రమాణమంటే ఒక పని ఎలా చేయాలో, ఒక వస్తువు ఎలా ఉండాలో, ఆ వస్తువు అన్ని చోట్ల ఒకేలా పనిచేసే విధంగా పెట్టిన నియమమే ప్రమాణమంటే. నాణ్యతా ప్రమాణాలతో కూడిన వస్తువు ఎక్కడైనా ఒకేలా పనిచేస్తుంది. మరి మన ఇంట్లో వాడే ప్రెషర్ కుక్కరే తీసుకోండి, ఎప్పుడైనా అది రిపేర్కి వచ్చిందనుకోండి, అంటే మనకి జనరల్గా ప్రెషర్ కుక్కర్ ఉన్నప్పుడు దాని గ్యాస్కెట్ పాడవడము లేకపోతే విజిల్ పాడవడమే జరుగుతూ ఉంటుంది కదా. మన మోడల్ అది చెప్పగానే షాప్ వాళ్ళు చక్కగా ఇచ్చేస్తారు. కాకపోతే ఇటువంటివి కొనుగోలు చేసినప్పుడు మాత్రం దానిపై భద్రత నాణ్యత ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అంటే దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలని పాటిస్తారన్నమాట. మరి ఇలా చూసుకుంటే మీకు గుర్తుండే ఉంటుంది, మొబైల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో ఎవరి ఫోన్ ఛార్జర్ వారి ఫోన్కే పనిచేసేది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన ఛార్జర్లు ఫోన్లు కారణంగా మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు మన ఛార్జర్ మర్చిపోయినా కూడా వేరొకరి ఫోన్ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోగలుగుతున్నాం. అంటే అందరికీ ఉపయోగపడే విధంగా వస్తువుల ప్రమాణాలన్నది ఉంటుంది. మరి మన భారతదేశంలో బీఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాణ్యతా ప్రమాణాలను నిర్ధారిస్తుంది. 1947లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చట్టాన్ని ఆమోదించి దానిని శాసనపరమైన సంస్థగా మార్చి ఐఎస్ఐ ముద్రను ప్రకటించారు. 1947లోనే భారతీయ ప్రమాణాల సంస్థ తొలిసారిగా బట్టలకు ఇంజనీరింగ్కు 2 విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మొదటగా మన జాతీయ పతాకం ఎంత పొడవు వెడల్పు ఉండాలో నిర్ణయించింది. అలాగే ప్రపంచంలో తొలి ఐఎస్ఓ మార్క్ కలిగిన వస్తువు బోల్ట్, అదేనండి మన నట్టు అని అంటూ ఉంటాం కదా. ఎందుకు దీన్ని మొదటిగా చేశారంటే ఒక ప్రాంతంలో తయారైన బోల్ట్ మరో ప్రాంతంలో సరిపోయేది కాదు. అలాగే 1901లో రైల్వే పట్టాలకు కూడా ప్రమాణాలను నిర్దేశించారు. ప్రమాణాలు లేకముందు తయారైన పట్టాలు కారణంగా రైలుబళ్లు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యేవి. మరి నాణ్యతా ప్రమాణాలు ఎంత ముఖ్యమైనవో తెలిసిందే కదా. ఒకప్పుడు కుక్కర్లు పేలిపోతుండేవి, అలాగే కరెంట్ షాక్లు వంటివి కూడా ఎక్కువగా ఉండేవి కదా. కానీ ఇప్పుడు అటువంటివి జరగడం లేదు. మరి దానికి కారణం నాణ్యతా ప్రమాణాలే. మనందరికీ తెలుసు ఐఎస్ఐ గుర్తు కలిగిన వస్తువుల్నే కొనుగోలు చేయాలని, ఎందుకంటే అన్ని రకాల నాణ్యత భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయని. మన దేశంలో ఐఎస్ఐ గుర్తు అత్యంత గుర్తింపు పొందిన ధృవీకరణ చిహ్నంగా చెప్పుకోవచ్చు. ఐఎస్ఐ అంటే భారత ప్రమాణాల సంస్థ. ఇది జనవరి 1వ తేదీ 1987 వరకు నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ పేరుతో ఉండేది. ఆ తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గా పేరు మార్చబడింది. అందుకే వస్తువులపై ఇప్పుడు బీఐఎస్ మార్క్ ఉంటుంది. అలాగే స్విచ్లు, ఎలక్ట్రిక్ వైర్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, వైరింగ్ కేబుల్స్, హీటర్లు, గృహోపకరణాలు, ఇక విద్యుత్ ఉపకరణాలు, ఆటోమోటివ్ టైర్లు, వాల్వులు వంటి అనేక ఉత్పత్తులకు ఐఎస్ఐ గుర్తు తప్పనిసరి. మన దేశంలో మొత్తం 769 ఉత్పత్తులకు బీఎస్ఐ మార్కింగ్ ఉంటుంది. మరి వ్యాపారులు ఎవరైనా ఈ ఐఎస్ఐ మార్కింగ్ లేని వస్తువులను విక్రయించినట్లయితే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. అలాగే 2 జైలు శిక్ష లేదా వారి వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. మరి కార్యక్రమంలో మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం.

ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన వాటి వల్ల ప్రమాదాల ముప్పు ఉండదనే చెప్పుకోవాలి. ఇక ఆహారం విషయానికి వస్తే ఎఫ్ఎస్ఎస్ఏఐ అలాగే ఎగ్మార్క్ ఉన్న ఆహార పదార్థాలని కొనుగోలు చేయాలి. ఈ మార్క్ ఉందంటే వాళ్లు అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తున్నట్టే అని అర్థం. అలాగే మనం కరెంటుకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, అంటే ఫ్రిడ్జ్ గాని, ఏసీ, వాషింగ్ మిషన్ ఇటువంటి కొనుగోలు చేసేటప్పుడు దాని వాడకం వల్ల కరెంట్ ఎక్కువ కాలుతుందేమో అన్న సందేహం ఉంటుంది. మరి ఇటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మనం చూడవలసింది ఏంటంటే 5-స్టార్ రేటింగ్. దానికి ఎంత రేటింగ్ ఉంది? 5-స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులు కొనుగోలు చేయడం వల్ల మనకి కరెంట్ ఆదా అవుతుందన్నమాట. ఇంటి గురించి కూడా చెప్పుకోవచ్చు. గ్రీన్ బిల్డింగ్ అని ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ గ్రీన్ బిల్డింగ్స్ ఏంటంటే ఐజీబీసీ ప్రమాణాలతో కట్టిన ఇల్లన్నమాట. మరి ఐజీబీసీ అంటే ఏంటంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. దీని ప్రమాణాలతో కట్టిన ఇల్లు అంటే పర్యావరణ హితమైన ఇల్లు, అలాగే కరెంటు తక్కువగా కాలుతుంది, నీరు ఆదా కాబడుతుంది, పర్యావరణానికి మేలు చేసే విధంగా రీయూజబుల్ వస్తువులతో ఈ ఇంటి నిర్మాణం జరుగుతుందన్నమాట. ఇక మందుల విషయానికి వచ్చామనుకోండి, ప్రతి వారికి ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది. మన దేశంలో తయారైన మందులు

వేరే దేశంలో కూడా వాటి అమ్మకాలు సాగాలంటే WHO ప్రమాణాలు కలిగినవై ఉంటేనే ఇవి విదేశీ మార్కెట్లో కూడా వీటి విక్రయాలు కొనసాగించవచ్చు. ఇక ఒక కంపెనీ పెట్టాలన్నా, వస్తువులు ఉత్పత్తులు చేయాలన్నా అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించిన వారికే లైసెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనం ఎన్నో రకాల వస్తువులు కొంటూ ఉంటాం, పెద్ద పెద్ద మార్కెట్లో కొంటూ ఉంటాం. మరి మనం కొన్న వస్తువు నాణ్యమైనదా అసలైనదో కాదో తెలుసుకోవాలంటే మరి అటువంటప్పుడు BIS కేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ యాప్లో మనం కొనుగోలు చేసిన వస్తువు యొక్క నంబర్ని లేదా QR కోడ్ని స్కాన్ చేసినా మనకు మొత్తం వివరాలు తెలుస్తుంది. ఆ వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కావచ్చు, దాన్ని ఎక్స్పైరీ డేట్, అలాగే అది సరైన ప్రోడక్టా కాదా అన్నది కూడా మనం అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం మాల్స్ లో చూస్తూ ఉంటాం, కొన్న ప్రతి వస్తువుని స్కాన్ చేస్తూ ఉంటారు. అంటే ఆ వస్తువుపై ఒక బార్ కోడ్ నెంబర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయడం ద్వారా దాని వివరాలు తెలుస్తాయన్నమాట. దీన్ని UPC అంటారు, అంటే యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్ అంటారు. ఒకప్పుడు బిల్ వేయడానికి చాలా లేట్ అయ్యేది, అందుకే త్వరగా బిల్లింగ్ అయ్యే విధంగా ఈ ప్రమాణాన్ని తెచ్చారు. దీనివల్ల టైప్ చేసే పని లేకుండా ఎంచక్క స్కాన్ చేస్తే సరిపోతుంది. మరి తొలిగా స్కాన్ అయిన వస్తువు ఏంటంటే చూయింగం. అమెరికాలో తొలిసారిగా స్కాన్ చేసి బిల్ వేశారట. మనం చెప్పుకుంటున్నట్టు ప్రతి వస్తువుకి బార్కోడ్ ఉంటుంది కదా, ఇక మన దేశంలో 13 అంకెల బార్కోడ్ ఉంటుంది. మొదటి 3 అంకెలు దేశానికి సంబంధించిన కోడ్ అయితే, తర్వాత 4-5 అంకెలు కంపెనీకి సంబంధించిన కోడ్, ఇక మిగిలిన 5 అంకెలు వస్తువు యొక్క కోడ్, అంటే అది ఎన్ని గ్రాములు, దాని ధర ఎంత అన్న వివరాలు కూడా తెలియజేస్తుందన్నమాట. ఇక మనం చూస్తూ ఉంటాం, బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు పరిశీలిస్తాం. దీనికి హాల్ మార్క్ కలిగి ఉందా లేదా అన్న విషయం చూసుకుంటూ ఉంటాం కదా. అలాగే మనం వాడే హెల్మెట్ కావచ్చు, మనం వాడే బ్యాటరీ వెహికల్ కావచ్చు, కారు కావచ్చు, ప్రతి దానికి నాణ్యత ప్రమాణాలు ఉంటుంది కాబట్టి ఆ ప్రమాణాలతో కూడిన వస్తువులనే కొనుగోలు చేయాలి. ఎందుకంటే నిత్య జీవితంలో వాడే ప్రతి వస్తువు కూడా మన ఆరోగ్యంపై, మన భద్రతపై ప్రభావం చూపిస్తుంది. కనుక భద్రతా ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువులనే కొనుగోలు చేయాలి. అలాగే వాటిపై ఏ లోగో ఉంది, మన భారతదేశంలో తయారు కాబడిందా లేకపోతే ISO మార్క్ ఉందా అన్న వివరాలు కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. మరి ఎన్ని ప్రమాణాలు కలిగిన వస్తువులను మనం వాడుకుంటున్నాం కదా, మరి దీని వెనక ఎందరో కృషి ఉంటుంది కదా. అంటే ISO, IEC, ITU, BIS వంటి ప్రమాణ అభివృద్ధి సంస్థలతో స్వచ్ఛంద ప్రమాణాలను అభివృద్ధి చేసి వేలాది మంది నిపుణుల కృషిని గుర్తు చేసుకుందాం. అలాగే వారు మనకి అందించిన ఈ ఉత్పత్తుల భద్రత నాణ్యత ప్రమాణాలకు గాను వారందరికీ మన కార్యక్రమం ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. భద్రతే బ్రతుకుకు ముఖ్యం కదండి. ISI మార్కు కలిగి ఉండటం అంటే అది ఒక గుర్తు కాదు, నాణ్యతపై భద్రతపై మనకున్న నమ్మకం. అందుకే ప్రమాణాలే నాణ్యతకు చిరునామా. మరి ప్రమాణాలు కలిగిన వస్తువులను వాడుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మరి వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

మీరు ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రమాణాలే నాణ్యతకు చిరునామా ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి కార్యక్రమంలో రామాయణంలో పాదుక పట్టాభిషేకం, దశరథుని పాత్ర ఈ అంశంపై శ్రీ ఎం వేణునాథరావు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ బి విజయ సారథి.

ప్రాణ ప్రియ కైకేయి, ఎందులకి కోపము? ఏమి వాంఛించితేవో అడుగురాదా, ఆజ్ఞాపించరాదా? రాముని విశ్వామిత్రునితో మనఃపూర్వకముగా ఏల పంపలేదనా నీవు అడుగుతున్నది? చిదిమిన పాల్గారు చెక్కుట

0: అడుగుదలచినదేదో అడుగక ఇంకను సంకోచించుచుంటే వేళ. నీకు నాపై అంత నమ్మకం లేదు కావున ఇది వినుము.
1: యవ్వానిల్ తాపసికి అనే చితి వనుతూ

ప్రాణనాయిక ప్రాణనాయిక అంత ఆగ్రహాలాపనము కారణమేమి? ఎంత వడిగల దానవు, ఇచ్చదను ఇచ్చదను అని బతిమాలినప్పుడు బిర్ర బిగిసి వార్ధక్యమున తద్వృత్తాంతమే మరిచిన నన్ను వాని కొరకు ఇప్పుడు ఎంత బాధించితివి? ఇమ్మని నాతో స్పష్టముగా చెప్పినా నేనిప్పుడు ఇయ్యకుందునా? ఈ మూతి బిగింపులేలా కైకేయి, విధేయుడనైన నన్నిటులు ఆడింపనేలా నా వార్ధక్యముతో పాటు నీ పడుచుతనము కూడా హెచ్చొగుతున్నది. ఆలస్యమేలా ప్రాణనాయిక, రెండు కోరికలే కదా కోరుము.

ఏమీ, ఇవి అన్నీయూ స్వప్రయోజనములా? నీ కోరిక ఇతరులు గూర్చియా? అటులైనా మంచిదే. అబలా అబలా నీ అరియగు సుగుణ.

కైకేయి, ఏమీ మాట్లాడుతుంటేవో, ఎలుగుండి ఏం మాట్లాడుతుంటేవా? 14 ఏళ్ళు రామునికి వనవాసమా, భరతునికి పట్టాభిషేకమా? అయ్యయ్యో, రాముడు ఉండనేమి లేకుండానేమి అనుచుంటేవా?

అయ్యో, ఇదేనా రామునికి నీవు చూపిన బ్రతుకు తెరువు? రామభద్రుడిపై నీకింత ఆగ్రహమేలా?

అట్టి సత్యగుణారాముడైన రాము వనములో త్రోయమని ఎట్లు పలికితీవు పలికితివో ఆ

అయ్యయ్యో, వాడు నా మాట ఎన్నడనూ జబదాటడు. అడవికి పో పో అని ఈ రెండు మాటలు అనలేవా అని పలుకుచుంటేవా, ఎంత మాట్లాడితివి. రామా రా, రాఘవా రారా.

కైకేయి, పొమ్మను జరిగిపోవు వినయ స్వభావము కలవాడుగుడు చేత నేనా పొమ్మనవలసినది? అంతకంటే పాపమేమైనా ఉన్నదా? హరిహరి, తండ్రినైనందుకు ఇదేనా చేయవలసినది?

వాడు నా ఆజ్ఞకి ఎన్నడైనా కారణం అడిగినాడా? ఇప్పుడు మాత్రం అడుగునా? రాఘవా, రాఘవా. రాఘవా, రాష్ట్రమందలి జనరాజి కోరికలేవు తెలిసి వేగం.

నా పాపము శాంతించినది కాదు. ఈ దోషాగ్ని జ్వాల ప్రళయకాలాంబుధర సంతత వర్షధారాపాతమునైన శాంతి నుండదు.

పిలిచి పిల్లలనే తను బానింత పెద్ద పులిగల వని చుట్టూ రెండా మడల వరకు ఎట జంతు ఉండనితో పెద్ద సౌతది హరి.

కత్తి కనబెట్టదగిన గయ్యాలని నెత్తిపై పెట్టుకుని సింహాసనమున పెట్టదగిన సుగుణ శిఖామణిని పరమ సుకుమారు నా గర్భ సముజ్వల వైభవుని నత్తడివిలో పెట్టితిని. నాయనా, నా తండ్రి దుర్మధాంధుడనై వార్ధకమున కాటికి కాలు చాచుకుని నీ వలన తరింపవలన ఎంచి ఇంతకాలము నుండి ఏడ్చుతున్న నాకు నీ శేషము కష్టము.

కౌసల్యా, మన గృహ మహాలక్ష్మి అయిన పెద్ద కోడలిని వైదేహిని చూడు, ఎంత ముగ్ధాంగనయో కనిపెట్టు. మొగమునందున చిరునవ్వు మొలకలెత్తు కైకేయి.

ఓసి చండాలురాల, దయా దాక్షిణ్యము భయము సిగ్గు పరమార్థ చింతాలేశము లేక సర్వసద్గుణ శూన్యైన నిండు నేనేలినట్లే ఆతడి ధరని నేలును. ఓసి దుర్మార్గురాల, భరతుని రాజ్యత్వము నీ రాజమాతృత్వ వైభవము ఎట్లు వెలుగుదవో చెప్పెదని విను.

రామభద్ర, రామచంద్ర, అడవికి పోవచ్చు నీవు నాకు నమస్కరించేదివి. ఐహిక వాంఛాలేశ దూరుడవైన నిన్ను ఏమని దీవింపగలను.

మీరు ఇంతవరకు రామాయణంలో పాదుక పట్టాభిషేకం, దశరథుని పాత్ర ఈ అంశంపై శ్రీ ఎం వేణునాథరావు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ బి విజయ సారథి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4 గంటల 58 నిమిషాలకు 323.6 మీటర్స్ అనగా 927 kHz పై తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ పై ఈనాటి మీడియం వేవ్ 2వ ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 4:59 దాటి 56 సెకండ్లు. శ్రోతలకు నమస్కారం. యువవాణి

యువవాణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మరి నేటి యువవాణిలో క్విజ్ కార్యక్రమం ఉంటుంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను, వాటికి శ్రోతలు సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మరి మీరు మాకు కాల్ చేసి మా క్విజ్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0891 ఎస్టీడి కోడ్ను జత చేసి 2727244 నెంబర్కి డయల్ చేయొచ్చు. అలాగే మరొక నెంబర్ 2727288 ఈ నెంబర్లకు డయల్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ మరొకసారి 2727244, అలాగే 2727288091 ఎస్టీడి కోడ్ని యాడ్ చేసి మీరు కాల్ చేసి మీ సమాధానాలను చెప్పవచ్చు.

మరి క్విజ్ కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు చెప్పబోయే వారిలో 2026వ సంవత్సరానికి గాను నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారానికి ఎంపికైన వారెవరు? ప్రశ్న మరోసారి, ఇప్పుడు చెప్పబోయే వారిలో 2026వ సంవత్సరానికి గాను నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారానికి ఎంపికైన వారెవరు? దీనికి మేమిచ్చే ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆన్ కార్సన్, ఆప్షన్ బి నవనీతం నవి పిళ్ళై, ఆప్షన్ సి మైకెల్ వుడ్ఫోర్డ్, ఆప్షన్ డి ఫ్రాన్సిస్ హాల్డెన్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ ఆన్ కార్సన్, ఆప్షన్ బి నవనీతం నవి పిళ్ళై, ఆప్షన్ సి మైకెల్ వుడ్ఫోర్డ్, ఆప్షన్ డి ఫ్రాన్సిస్ హాల్డెన్.

0: హలో
1: హలో,
0: సార్, చెప్పండి. నవి పిల్లై సార్
1: నవి పిల్లై. సరైన సమాధానం అండి. ధన్యవాదాలు.
0: సార్, మాది ఎక్కడ సార్ ఆడలేదు?
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ పేరండి?
0: నా పేరు ప్రసాద్ సార్.
1: ప్రసాద్ గారు, నమస్తే.

తర్వాతి ప్రశ్న, ది సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత ఎవరు? ది సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత ఎవరు? దీనికి ఉన్నటువంటి ఆప్షన్స్, ఆప్షన్ ఏ అజిత్ కృష్ణన్, ఆప్షన్ బి అంగద్ ప్రతాప్, ఆప్షన్ సి రాజాచారి, ఆప్షన్ డి సుభాన్షు శుక్లా. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ అజిత్ కృష్ణన్, ఆప్షన్ బి అంగద్ ప్రతాప్, ఆప్షన్ సి రాజాచారి, ఆప్షన్ డి సుభాన్షు శుక్లా. ప్రశ్న, ది సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత ఎవరు?

క్విజ్ కార్యక్రమంలో పాల్గొనే శ్రోతలు డయల్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 2727244 నెంబర్కి డయల్ చేయవచ్చు. మరొక నెంబర్ 2727288 నెంబర్కి డయల్ చేసి మీ ఆన్సర్ను చెప్పవచ్చు.

0: హలో
1: హలో,
0: సార్. నమస్తే సార్.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: ప్రసాద్ సార్,
1: ప్రసాద్ గారు, నమస్తే, చెప్పండి.
0: సుభాష్ శుక్లా గారండి.
1: శుభాంశు శుక్లా,
0: సుభాష్ శుక్లా. అవును
1: ది సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత అండి.
0: అవునండి.
1: ప్రసాద్ గారు ఎక్కడి నుంచి?
0: కృష్ణాద్రిపురం అండి, లక్ష్మీనరసింహనగర్.
1: ఓకే, వింటూ ఉంటారా ప్రసారాలు?
0: వింటాను సార్.
1: ఓకే, ధన్యవాదాలు.
0: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: ది సెకండ్ ఆర్బిట్ పుస్తక రచయిత ఎవరు అంటే శుభాంశు శుక్లా.

తరువాతి ప్రశ్న, విటమిన్ సి శాస్త్రీయ నామం ఏమిటి? విటమిన్ సి శాస్త్రీయ నామం ఏమిటి? ఆప్షన్ ఏ ఆస్కార్బిక్ ఆమ్లం, ఆప్షన్ బి రెటినాల్, ఆప్షన్ సి టోకోఫెరల్, ఆప్షన్ డి కాల్షిఫెరల్. విటమిన్ సి శాస్త్రీయ నామం.

యువవాణి కార్యక్రమంలో మనం ఉన్నాం. క్విజ్లో మరి ఇప్పటివరకు రెండు ప్రశ్నలు అయితే శ్రోతలు కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి మూడవ ప్రశ్న, విటమిన్ సి శాస్త్రీయ నామం ఏమిటి అని. దీనికి ఆస్కార్బిక్ ఆమ్లం, రెటినాల్, టోకోఫెరల్, ఆప్షన్ డి కాల్షిఫెరల్ అనమాట. ఈ ఆప్షన్స్లో సరైన సమాధానాన్ని శ్రోతలు డైల్ చేసి చెప్పవచ్చు. మరి మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 2727244 అలాగే 2727282 నెంబర్లకి డైల్ చేసి శ్రోతలు తమ కరెక్ట్ ఆన్సర్ను చెప్పవచ్చు.

0: మైక్ టెస్ట్ సార్.
1: హలో.
2: నమస్తే, బాగున్నారా?
1: నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా?
2: బాగున్నాను.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: సత్యరెడ్డి పదమూడు.
1: సత్యరెడ్డి గారు, విన్నారా ప్రశ్న? బి అనుకుంటున్నారా? విటమిన్ సి శాస్త్రీయ నామం అని అడిగాను, కరెక్ట్ గా విన్నారా? ఓకే ఓకే, అయితే మరొక శ్రోతకి అవకాశం ఇద్దామండి.
2: బాయ్ అండి. బాయ్ బాయ్
1: బాయ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. విటమిన్ సి శాస్త్రీయ నామం ఏమిటి?

0: హలో
1: హలో
0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్?
0: ఆప్షన్ ఏ చెప్పండి.
1: అబ్సారిక్ యాసిడ్.
0: అబ్సారిక్ ఆమ్లం.
1: ఓకే,
0: కరెక్ట్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధనలక్ష్మి సార్, శ్రీకాకుళం.
0: శ్రీకాకుళం నుంచి ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు ఆన్సర్. విటమిన్ సి శాస్త్రీయ నామం అస్కార్బిక్ ఆమ్లం. సరైన ప్రశ్న, శ్రీకాకుళం నుంచి చెప్పారు. మరి తర్వాతి ప్రశ్న, దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు? దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ నుంచి ప్రారంభించారు? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి గాంధీనగర్, ఆప్షన్ సి జింద్, ఆప్షన్ డి నాగపూర్. హలో,
2: హలో,
0: నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
0: సార్, మీ రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా?
2: తగ్గించారు సార్.
0: సార్ చెప్పండి, ప్రశ్న విన్నారా?
2: సార్ నమస్తే. సార్
0: నమస్తే అండి, ప్రశ్న విన్నారా?
2: ఒకసారి చెప్పండి సార్.
0: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి ప్రారంభించారు?
2: హర్యానా సార్.
0: ఆ ఊరు పేరండి. నేను ఇస్తాను ఆప్షన్స్ చూడండి, వినండి. ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి గాంధీనగర్, ఆప్షన్ సి జింద్, ఆప్షన్ డి నాగపూర్.

0: ఎంత అవకాశం ఇద్దాం.
1: థ్యాంక్ యూ. హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: శిరీష ఫ్రమ్ నాయుడుతోట.
1: శిరీష గారు చెప్పండి, ప్రశ్న విన్నారా?
2: విన్నాను సార్.
1: చెప్పండి.
2: అంటే జిన్ సోనిపట్ అనుకుంటున్నాను సార్.
1: ఎగ్జాక్ట్లీ అండి, చాలా చక్కగా చెప్పారు మీరు.
2: థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ సో మచ్. మరి నరేంద్ర మోడీ గారు మన దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచేటటువంటి రైలును ప్రారంభించడం జరిగింది. ఈ ట్రైన్ జింద్ అనే ప్రాంతం నుంచి ఆ స్టేషన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ప్రారంభోత్సవం అక్కడ జరిగింది.

0: మరి శ్రోతలకు తర్వాత ప్రశ్న. కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? మీకు ఇచ్చే ఆప్షన్స్ ఏ టెస్సీ థామస్, బి నందిని హరినాథ్, సి అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం, డి రీతూ కరిదాల్. హలో, కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మోడల్ 2026 గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ టెస్సీ థామస్, ఆప్షన్ బి నందిని హరినాథ్, ఆప్షన్ సి అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ డి రీతూ కరిదాల్. హలో
1: హలో
0: హలో
1: అండి, ఎం పోసి అన్న పేరు.
0: పోసే గారు నమస్కారం, చెప్పండి.
1: అది నేను ఆక్షన్ సెకండ్ ఉంది బి ఉంది అది అనుకుంటున్నానండి.
0: నందిని హరినాథ్ అండి? కాదండి.
1: అవునా? అన్ని అండి.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ సార్.
2: హలో
0: హలో,
2: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: సత్యనారాయణ కాకినాడ.
0: సత్యనారాయణ గారు చెప్పండి.
2: అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం అండి.
0: ఎగ్జాక్ట్లీ అండి, అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ 2026 గెలుచుకున్నటువంటి మన భారతీయ తొలి మహిళ అన్నమాట. ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ సార్.

0: మరి తరువాతి ప్రశ్న, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మేము ఇచ్చే ఆప్షన్స్, ఆప్షన్ ఏ 19, జూలై 28, సెప్టెంబర్ 13, అక్టోబర్ 6. హలో
1: హలో
0: హలో, నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: విన్నారండి ప్రశ్న?
1: అన్నపూర్ణ హరిణి అండి ఆన్సర్. శ్రీ అంగుట
0: ఆ క్వశ్చన్ అయిపోయిందండి, ఆన్సర్ చెప్పేశారు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: వినలేదండి.
0: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? 19, జూలై 28, సెప్టెంబర్ 13, అక్టోబర్ 6. ఐడియా లేదా? కాదండి. థ్యాంక్ యూ.

0: హలో,
1: సెప్టెంబర్ 13 సార్ హెపటైటిస్ డే.
0: ప్రపంచ హెపటైటిస్
1: సెప్టెంబర్
0: దినోత్సవం అండి.
1: హెపటైటిస్ డే, వరల్డ్ హెపటైటిస్ డే
0: అవునండి.
1: సెప్టెంబర్ 13 సార్.

0: సెప్టెంబర్ 13 కాదండి.
1: ఓకే ఓకే,
0: థ్యాంక్ యూ. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే మరి ఒక కాలర్ చూద్దాం. హలో.
2: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి, చెప్పండి.
2: మునగబాగ్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు, మీ రేడియో కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా?
2: అలాగే అండి. ఓకే అండి, ఇప్పుడు
0: చెప్పండి సార్.
2: అదే ఆప్షన్ బి జూలై 28 అండి.
0: ఎగ్జాక్ట్లీ అండి, చాలా బాగా చెప్పారు. జూలై 28వ తారీఖున ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. మరి మనమున్నాం యువవాణి నేడు క్విజ్ కార్యక్రమంలో. చాలామంది శ్రోతలు చాలా చక్కని సమాధానాలు చెప్తున్నారు. మరి క్విజ్ కార్యక్రమంలో తరువాత ప్రశ్న ఏమిటి అంటే, ఫీల్డ్స్ మెడల్ను ఏ రంగంలోని వారికి ప్రదానం చేస్తారు? ఫీల్డ్స్ మెడల్ను ఏ రంగంలోని వారికి ప్రదానం చేస్తారు? ఆప్షన్ ఏ ఆర్కిటెక్చర్, ఆప్షన్ బి గణిత శాస్త్రం, ఆప్షన్ సి రసాయన శాస్త్రం, ఆప్షన్ డి పర్యావరణం.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: చెప్పండి ఒకసారి ఏం ప్రశ్న.
0: ఫీల్డ్స్ మెడల్ను ఏ రంగంలోని వారికి ప్రదానం చేస్తారు? ఆర్కిటెక్చర్, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణం.
1: ఏయండి
0: రాంగ్ ఆన్సర్ అండి. మరొక శ్రోతకి అవకాశం ఇద్దాం. ధన్యవాదాలు. హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.
2: సార్ ఆప్షన్ అంటే గణిత శాస్త్రం సార్.
0: గణిత శాస్త్రం చాలా చక్కగా చెప్పారండి, కరెక్ట్ ఆన్సర్. ఫీల్డ్స్ మెడల్ను గణిత శాస్త్రంలో ఆ రంగంలో వారికి ప్రదానం చేస్తారు. ధన్యవాదాలు.

0: తరువాత ప్రశ్న. దేశంలో 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఏది? ప్రశ్న మరొకసారి. దేశంలో 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఏది? కూసీనగరం, ఆప్షన్ బి కార్లా గుహలు, ఆప్షన్ సి సారనాథ్, ఆప్షన్ డి రత్నగిరి. హలో
1: హలో
0: హలో
1: హలో
0: నమస్కారం అండి.
1: నమస్తే అండి. సారనాథ్ అండి.
0: సారనాథ్, చాలా చక్కగా చెప్పారండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సరస్వతి, వైజాగ్ ఫ్రమ్ వైజాగ్. నా ఏజ్ 82 ఇయర్స్.
0: అబ్బో, 82 ఇయర్స్. ఈ ఏజ్ లో కూడా మీ మెమరీ పవర్ చాలా సూపర్ అండి.
1: నేను 64 లో అప్పట్లో ఎస్ఎస్ఎల్సి. అదే అండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ప్రసారాలు వింటూ ఉంటారా?
1: వింటూ ఉంటానండి. నాది యాక్చువల్లీ హైదరాబాద్, 60 ఇయర్స్. రీసెంట్ గా అయితే వచ్చాను పాప దగ్గరికి. అది
0: ఎక్కడున్నా కూడా మా ప్రసారాలు వినవచ్చు ఇప్పుడు మీరు.
1: అవునవునండి.
0: ఆన్ ఎయిర్ యాప్ లో వినవచ్చు, రేడియో సెట్స్ లోను.
1: అదే అదే.
0: ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్.
0: దేశంలో 45వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడినటువంటి ప్రాచీన బౌద్ధ క్షేత్రం సారనాథ్ అన్నమాట. మరి తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోదామా. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 370, ఆప్షన్ బి బ్రహ్మయుగం, ఆప్షన్ సి అమరన్, ఆప్షన్ డి కల్కి 2898 AD. హలో
2: కల్కి అండి.
0: హలో
2: కల్కి అండి.
0: రాంగ్ ఆన్సర్ అండి. మరొక శ్రోతకి అవకాశం ఇద్దామా?

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నా పేరు అన్పూజ్ లక్ష్మణరావు.
0: అన్పూజ్ లక్ష్మణరావు గారు,
1: రామతి నుంచి మాట్లాడుతానండి.
0: చెప్పండి సార్, ప్రశ్న విన్నారా?
1: ఈ ఆప్షన్లు ఆప్షన్ ఏంటంటే ఆప్షన్లు
0: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 370, ఆప్షన్ బి బ్రహ్మయుగం, సి అమరన్, డి కల్కి 2898 AD. చెప్పండి.
1: డిఎండి
0: రాంగ్ ఆన్సర్ అండి.
1: థ్యాంక్ యూ, ఇంకో అవకాశం ఇవ్వండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు.

ప్రశ్న మరొకసారి. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 370, బి బ్రహ్మయుగం, సి అమరన్, డి కల్కి 2898.

0: హలో హలో
1: హలో,
0: హలో,
1: ఆర్టికల్ 370 అండి. మూవీ
0: చాలా చక్కగా చెప్పారండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మానాపురం రాజచంద్రశేఖర్ సార్, బాబుమెట్ట విజయనగరం.
0: విజయనగరం బాబామెట్ట నుంచి
1: అవును
0: రాజచంద్రశేఖర్ గారు.
1: అవును,
0: నమస్తే అండి.
1: నమస్తే.
0: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం ఆర్టికల్ 370 అన్నమాట. మరి ఆఖరి ప్రశ్న. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 మహిళ సింగిల్స్ విజేత ఎవరు? ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్స్ ఏ అనాహత్ సింగ్, ఆప్షన్ బి సాన్వి కలంకి, ఆప్షన్ సి అనీతా దుబే, ఆప్షన్ డి ఉన్నతి త్రిపాఠి.

0: హలో,
1: హాయ్, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: కార్మిక్ కటక్.
0: రాంగ్ ఆన్సర్ అండి. ప్రశ్న విన్నారా? ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ అనాహత్ సింగ్, ఆప్షన్ బి సాన్వి కలంకి, ఆప్షన్ సి అనీతా దుబే, ఆప్షన్ డి ఉన్నతి త్రిపాఠి.

0: हेलो
1: हेलो हेलो
0: हेलो,
1: सत्यनारायण
0: सत्यनारायण गारु ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పిఠాపురం
0: పిఠాపురం నుండి. ప్రశ్న విన్నారా?
1: మహాత్ సింగ్ అండి.
0: కరెక్ట్గా చెప్పారండి సత్యనారాయణ గారు.
1: ఓకే
0: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 మహిళల సింగిల్స్ విజేత అనాహత్ సింగ్ అన్నమాట.
1: ఓకే సార్ ఓకే సార్
0: ధన్యవాదాలు. ప్రసారాలు బాగా
1: థ్యాంక్ యూ సార్
0: వస్తున్నాయా? మీకు వింటూ ఉన్నారా?
1: వస్తున్నాయి సార్ వింటాను సార్
0: ఓకే, ధన్యవాదాలు.
1: రెగ్యులర్గా ఉంటాను
0: థ్యాంక్ యూ.
1: ఓకే.

అదండి, మరి ఈవేళటి యువవాణి యువజనుల కార్యక్రమంలో శ్రోతలందరూ కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ఒకరిద్దరు తప్పించి అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. మరి ఈవేళటి యువవాణి యువజనుల కార్యక్రమానికి సమయం అయిపోవచ్చింది కాబట్టి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేద్దాం. అయితే ఈ క్విజ్ కార్యక్రమానికి మనకి ఈ క్వశ్చన్స్ను సేకరించి సమకూర్చిన వారు డాక్టర్ ఎన్ సుందర్ రాజన్.

0: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ. నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: సంజయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. మరి నేటి సంజయ రాగాల్లో అనేక మెలోడియస్ చిత్రగీతాలు మనకి వినిపించబోతున్నాం.

సంధ్యా రాగాల్లో ముందుగా మీరు వినబోతున్న గీతం అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి ఈ పాటకు సంగీతం ఇళయరాజా

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: సంధ్యారాగాల్లో తరువాత వినబోతున్న గీతం వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి.

0: బ్రో, E20 గురించి ఎందుకింత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: మీరు వింటున్నారు సంధ్యారాగాలు చిత్రగీతాలు. సంధ్యారాగాల్లో తరువాత వినబోతున్న గీతం అన్వేషణ చిత్రం నుండి. ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. ఈ పాటకు సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరు సుందరరామూర్తి.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: Yaar, why is there so much of confusion about E20?
2: I have full confidence in it. E20 has been extensively tested by automotive and fuel testing experts. No abnormal engine wear was found during testing. And fuel system materials were also evaluated for E20 compatibility. So it's clear. E20 reduces engine knocking and its high octane rating also gives you better pickup.
3: Issued in public interest by the Government of India's Oil Marketing Companies.
0: సంధ్యారాగాల్లో తర్వాత వినబోతున్న గీతం వేటూరి సుందరమూర్తి సాహిత్యానికి ఇళయరాజా గారు సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట గీతాంజలి చిత్రం నుండి.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. నిర్వహణ శ్రీమతి సిహెచ్ కమలారాణి.
1: ఉద్యోగ వార్తలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసులో జూనియర్ డివిజన్, ఇందులో 119 సివిల్ జడ్జ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని కోరుతున్నారు. వీటికి కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు హైకోర్టు సర్వీస్, అలాగే డిస్ట్రిక్ట్ జ్యుడిషియర్, ప్రాసిక్యూషన్ సర్వీస్ లేదా సంబంధిత ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉండాలి. వయస్సు సెప్టెంబర్ 1, 2026 నాటికి 35 సంవత్సరాలకి మించకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు, అలాగే మాజీ సైనిక ఉద్యోగులకు వయసులో సడలింపు వర్తిస్తుంది. వయస్సు సెప్టెంబర్ 1, 2026 నాటికి 35 సంవత్సరాలకి మించకూడదు. జీతం నెలకు 77,840 రూపాయల నుండి 136,520 రూపాయల వరకు ఉంటుంది. ఎంపికను 3 దశల్లో ఎంపికను చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, అలాగే మౌఖిక పరీక్ష. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 26 అక్టోబర్. దరఖాస్తు రుసుము ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 1,500 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే 750 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం 3 దశల్లో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, అలాగే మౌఖిక పరీక్ష. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. మరిన్ని వివరాలు కావాలనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో చూడగలరు. aphc.gov.in. మరొక ప్రకటన. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్కు చెందిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ సెంట్రల్లో మైనింగ్ అండ్ లాజిస్టిక్ ఆర్గనైజేషన్ సిఎంఎల్ఓ, అలాగే ఒడిశా గ్రూప్ ఆఫ్ మైన్ ఓజీఓఎంలో ఫిక్స్డ్ కాల్ పరిమితి పరిధిలో యంగ్ ప్రొఫెషనల్స్లో 4 పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను

0: కోరుతున్నారు. వీటికి కావలసిన అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్లో బిఇ లేదా బీటెక్, ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు 70,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 1 అక్టోబర్ 2026 నాటికి 42 సంవత్సరాలకి మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అలాగే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. recruitment.rsp@sail.in ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 2 అక్టోబర్ 2026. పూర్తి వివరాల కోసం sailcareers.com వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీమతి సిహెచ్ కమలారాణి, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. విశాఖపట్నం వాల్టేరు వాతావరణ కేంద్రం వారు ఈ పూట విశాఖ పరిసర ప్రాంతాల వారికి అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాల్టేరులో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 72%. ఇక విశాఖ పౌర విమానయాన కేంద్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.6 డిగ్రీలు, కనిష్టంగా 26.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 77%. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు, అలాగే ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో తీరంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడొక చిత్రగీతం వింటారు. గజనీ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అనంతరం ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈ రోజు సమాపేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రాష్టంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈ రోజు సమాపేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన విజయ్కు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు స్వాగతం పలికారు. సమాపేశంలో మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు తమిళనాడు రాష్ట మంత్రులు కూడా పాల్గొన్నారు. దక్షిణాదిలో నదుల అనుసంధానంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారని, సముద్రంలోకి వృధాగా పోతున్న వేలాది టీఎంసీల నీటిని సద్వినియోగం చేస్తూ దక్షిణాది రాష్టాల రైతులకు మేలు చేసేలా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రతిపాదించారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. మొత్తం 20 రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించామని, వారు చెప్పిన ముఖ్యమైన అంశాలను గుర్తించామని తెలిపారు. వారి సూచనలు సలహాలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ, చట్ట ప్రకారమే నామినేషన్ల స్వీకరణ, ఇతర అంశాలన్నీ ఉంటాయని, అందులో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశముండదని స్పష్టం చేశారు. రాజకీయ పక్షాల ప్రతినిధులు ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు సహా సంబంధిత పత్రాల విషయంలో జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు రాష్ట ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని అనిల్ చంద్ర వెల్లడిస్తూ,
1: 2-3 మంత్స్ నుంచి జిల్లాకి మేము రాశాము. ఇక్కడ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్లో ప్రాపర్ పోలీస్ బందోబస్తు ఉండాలి. సో దీని కొరకు పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయాలి, అక్కడ స్పెషల్ పోలీస్ బందోబస్తు పెట్టాలని మేము అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని రిప్రజెంటేషన్స్ మా దగ్గర వచ్చినాయి పారామిలిటరీ ఫోర్సెస్ని పోస్ట్ చేయమని, అది మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించాము, వారు అసెస్ చేస్తారు.
0: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నగరానికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తదితరులు తమిళనాడు ముఖ్యమంత్రికి అమ్మవారి శేషవస్తాలు, ప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని, గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన NH-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు 8,91,00,000 రూపాయలతో అభివృద్ది చేసిన 4 వరుసల రహదారిని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా 6,31,00,000 రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టామని, అర్బన్ ఇన్ఫ్రాస్టక్చర్ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 2,60,00,000 రూపాయలతో సెంట్రల్ డివైడర్, వీధి దీపాలు, సుందరీకరణ తదితర పనులు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్టంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోగుల అవసరాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే రాష్టంలో పీఎంఎన్డీపీ కింద 61 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటికి అదనంగా కొత్తగా రానున్న 22 కలిపి మొత్తం 83 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు పేదలకు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. ఇవి కాకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా 170 కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 90 కోట్ల రూపాయల విలువైన డయాలసిస్ సేవల్ని రోగులు పొందారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన జీవనం, న్యాయపరమైన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2019లో ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా తక్షణ ట్రిపుల్ తలాక్ పద్దతిని చట్టవిరుద్దంగా ప్రకటించడంతో పాటు ఈ విధంగా విడాకులు ప్రకటించే భర్తకు శిక్ష విధించే నిబంధనలను ప్రవేశపెట్టింది. ముస్లిం సమాజంలో తలాక్ ఏ బిద్దత్ గా పిలిచే తక్షణ ట్రిపుల్ తలాక్ పద్దతిలో భర్త వరుసగా 3 సార్లు తలాక్ ప్రకటించడం ద్వారా వివాహాన్ని తక్షణమే రద్దు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్దతి వల్ల మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా 2017లో షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్ పద్దతిని చెల్లనిదిగా ప్రకటించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు చేపట్టింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లుకు పార్లమెంటు, ఆ తర్వాత రాష్టపతి నుండి ఆమోదం లభించడంతో ఈ చట్టంలోని నిబంధనలు 2018 సెప్టెంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: కుచ్ ముస్లిం బహనోనే అదాలత్ మే అప్నే హక్కో కి లడాయి లడి, చునావ్ అప్నీ జగా పర్ హోతే హై, రాజనీతి అప్నీ జగా పే హోతీ హై, లేకిన్ హిందుస్తాన్ కి ముస్లిమాన్ ఔరతో కో ఉన్కా హక్ దిలానా, భారత్ కే సంవిధాన్ కే తహత్ దిలానా, యే సర్కారో కి ఔర్ సమాజ్ కి జిమ్మేవారి హోతీ హై. ఇస్ దేశ్ మే ముస్లిం బహనో కో భీ తీన్ తలాక్ కహ కర్కే బర్బాద్ కర్నే వాలా లోగో కో భీ ఆజ్ కే యుగ్ మే బర్బాద్ కర్నే కా మౌకా నహీ దియా జా సక్తా, ఇన్ మాతా ఔర్ బహనో కి రక్షా హోనీ చాహియే.
0: కడప అమీన్ పీర్ దర్గాలో ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కలిసి ఆహ్వానం అందించారు. ఈ నెల 24 నుంచి 30 తేదీ వరకు కడప అమీన్ పీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వారు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఉర్సు ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్దలతో నిర్వహించాలని దర్గా ప్రతినిధులకు ఆయన సూచించారు. హిందూ ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం మన సమాజ బలమని, ఆ విలువలను మరింత బలోపేతం చేసే వేదికగా అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిలవాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా

0: పెనుగొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రైతులకు 157 ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఇప్పటికే 4 విడతల్లో 554 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశామని, మిగిలిన 184 మంది రైతులకు త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల రాష్టంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ వైశ్విక అనిశ్చితతానాం మధ్యేపి భారతస్య ఆర్థిక వికాసః సుదృఢతయా ప్రతిష్ఠితః. అత్రావసరే నవదిల్ల్యాం బ్లూంబర్గ్ ఆర్థిక మంచం అసౌ సంబోధితవాన్. దీపావళి పర్వణః అనంతరం చయనితేషు P2M వ్యవహారేషు MDR శుల్కం ప్రవర్తిష్యతే. లద్దాఖః భారతస్య అభిన్నమంగం, చీనస్య ప్రత్యాఖ్యానేన న పరివర్తతే యథార్థమితి నవదిల్ల్యాః దృఢ ప్రతిపాదనం. అంతారాష్ట్రియ ముద్రాకోశేన 2000తమస్య 26-27 వర్షాయ భారతస్య ఆర్థిక వికాసానుపాతః 7% యావత్ వర్ధితః. అపి చ అంతారాష్ట్రియ క్రికెట సమిత్యా సితంబర్ మాసస్య మాసోత్కృష్ట క్రీడక పురస్కారాయ షెఫాలి వర్మా, శుభమన్ గిల్ ఇత్యేతౌ చితౌ. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ కేంద్ర సర్వకారేణ స్వకీయ శాసన దృష్టికోణే కార్య సంస్కృతౌ చ సశక్తీకరణాయ సామర్థ్యం ఇతి సిద్ధాంతః అంగీకృతః. నవదిల్ల్యాం బ్లూంబర్గ్ న్యూ ఇకోనామీ ఫోరం ఇతి ఆర్థిక మంచం సంబోధయతా ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ జాగతిక అనిశ్చితతానాం మధ్యేపి భారతస్య ఆర్థిక ప్రగతిః అతీవ దృఢావస్థాయాం అగ్రేసరా వర్తతే. సః అవోచత్ యత్ భారతస్య వికాసః సామూహిక ప్రగతౌ సహభాగ్యవసరేషు చ ఆధారితః అస్తి. ప్రధానమంత్రి అగ్రే అవదత్ యత్ సర్వకారస్య నిరంతర ప్రయాసః అస్తి యత్ భారతస్య సామర్థ్యం విశ్వస్య అన్యదేశేభ్యః అపి అవసరాణాం నూతనద్వారాణి ఉద్ఘాటయేత్. సః అవోచత్ యత్ సామర్థ్యం కేవలం అగ్రే గమనస్య క్షమతా నాస్తి, అపి తు అన్యేషాం సశక్తీకరణస్య క్షమతా వర్తతే. శ్రీమోదినా ఉక్తం యత్ వర్తమానే యుగే అంకీయ శక్తిః అస్య రూపాంతరణస్య ప్రముఖ చాలక రూపేణ ఉదితా. యా అస్య దృష్టికోణస్య విస్తారే మహతీం భూమికాం నిరవహతి యథ చ భారతే విపులాన్ అవసరాన్ సృజతి.
2: భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. భారత్ మే 100 సే ఊపర్ భాషాయే హై. కరీబ్ 80,000 రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ ఆర్ పబ్లికేషన్స్ హై. 1,000 సే జ్యాదా సెటలైట్ టీవీ చానల్స్ హై. హమారే యహాం అలగ్ అలగ్ ముద్దోం పర్ ఖుల్కర్ బహస్ హోతీ హై. అలగ్ అలగ్ దృష్టికోణ పర్ జనతా చర్చా కర్తీ హై. ఆర్ వర్తమాన్ సమయ మే ఇస్మే జిస్నే ఏక్ బడీ భూమికా నిభాయీ హై వో హై డిజిటల్ పవర్.
1: ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ యదా కదాపి విశ్వస్మై స్థిరస్తంభస్య ఆవశ్యకతా భవతి తదా భారతం స్వదాయిత్వం అనుభూయ సహాయహస్తం ప్రసారయతి. శ్రీమోదినా సూచితం యత్ అద్య భారతే 2000 వైశ్విక క్షమతా కేంద్రాణి సంతి, యాని సంపూర్ణ విశ్వస్య వాణిజ్యిక సంస్థాభ్యః సేవాః ప్రయచ్చంతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ భారతం లోకతంత్రస్య జననీ అస్తి, యత్ర శతసంఖ్యాధికాః భాషాః ప్రాయః 80,000 పంజీకృతాని సమాచారపత్రాణి ప్రకాశనాని చ సహస్రాధికాః చ ఉపగ్రహ దూరదర్శనవాహిన్యః సంతి. శ్రీమోదినా విశేషతయా ప్రతిపాదితం యత్ విగతే దశకే భారతేన 25 కోటి జనాః నిర్ధనరేఖాతః బహిః నిష్కాసితాః.
2: పవర్ కే పర్పస్ పర్ జో ఫోకస్ హై यही सोच गवर्नेंस में भी

0: इत्यनेन च सह मेलनं करिष्यति। भारत ऋतु विभागेन अद्य अंडमान निकोबार द्वीप समूहेषु प्रचंड वृष्टेः पूर्वानुमानं प्रकटितम्। महिला एशिया कप अथ च एशियन क्रीडासु उच्चस्तरीय स्पर्धासु सर्वश्रेष्ठ योगदानाय भारतीय क्रीडिका शैफाली वर्मा 26,000 वर्षस्य सितंबर मासस्य कृते आईसीसी महिला प्लेयर ऑफ द मंथ इति घोषिता। अपरपक्षे भारतीय दलनायक शुभमन गिल इत्येषः वेस्ट इंडीज दल विरुद्धायाम् एकदिवसीय अंतरराष्ट्रीय श्रृंखलायाम् उत्कृष्ट प्रदर्शनस्य अनन्तरं पंचमं वारं आईसीसी पुरुष प्लेयर ऑफ द मंथ रूपेण नामांकितः इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు.
2: ఇన్వెస్టింగ్ పాఠాన్ని

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా శ్రీ వేదుల రవీంద్ర పాడిన లలిత గీతాలు ఉంటాయి. అనంతరం ఫిట్నెస్ మంత్ర, తర్వాత వికాసం శీర్షికన ప్రధానమంత్రి స్కిల్ మరియు ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఎస్ గురించి వివరాలను శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి గారి మాటల్లో వినవచ్చు. వీటితో పాటు చిత్రగీతాలు కూడా వినవచ్చు. మరి ఇవాల్టి కార్యక్రమంలో ముందుగా శ్రీ వేదుల రవీంద్ర పాడిన లలిత గీతాలు వింటారు. శ్రీ బి ధనుంజయ తబలా, శ్రీ సిహెచ్ భాస్కర్ కీబోర్డు. ముందుగా పలికింది నాలో, శ్రీ కెఎస్ చంద్రశేఖర్ రచన.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: తర్వాత వినబోతున్న గీతం కలలు నీవైతే, శ్రీ కోపల్లి శివరాం గారి రచన.

0: శ్రీ వేదుల రవీంద్ర గారు పాడిన లలిత గీతాలు విన్నారు కదా. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ. హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
2: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: మరి మనం ఉన్నాం సాయం సమీరం కార్యక్రమంలో కదా. మరి సాయం సమీరం కార్యక్రమంలో తర్వాతి అంశం ఏమిటి అంటే ఫిట్నెస్ మంత్ర. మరి మనం ఫిట్గా ఉండాలి అంటే చాలా వ్యాయామాలతో పాటు మన ఫుడ్ కూడా మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం కదా. మరి అయితే ఈరోజు నేను చెప్పబోతున్న విషయం ఏమిటి అంటే మన ఫుడ్లో భాగమైనటువంటి ఒక ఆకుకూర అని చెప్పాలి. దీన్ని మనం అనేక వంటకాల్లో ఉపయోగించవచ్చు, అలాగే దాని యొక్క జ్యూస్ లాగా కూడా దాన్ని మనం సేవించవచ్చు. అయితే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, పుదీనా. మనం రోజువారీ అలాగే పుదీనా టీ కూడా తాగుతూ ఉంటాము, చాలా బాగుంటుంది. మరి దీని గురించి మన ప్రయోజనాలు ఏంటి అంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుందండి. పుదీనా అజీర్తి, కడుపు ఉబ్బసం, వికారం, గ్యాస్ సమస్యలు, అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఉన్నవారికి కూడా ఇది బాగా ఉపశమనాన్ని ఇస్తుంది అన్నమాట.

అలాగే శరీరాన్ని కూడా చల్లపరుస్తుంది అనమాట. ఇది పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను బాగా తగ్గించి శరీరాన్ని రీఫ్రెష్గా ఉంచుతుంది. ఇది వేసవిలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండేటటువంటి విటమిన్ సి మరియు విటమిన్ ఏ ఇమ్యూనిటీలను పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తాయి. తద్వారా మన బాడీలో రోగ నిరోధక శక్తి పెరిగి చక్కగా ఎటువంటి డిసీజెస్ మనకి అటాక్ అయినా కూడా వాటిని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే నోటి ఆరోగ్యం, పుదీనా సహజంగా నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అవును కదండి, మంచి స్మెల్ వస్తుంది కదా పుదీనా. అలాగే చిగుర్లు, దంతాలు, బ్యాక్టీరియాతో కూడా పోరాడుతుంది, చక్కగా పనికొస్తుంది అనమాట. ఇక మరొక ముఖ్యమైనది ఏమిటి అంటే, ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఇది, చర్మ సంరక్షణ. మన స్కిన్ సంబంధించినటువంటి అనేక విషయాలు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి చర్మానికి తాజాతనాన్ని అందిస్తాయి. తద్వారా మన చర్మం చాలా కాంతివంతంగా గ్లోగా ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే అలర్జీలు, ఆస్తమా ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు మరియు ఆస్తమా లక్షణాల నుండి ఉపశమనం ఇవ్వడంలో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మరి అందరూ కూడా ఈ పుదీనాని తమ రోజువారీ డైట్లో, రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిత్రగీతం వస్తుంది. వాసు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన ఈ పాట.

0: చిత్రగీతం విన్నారు కదా. ఇప్పుడు వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఉన్నతీకరించినటువంటి ఐటీఐల ద్వారా నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పన పరివర్తన గురించి శ్రీమతి ఎస్ ప్రమీలకుమారి గారు వివరాలు అందిస్తారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ పిఎం సేతు పథకం గురించి తెలుసుకుందాం. పిఎం సేతు అంటే ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి సామర్థ్యం గురించి తెలుసుకుందాం. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా నైపుణ్యాభివృద్ధి ఉపాధి సామర్థ్య రూపాంతరం కోసం ప్రధానమంత్రి పథకం అని చెప్పవచ్చు. దేశంలోని ప్రభుత్వ ఐటీఐలను పాత తరహా శిక్షణా కేంద్రాలుగా కాకుండా ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించే అత్యాధునిక నైపుణ్య కేంద్రాలుగా మార్చడం పిఎం సేతు ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా కోర్సులను మార్చడం, ఐటీఐలలో ఆధునిక యంత్రాలు ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్యా విధానాలను ప్రవేశపెట్టడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, పరిశ్రమలు ఐటీఐల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని బలోపేతం చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1000 ప్రభుత్వ ఐటీఐలను ఆధునీకరించనున్నారు. పిఎం సేతులో ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిశ్రమల నిర్వహణ అనే విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం. పరిశ్రమ భాగస్వాములు స్థానికంగా ఏ నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ ఉందో గుర్తించడంలో, కోర్సుల రూపకల్పనలో, శిక్షణా విధానాల్లో పరిశ్రమ అనుభవం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తారు. దీనివల్ల ఐటీఐలో నేర్చుకున్న నైపుణ్యాలు నేరుగా ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుసంధానమవుతాయి. పథకం మొత్తం అంచనా వ్యయం 60,000 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వానిది 30,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలది 20,000 కోట్లు, పరిశ్రమ భాగస్వాములది 10,000 కోట్లు. అదనంగా కేంద్రం వాటాలో 50% సమానమైన మొత్తానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంకు సహకారం కూడా ఉంటుంది. పిఎం సేతు పూర్తిస్థాయిలో అమలైతే ఐటీఐ విద్యార్థులకు ఆధునిక యంత్రాలపై ప్రాక్టికల్ శిక్షణ, పరిశ్రమకు అనుగుణమైన కోర్సులు, డిజిటల్ లెర్నింగ్, పరిశ్రమ అనుభవం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ శిక్షణలో భాగంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సిఎన్సీ మెషన్లు, 3D ప్రింటింగ్ వంటి ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీలలో విద్యార్థులకు అధునాతన శిక్షణ లభిస్తుంది. చదువు పూర్తయ్యే సమయానికి మార్కెట్ డిమాండ్కు సరిపడే స్కిల్స్ ఉండటం వల్ల పరిశ్రమల్లో వెంటనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
0: వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఉన్నతీకరించిన ఐటీఐల ద్వారా నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పన గురించిన వివరాలు విన్నారు కదా. మరి ఇవాళ సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: Why is there so much of confusion about E20?
3: I have full confidence in it. E20 has been extensively tested by automotive and fuel testing experts. No abnormal engine wear was found during testing, and fuel system materials were also evaluated for E20 compatibility. So it's clear. E20 reduces engine knocking, and its high octane rating also gives you better pickup.
4: Issued in public interest by the Government of India's Oil Marketing Companies.
5: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com arpcvsp@gmail.com. ముఖ్య గమనికలు: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారాల్లో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగా ఉత్తర కోస్తా ప్రధాన పంటలలో వాతావరణ మార్పు దృష్ట్యా ఆ పంట చివరి దశలో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీయన్ సుధాకర్ రెడ్డి. అనంతరం వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. తర్వాత తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 చిత్రగీతం, రాత్రి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు ఉంటాయి. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, ఏ దేశమేగినా ఎందుకాలీడిన బృందగానం, రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తి రంజనిలో సౌందర్య లహరి, అనంతరం భక్తి కీర్తన దమపదం ఉంటాయి. 6:30 చింతన శీర్షికన బౌద్ధ సూక్తులు ఉంటాయి. వ్యాఖ్యాత డాక్టర్ కె రాజామాణిక్యం. 6:35 పొలం పనుల్లో జీవనోపాధులు మెరుగుదలకు మత్స్యకారులకు అవకాశాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన నవల రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు సాహిత్య విశేషాల గురించి కొవ్వలి సాహితీ వైభవం అంశంతో శ్రీ కొవ్వలి లక్ష్మీనారాయణ గారు అందించే వివరాలు ఉంటాయి. అనంతరం 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ యు విజయభాస్కర్ రావు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:05 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా స్టార్టప్ ఐడియా ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అతిథి సాధినేని యామిని శర్మ, పరిచయకర్త కె రాణి. 10:30 దార్శనిక భారత్, 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు, 12:40 కార్మికుల కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం గురించి సైకాలజిస్ట్ మరియు హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ అల్లంశెట్టి భవాని గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 1:33 మహిళావాణి, 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:00 సమాచారవాణి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, అనంతరం ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలు ఉంటాయి. ఇక 7:15 పల్లెసీమల్లో పంటల సాగులో యాంత్రీకరణ గురించిన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం నుండి రామారాయుడుపాలెం రైతు శ్రీ బీవీ చిరంజీవి గారితో అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం ఉంటుంది. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05.
6: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్యదేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్టపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్దతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాన మోదీ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ది, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
7: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా తో శక్తి కా సంతులన్ బన్తా హై ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కి స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
6: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోంమంత్రుల సమ

0: సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడ్డానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
1: आतंकवादियों, उनके सहायकों, आपराधिक नेटवर्क, वित्तीय चैनल और सीमा पार गतिविधियों पर सत्यापित तथा कार्रवाई योग्य सूचना का समय पर आदान प्रदान हमारी सामूहिक सुरक्षा को मजबूत कर सकता है.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్ లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనిందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలీ వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో 5వ సారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో

0: సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కిసాన్ వాణి. ఉత్తర కోస్తా ప్రధాన పంటల్లో వాతావరణ మార్పు దృష్ట్యా ఆ పంట చివరి దశలో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఉత్తర కోస్తా ప్రధాన పంటలలో వాతావరణ మార్పుల దృష్ట్యా ఆ పంట చివరి దశలో రైతులు ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశంపై ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈసారి పరిస్థితులు గనక గమనించుకున్నట్లయితే మనకి చాలా కాలం చాలా చోట్ల వానలు సరిగ్గా పడలేదు, పడ్డా కూడా ఆలస్యంగా పడటం, అది కూడా వాయుగుండం లాగా వచ్చి వానలు పడటం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పంటలు పొలాల్లో ఉన్నాయి, ఆ పంటలను ఎలా కాపాడుకోవాలి, మరి చివరి దశలో ఏ పరిస్థితులు ఉంటాయి, అలాంటప్పుడు రైతు సోదరులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ రైతు సోదరులకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనతో పాటు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెళ్ళా లక్ష్మణ గారు ఉన్నారు. లక్ష్మణ గారు నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
7: ప్రధానంగా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో ఎలా ఉందని మీరు గమనించారు?
8: సాధారణంగా మనకిప్పటికీ ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి ప్రధానమైనటువంటి పంట, దీని తర్వాత ఖరీఫ్లో మొక్కజొన్న అనేది ఒక ప్రధానమైన పంట, వీటితో పాటు చెరకు, అదేవిధంగా ప్రతి పంటలో కూడా పండించడం జరుగుతుంది. అయితే ఈ వరి పంట దాదాపు 7 లక్షల పైచీలకు

0: ఎకరాల్లో ఉన్న దానిలో ఒక 2.5 లక్షల ఎకరాల పైన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రాంతంలో చాలా వరకు ఆరోగ్యంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి నీటి వసతి ఉండటం మూలంగా సరైన సమయంలో కొంత వేసుకోగలిగినారు. అదే విజయనగరం గాని అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఈ లోటు వర్షపాతం ప్రభావం వలన చాలా వరకు నష్టపోవడం జరిగింది. ఏ విధంగానంటే ఇప్పుడు కొంతమంది రైతులు కార్సి వస్తుందని చెప్పేసి జూన్ మాసంలోనే నారుమడులు విత్తనం జరిగింది. అటువంటి దగ్గర నారుమడులు చాలా వరకు ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది శాస్త్రవేత్తలు గాని వ్యవసాయ అధికారులు గాని ఈ సంవత్సరం చెప్పినటువంటి సూచనల మేరకు కొంతవరకు ఆగి వేసుకోవడం జరిగింది. ఆగి అంటే జూలై 15 తర్వాత. అవి కూడా మనకేంటంటే ఐఎండీ వారు మొదటగా సూచించినటువంటి దీని ప్రకారం ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పడం జరిగింది. దానివలన వ్యవసాయ అధికారులు గాని శాస్త్రవేత్తలు గాని జూలై 15 నారుమడులు వేసుకున్నట్లయితే ఆగస్టులో మనం నాట్లు వేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్లీ ఈ యొక్క వాతావరణ మార్పుల దృష్ట్యా ఆగస్టులో కూడా సరైన వర్షపాతం నమోదవ్వక ఈ నారుమడులు దాదాపు 60 నుంచి 70 రోజుల వరకు కూడా ముదిరిపోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు విజయనగరం జిల్లాలో దాదాపు 30,000 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో కూడా 5-6,000 ఎకరాల వరకు కూడా ఈ యొక్క యద పద్ధతిలో కూడా సాగు చేయడం జరిగింది. అది కూడా కొంతమేరకు ఎండిపోవడం అనేది జరిగింది. దీని కారణంగా ఏంటంటే ఈ సంవత్సరం దాదాపు 30% పైబడి దిగుబడులు తగ్గేటటువంటి ఆస్కారం ఉన్నట్లుగా మనం గమనించడం జరుగుతూ ఉంది.
1: మరి ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో ప్రధానంగా వరి సాగు తీసుకుంటే మరి వివిధ ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా వివిధ దశల్లో ఉండేది, ఈ పంట చివరి దశల్లో మనం ఏం చేస్తే వాటిని కాపాడుకోవటానికి కానీ దిగుబడులు ఒక మోస్తరుగా తెచ్చుకోవటానికి కానీ అవకాశాలు ఉంటాయంటారు?
0: అంటే ప్రస్తుతానికి పంట అంటే జూన్ మాసం నుంచి ఇక్కడ వేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఈ పూత దశ నుంచి అదేవిధంగా గింజ అభివృద్ధి పరిచే దశ వరకు కూడా ప్రజెంట్ వివిధ ప్రాంతాల్లో పంట ఉంది. ఈ పరిస్థితుల్లో ముందుగా ఒకవేళ చూసుకున్నట్లయితే ప్రధానంగా వరి నారుమడులు వేసి నాట్లు పడినటువంటి దశలో కూడా కొంత వరి ఉన్నది. దాదాపు విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే 50,000 ఎకరాల వరకు కూడా నాట్లు పడలేదు. అంటే క్రితం తుఫాను వరకు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఏంటంటే నారుమడులు దాదాపు 70 రోజుల పైచిలుకు ఉన్నటువంటి నారుమడులు మళ్ళీ ఆ నారును తీసి నాటుకోవడం అనేది పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి అక్కడ వీలైనంత వరకు ఒకవేళ నీటి వస్తున్నట్లయితే చెరువుల కింద నీరు బాగా ఉండి చెరువు గర్భంలో అయితే స్వల్పకాలిక వరి రకాల వరకు వెళ్ళవచ్చు. అక్కడ నీరు బాగా ఎక్కువగా నిల్వ ఉండే దగ్గర, లేదంటే మాత్రం దానికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవలసినటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో జూలై మాసంలో వరకే ఈ యొక్క వ్యధలు పడడం జరిగింది. అవి ఇప్పుడు దాదాపు పంట గింజ ఏర్పడే దశ వరకు చేరుకున్నాయి. అక్కడ కూడా అంటే వర్షాధారం కాకపోయినప్పటికీ కూడా ఈ కెనాల్స్ లో కూడా వాటర్ తక్కువగా అందడం మూలంగా కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనడం జరిగింది. దాని వలన కొంత ఈ పెరుగుదల కూడా తగ్గింది. ఏదైతే ఈ కాలువల దగ్గర ఉన్నది కాకుండా ఇంకొంచెం ఎత్తులపై ఉన్నదానికి కూడా వాటర్ వెళ్లేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అక్కడ వాటర్ వెళ్లేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వారి నీరు ఉంది కాబట్టి ఈ సమయంలో ఏంటంటే అటువంటి దగ్గర 3వ దఫా వేయవలసినటువంటి ఎరువుని తప్పనిసరిగా ఈ నీటి పదును ఉపయోగించుకుని వేసుకోవాలి. చాలా వరకు ఈ పొడి బారినటువంటి దశలో ఏంటంటే నీటి వస్తీ లేక ఎరువులు వేయలేకపోవడం వలన చాలా వరకు పొటాష్ ధాతు లోపం అనేది చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ దశలో ప్రస్తుతం తేమ ఉంది కాబట్టి దానికి కొంతమేర ఈ యొక్క నత్రజని ఎరువుని సిఫార్సు చేసిన దానిలో 1/3 వంతు.
1: సుమారుగా మన ప్రాంతంలో వరికి ఇప్పుడున్న సిఫార్సులో ఎంత తీసుకోవాలి ఎకరాకు?
0: ఎకరాకు అంటే పూర్తిగా చూసుకుంటే నత్రజని 32 కేజీలు నత్రజని సిఫార్సు. అందులో మనం దాదాపు 12 కేజీలు నత్రజని రూపంలో అంటే దాదాపు 25 కేజీల యూరియా. దాంతో పాటు మనకి ఈ యొక్క ఏదైతే పొటాష్ ధాతువు దాదాపు 15 కిలోల వరకు కూడా అవసరం ఉంటుంది. ఒక 10 కిలోలు పొటాష్ ఇచ్చారు అంటే దాదాపు ఒక 18 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించుకున్నట్లయితే కొంతమేరకు ఈ పొటాష్ లోపాన్ని సవరించుకోవడమే కాకుండా మొక్క పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. గింజ కూడా గట్టిగా గట్టిపడి ఈ ప్రస్తుతం తెగుళ్ళను తట్టుకునేటటువంటి శక్తి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడున్న పరిస్థితుల్లో వరిలో ఇంక ఇతర యాజమాన్య మెలకులు ఏమైనా పాటించాలా మనకు దిగుబడి బాగా రావాలంటే?
0: తప్పనిసరిగా అండి. ప్రస్తుతం ఏంటంటే ఏదైతే గత వారం వరకు మనకి ఈ ఎల్నినో వలన సరిగా అధిక ఉష్ణోగ్రత

0: నుంచి 3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత ఉండటం అయితేనేమి, తర్వాత నీరు లేకపోవడం వలన ఎండిపోవడం జరిగింది. అదేవిధంగా ఒకేసారి దాదాపు 150 మిల్లీమీటర్ల వర్షపాతం పడడం వలన ఏంటంటే నీరు నిల్వ ఉండేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ముందుగా దీనికి ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు గాని, అదేవిధంగా ఇంకా ఈ ఆకులు గాని తర్వాత కుళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కుళ్ళు తెగుల్ని మనం నివారించుకోవడానికి యాజమాన్యం చేసుకోవాలి.
1: ఎట్లా?
0: దానికి ఏంటంటే సాధారణంగా 1-3 రోజులు నీరు నిల్వ ఉన్న దగ్గర కొంతమేరకు ఇవి తట్టుకోగలుగుతాయి. అంతకంటే ఎక్కువ రోజులు గాని ఒక నీరు పొలంలో నిల్వ ఉన్నట్లయితే ఈ ట్రైఫ్లాక్సిస్టోబిన్ అండ్ టెబుకొనజోల్ అనేటటువంటి మందు, దీన్ని 80 నుంచి 100 గ్రాములు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కుళ్ళు తెగులు నుంచి కాపాడుతుంది. వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ఒకవేళ వర్షాభావ పరిస్థితులు గాని ఏర్పడితే ఆకుముడత గాని లేదంటే కాండం తొలిచే పురుగు గాని ఇటువంటి కీటకాలు ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది వరి పంటకి. తొలి దశలో అయితే మనం యొక్క ట్రైకో కార్డుల్ని పొలంలో అమర్చుకోవడము, అదే దాంతో పాటు ఏంటంటే తొలి దశలో ఈ యొక్క వేప నూనెని 1500 ppm మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకోవడం గాని, లేదంటే ఎసిఫేట్ తర్వాత దశల్లో అయితే మందుని 300 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విధంగా వర్షాలు పడి తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరగడం, పగలు 7 గంటల కంటే ఎక్కువ సూర్యరశ్మి తగలడం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే కంకినల్లి ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. దీని వల్ల ఏంటంటే గింజలు తాలు గింజలుగా ఏర్పడి గింజల మీద మచ్చలు ఏర్పడతా ఉంటాయి. దీనిని కూడా మనం ఎప్పటికప్పుడు గమనించుకుని దానికి శస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
1: మామూలుగా వరిలో ఈ మధ్య కాలంలో ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల, బెట్ట పరిస్థితుల వలన ఈ సుడిదోమ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు, మరి వాయుగుండం ప్రభావం ఏదైనా తగ్గిద్దా?
0: అంటే వాయుగుండం వలన వర్షాలు పడిన తర్వాత కొంతమేరకు ఆ పురుగు వాష్ అవుట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాయుగుండం తర్వాత వర్షాలు పడడం తర్వాత ఒకవేళ ఉష్ణోగ్రతలు పెళ్తే మళ్ళీ దానికి అనుకూలమైనటువంటి వాతావరణం
1: వచ్చే అవకాశం ఉంది.
0: మన సాంబా మసూరి గాని సోనా మసూరి గాని ఇటువంటి సన్నగింజ రకాల్లో
1: సమస్య ఎక్కువ అయ్యేటట్టు అవకాశం,
0: సుడిదోమ సమస్య అనేది ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
1: ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దీనికి ఏంటంటే మనం తప్పనిసరిగా సేంద్రీయ ఎరువుని వేసుకుని నత్రజని ఎరువుని చాలా వరకు తగ్గించి వినియోగించుకోవాలి. ఎరువును కూడా పూర్తిగా రసాయనిక ఎరువు రూపంలో కొంత సేంద్రీయ రూపంలో అందించుకుని 60-70% మాత్రమే రసాయనిక రూపంలో అందించుకోవాలి. అంతేకాకుండా దీన్ని మనం గమనించుకోకపోతే 1-2 రోజుల్లోనే మొత్తం సుళ్లుగా ఎండిపోయేటటువంటి ప్రమాదం, తొందరగా వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా పరిశీలించుకుని సాంబా మసూరి సోనా మసూరి వంటి రకాలని పండించినటువంటి రైతులు దానికి అనుగుణంగా మన యాజమాన్య చర్యలు చేపట్టాలి. దీనికి కూడా తొలి దశలో అయితే వేప నూనె కూడా సరిపోతుంది. వేప నూనె 1500 ppm గాని లేదంటే 10,000 ppm కూడా దొరుకుతా ఉంది. దాన్ని అయితే 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, ఇదైతే 5 మిల్లీలీటర్లు 1500 ppm అనేది ఈ విధంగా చేసుకోవడం గాని, అదేవిధంగా అవసరం మేరకు ఈ యొక్క రసాయనిక మందుల్ని పిచికారీ చేసుకోవాలి. దుబ్బుకి 10 దోమలు ఉన్నట్లయితే మనకి ఎసిఫేట్ అనే మందు గాని లేదంటే క్లోరిఫైర్ఫాస్ అనే మందు గాని సరిపోతాయి. ఎసిఫేట్ అయితే 300 గ్రాములు, క్లోరిఫైర్ఫాస్ అయితే 25 EC 500 మిల్లీలీటర్లు. ఒకవేళ దాని ఉధృతి 25 దోమల వరకు కూడా ఒక దుబ్బుకి ఉన్నట్లు మనం గమనించినట్లయితే అటువంటి అప్పుడు మిగతా మందులకి పైమెట్రజైమ్ గాని ట్రైఫ్లో మిజోఫైరం గాని ఇటువంటి శస్యరక్షణ మందులు మనం పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ దోమ గమనించిన తర్వాత రైతులు చాలా వరకు ఏంటంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని డీలర్స్ దగ్గర కొనుక్కొని తీసుకుని పిచికారీ చేయడం జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో తొలి దశలో పిచికారీ చేయకూడదు.
1: ఇకపోతే మరో ప్రధాన పంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్నలో ప్రధానంగా రైతు సోదరులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? పంట చివరి దశ దాకా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి?
0: మొక్కజొన్న సాధారణంగా కేవలం 700-800 మిల్లీమీటర్ల తక్కువ నీటితో పండేటటువంటి పంట. ఈ సంవత్సరం ఆ మాత్రం వర్షపాతం కూడా పడకపోవడం వలన ఈ మొక్కజొన్న కూడా చాలా వరకు బెట్ట పరిస్థితులకి గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు సాధారణంగా ఈ మనకేంటంటే 3-19 గానీ మనం పిచికారీ చేయమని రైతులు చాలా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంకా బెట్ట పరిస్థితులు తదుపరి కూడా ఒకవేళ వచ్చినట్లయితే వాటిని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా మొక్కకి ఆకుల ద్వారా కొన్ని పోషకాలను అందించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి బెట్ట పరిస్థితులు ఒకసారి వర్షం పడడం, మళ్ళీ బెట్ట పరిస్థితులు రావడం, మళ్ళీ వర్షం పడడం, ఇటువంటి పరిస్థితులు గానీ ఉన్నట్లయితే ఏదైతే మొక్కజొన్నలో ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కొంతవరకు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. తామర పురుగులు గానీ తెల్లదోమ గానీ ఇటువంటివి, వాటిని మనం ఎప్పటికప్పుడు అప్పుడు గమనించుకుని మన యాజమాన్యం చేసుకోవాలి. వాటితో

0: పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క కత్తిర పురుగు అనేది చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే
1: పంట మొదటి దశలో కాకుండా తర్వాత కూడా వస్తుంది ఇది.
0: కత్తిర పురుగు ఇప్పుడు ఏంటంటే పంట తొలి దశ నుంచి చివరి దశ వరకు కూడా, అంటే కండె ఏర్పడిన తర్వాత కూడా ఆ కండెలోని గింజలను కూడా తిని దాన్ని నష్టం చేస్తా ఉంది. ఎందుకంటే ఇది మన చాలా మంది రైతు సోదరులకు తెలిసిందే, ఇది రోబస్ట్ గా అంటే చాలా పెద్దగా పెరుగుతుంది. 5 దశలలో పెరిగి 4-5 దశలలో ఉండేటటువంటి పురుగు ఏంటంటే కండెలను కూడా తినివేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కత్తిరి పురుగు యొక్క ప్రత్యుత్పత్తి చాలా వేగవంతంగా చేసుకుని 6-7 రోజుల్లో ఈ యొక్క లార్వా అభివృద్ధి చెంది తర్వాత దశలు అంటే 15-20 రోజుల్లో రెండవ తరం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది
1: దాని స్థితిని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి.
0: అవునండి. అంతేకాకుండా ఒక కత్తిరి పురుగు దాదాపు 100-200 గుడ్లు పెడుతుంది. ఈ విధంగా ఏంటంటే ఇవి వివిధ దశలలో పంట మీద అంటే ఒక మొక్క మీద 1వ తరం లార్వా ఉంటే ఇంకొక మొక్క మీద 4-5 తరాల లార్వాలు కూడా ఉండేటువంటి అవకాశం. ఈ విధంగా పాపులేషన్ అనేది దశల వారీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతిసారి కూడా పిచికారి చేసిన ప్రతిసారి కూడా వేప నూనె తప్పనిసరిగా కలుపుకోవాలి.
1: అంటే మామూలు రసాయనాలతో పాటు కలుపుకోవాలి.
0: మామూలు రసాయనాలతో పాటు వేప నూనె తప్పనిసరి కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే రైతులకి ఏంటంటే ఈ గుడ్డు పొదగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది,
1: ఎక్కువ కాకుండా
0: ఉంటుంది. అదేవిధంగా ఈ ఏదైతే మన రసాయనిక మందు మిగతా లార్వాల మీద పనిచేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మొక్కజొన్నలో ప్రత్యేకంగా, అంతేకాకుండా ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మొక్కజొన్నకి ఏంటంటే వరిలాగా కాదు, మొక్కజొన్న మన అందరు తెలుసు అధిక వర్షాలని తట్టుకోలేదు, అదేవిధంగా బెట్ట పరిస్థితిని కూడా తట్టుకోలేదు. అధిక వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మొక్కజొన్న కండె దశకు ముందు అంటే జల్లు దశ నుంచి పీచు దశ ఉన్నటువంటి మొక్కజొన్న నీటి ఎద్దడిని తట్టుకోలేదు, అదేవిధంగా నీరు ఎక్కువైనా కూడా తట్టుకోలేదు. కాబట్టి తొందరగా 1-2 రోజుల్లోనే అధిక నీటిని బయటకు తీసివేసి 20 కిలోల యూరియా అదేవిధంగా 15 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని మనం బూస్టర్ డోస్ గా మొక్కకు అందించాలి. అందించినట్లయితే ఏదైతే అధిక నీటి నుంచి మళ్ళీ కొంతవరకు రికవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మళ్ళీ ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా అటువంటిప్పుడు కూడా సాధారణంగా జల్లు దశ నుంచి కూడా మొక్కజొన్నకి తప్పనిసరిగా 10-15 రోజుల వ్యవధిలో నీటి తల్లి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మళ్ళీ కండె అభివృద్ధి పూర్తిగా జరగక దాని యొక్క ప్రభావము దిగుబడిపోయి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా లేకుండా తప్పనిసరిగా చెరువులు ఇప్పుడు నిండాయి కాబట్టి ఆ ఒకవేళ చెరువుల దగ్గర వర్షాధారంగా పండించేటటువంటి రైతులైతే 10-15 రోజుల వ్యవధిలో నీటి తడిలు అయితే తప్పనిసరిగా ఇవ్వాలి.
1: 10-15 రోజులు ఏడంలో ఖచ్చితంగా తడి ఉండేలాగా చూసుకోవాలి. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ఇప్పుడు చెరుకు కొంతమంది రైతు సోదరులు వేస్తుంటారు, చెరుకులో ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ప్రస్తుతం ఈ నీటి ఎద్దడి, దాని తర్వాత మళ్ళీ అధిక వర్షాలు, దీని కారణంగా దూదేకుల పురుగు గాని పిండి నల్లి గాని తెల్లదోమ గాని ఇటువంటి పురుగులు ఎక్కువగా ఆ పంటను మళ్ళీ ఆశించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. వాటిని మనం యాజమాన్యం చేసుకోవాలి. మొక్క పెరిగిపోయిన తర్వాత మనం మామూలు దగ్గర పిచికారి చేయడం అవుతుంది, అటువంటి దగ్గర డ్రోన్ సహాయంతో మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. దానికి ఈ యొక్క ఎస్ఫేట్ అనే మందుని గాని లేదంటే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గానీ లేదంటే క్లోరాంట్రినిల్ప్రోల్ అనే మందుని గానీ.
1: ఇంకా యాజమాన్య మెలకులు ముఖ్యంగా సాగులో ఏదన్నా ముఖ్యమైన మెలకులు తీసుకోవాలా?
0: నవంబర్ డిసెంబర్ లో కొట్టి దీన్ని మళ్ళీ మనం రటూన్ చేసిన తర్వాత చాలా వరకు కూడా చాలా దీర్ఘకాలంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఎరువులు కూడా ఎట్టి పరిస్థితులు రైతులు వేసుకోలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వర్షాలను సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా 35 కిలోల యూరియా అదేవిధంగా 20 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని మనం పైపాటుగా మొక్కకి తప్పనిసరిగా అందించాలి. ఇంకా 3 నెలలే ఉంది, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపు మనం ఈ కోత కొయ్యవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క మొక్క పెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పసుపాకు తెగులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వ్యాప్తి చేసేటటువంటి కీటకాలను కూడా మనం యాజమాన్యం చేసుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఏంటంటే ఎస్పేట్ మందును ఒకసారి మనం పిచికారి చేసుకుంటే వ్యాప్తి చేసేటటువంటి దోమలను కూడా మనం నివారించుకునేదానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇకపోతే పత్తిలో ఇప్పటికే సాగులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి స్థితిగతుల్లో అలాగే పంట చివరి దశల్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పత్తిలో ప్రధానంగా ఏంటంటే ఈ బెట్ట పరిస్థితుల వలన ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా వ్యాప్తి చెందడం జరిగింది. అయితే ఇప్పుడు వర్షాలు అధిక వర్షాలు పడడం వలన పత్తి జూన్ మాసంలో మనకు విత్తనం జరిగింది. ఈ అధిక వర్షాలు నిలబడడం వల్ల ఏంటంటే ఈ పిందె రాలడము, అదేవిధంగా పూత రాలడము.

ఇటువంటి ఎక్కువగా ఉంటుంది. పత్తి ఎక్కువ రోజులు అధిక నీటిని తట్టుకోలేదు కాబట్టి తొందరగా ఒకటి రెండు రోజుల్లోనే అధిక నీరుని ముందు బయటకు పంపించాలి. 90 నుంచి 100 రోజుల లోపు ఉన్నటువంటి పత్తికి అయితే తప్పనిసరిగా యూరియా దాదాపు 35 కిలోలు, అదేవిధంగా పొటాష్ అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 15 నుంచి 20 కిలోలు.

0: ఒక లీటర్ నీటికి చెప్పున మనం కలుపుకొని మొక్క మీద, అదేవిధంగా మొదల మీద, తర్వాత మొక్క మొదల దగ్గర కూడా పడేట. ఎందుకంటే దీనికి కాయకుళ్ళే కాకుండా ఈ యొక్క విల్ట్ డిసీజ్ అంటే మనం ఏదైతే వేరుకుడు తెగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కాపర్ ఆక్సిక్లోరైడ్ ని మొక్క మొదల దగ్గర కూడా పడే విధంగా మనం తప్పనిసరిగా పిచికారి చేసుకున్నట్లయితే, దీనికి అదేవిధంగా పిందె రాలడం, దీనికి ఏంటంటే బొరాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి చెప్పిన కలుపుకొని మనం ఈ యొక్క పిచికారి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఏదైతే బరువు నేలల్లో మనం పత్తిని పండించిన దగ్గర కొంచెం ఈ యొక్క గ్రోత్ కూడా ఎక్కువగా, దాన్ని కూడా మనం గమనించుకొని ఒకవేళ ఎక్కువగా ఆల్రెడీ వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి ఈ యొక్క సైకోసీల్ 10 ppm మందుని మనం పిచికారి చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఈ పూత రావడానికి, పూత ఇనిషియేషన్ అవడానికి
1: ఆకు కొమ్మలు తగ్గి పూతలు వస్తాయి,
0: పూత వస్తుంది. మళ్ళీ ఇటువంటి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈ మళ్ళీ గులాబీ రంగు పురుగు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే తప్పనిసరిగా గమనించుకోవాలి. గులాబీ రంగు పురుగు ఒకవేళ ఆశిస్తే ఏంటంటే గుడ్డు పువ్వులు ఏర్పడడం, కాయకి రంధ్రం చేసి లోపలికి దూరి అన్ని మొత్తం
1: భాగాలన్నింటిలో కూడా
0: దూరి దాన్ని తినివేయడం జరుగుతుంది. కాబట్టి దానికి ఏంటంటే ఈ యొక్క ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని గాని, లేదంటే మన ప్రొఫినోఫాస్ అనే మందుని గాని, ఇటువంటి కాయ తొలిచే పురుగులకు సిఫార్సు చేసినటువంటి మందుని మనం పిచికారి చేసుకోవాలి.
1: డాక్టర్ లక్ష్మణ గారు, ప్రధానంగా మరి ఉత్తర కోస్తా జిల్లాలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైనటువంటి పంటల్లో రైతు సోదరులు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వాటికి ఏదైనటువంటి యాజమాన్య మెలకువలు పాటిస్తే రైతు సోదరులు మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు ఉత్తర కోస్తా ప్రధాన పంటలలో వాతావరణ మార్పుల దృష్ట్యా ఆ పంట చివరి దశలో రైతులు ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశంపై ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
3: అపనా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? 2-3 అయితే ఎట్లున్నాయో తెలుసా?
4: ఏమైంది?
3: ముందేమోనంట పంకగారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి, అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు? పెన్సిల్ లాగా ఉందప్పన్నా. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దిగా అప్పన్నా.
4: ఓహో, అదా? అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంక కారు ఉంటది.
3: కారిందంట?
4: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
3: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
2: ఇప్పుడొక జానపద గీతం.

ఈనాటి వ్యవసాయ సమాచారంలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. జింక్ అనే సూక్ష్మ పోషకం మొక్క పెరుగుదలకు తోడ్పడే రసాయనాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాకుండా అనేక ఎంజైమ్లలో ఉత్తేజకారకంగా పనిచేసి ఎక్కువ పిలకలతో మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంటలలో దిగుబడులను ప్రభావితం చేసే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. మాంగనీస్ ఆవశ్యకత కనుక చూసినట్లయితే పత్రహరితం పెంపొందించడంలోనూ మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇతర పోషకాల స్వీకరణను క్రమబద్ధీకరించడంలోనూ అనేక ఆక్సీకరణ క్షయకరణ చర్యల్లోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల వివిధ జీవక్రియలలో పత్రహరితం తయారీలో కిరణజన్య సంయోగ క్రియలో రాగి మూలకం అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. పంట పక్వతలోనూ ఫలదీకరణకు మొక్కలలో వివిధ పిండి పదార్థాల సరఫరాలోనూ బోరాను ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా స్థూల పోషక లోప చిహ్నాలు మొక్కల క్రింది భాగాల్లో ముదురు ఆకుల్లో కనిపిస్తే, సూక్ష్మ లోపక లోప చిహ్నాలు మొక్కల పైభాగంలో లేత ఆకుల్లో కనిపిస్తాయి. ఇనుము, మాంగనీసు, రాగి, గంధకం పోషక లోపాలు మొక్క పైభాగంలో కనిపించి తీవ్రం అయినప్పుడు మొక్క మొత్తం బహిర్గతమవుతాయి. జింక్, మెగ్నీషియం లోప లక్షణాలు ముందుగా మొక్క మధ్య భాగంలో ఉన్న ఆకుల్లో కనిపిస్తాయి. బోరాం, కాల్షియం లోప లక్షణాలు మొక్క చిగుర్లలో కనిపిస్తాయి.

0: కిసాన్వాణి ప్రాయోజిత
1: లడ్డు ఇవ్వండి.
2: పావు కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా, ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.

0: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
1: నమస్తే సార్.
0: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలను చేపడుతోందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కు సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31 దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎజీ మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫార్డ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫార్డ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేపపిల్లల్ని, ఒక 2,000 చేపపిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వీబీ రామ్జీలోని మనకి బండ్ ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakh మన వీవో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
0: అయితే ఇప్పుడు ఈ వీబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
1: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంపాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12, 15x15 ఇలాంటి పాంపాండ్స్ సైజ్ చేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ, కనీసం అంటే ఒక విలేజ్కి 40 చొప్పున మనం వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోనే అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
0: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
1: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
0: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి? ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
1: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోని ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫాండ్ అనమాట. సో పామ్ ఫాండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడం స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
0: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని గాని ఈ పంట పొలాలని గాని గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
1: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట, అంటే 400. సో ఇది ఫేజ్ 1. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క విఓకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు 1000 పామ్ ఫాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
0: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
1: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనే మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
0: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
1: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది, అంటే ఒక పామ్ ఫాండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
0: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి

0: నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకు అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించవచ్చును కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
1: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2 2 కావాలి, 2 2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఏజి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరు.
0: ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
1: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే DHSO హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పాంపాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పాంపాండ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియనా?
1: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్నీనో ప్రభావం మూలన, తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
0: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
1: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
0: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ,

0: డాక్టర్ పి వెంకటాచలపతి. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తున్న ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తజనులను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీవెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపుడై తాను అవతరించి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామివారికి నిర్వహింపజేసేటటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవాలలో తాను పూటకొక్క వాహనం మీద విహరిస్తూ అద్భుతమైన దర్శన భాగ్యం చేత భక్తుల అజ్ఞానాన్నంతటినీ కూడా నశింపజేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కటాక్షింపజేసే పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలిపేటటువంటి వాహనాలలో స్వామి దర్శనాన్నిస్తూ ఉంటాడు. అలా బ్రహ్మోత్సవాలలో తాను రెండవ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించాడు పరమాత్మ. హంసవాహనము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నము అని అన్నారు. కనుక జ్ఞానప్రదాత అయినటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ జ్ఞానమును అనుగ్రహించడం కోసమని చెప్పి తాను చేత వీణ ధరించి చక్కగా ఆ తిరువీధులలో తాను హంసవాహనాన్నికి విహరిస్తూ ఉంటే ఆ స్వామి వైభవాన్ని చక్కగా కీర్తిస్తూ ఆళ్వారుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్నంతా కూడా జియర్ స్వాముల వారు చక్కగా కీర్తన చేస్తూ స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవము కలయన్రతివాహన కాంతులతో జలజాక్షుని దివ్య సుజాత జనున్ నిలయంబు గవేంకట నిత్య విభున్ విలయన్ కనుగొందురు వేడుకతోన్ అని ఆ స్వామి యొక్క వాహన వైభవాలు చెబుతూ ఉన్నారు. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే నలుదిక్కులా కూడా ప్రసరింపజేస్తూ ఉన్నాడు తన యొక్క దివ్యమైనటువంటి శోభను కాంతిని. రథవాహన రథివాహన కాంతులతోన్ మహారథములు ఆయన యొక్క వాహనములన్నీ కూడా అద్భుతమైనటువంటి వాహనములు. అలాంటి వాహనములను అధిరోహించినటువంటి వాడై హంస గరుడ శేషాది దివ్య వాహనముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి శోభతో తాను చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే కళాబృందములన్నీ కూడా నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాబృందములన్నీ కూడా స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారట. అలా ఆ జలజాక్షుని యొక్క కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి నేడు చక్కగా సరస్వతీదేవిగా తాను హంసవాహనం మీద కూర్చొని చేత వీణను ధరించినటువంటి వాడై తాను తిరువీధిలలో భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ ముందర అశ్వరాజులు గజరాజులు హయరాజులు టీవీగా స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ రాజరికాన్ని ప్రకటింపజేస్తూ జగదేక సార్వభౌముడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉంటే తాము తమ యొక్క అధికారాన్ని పొందాలి అని చెప్పి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. అలా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఆ తిరువీధులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. అలా హంసనెక్కినటువంటి ఆ స్వామిని గురించి చెబుతూ అంటారు, ఆయన సరస్వతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి విచక్షణను ఇచ్చేటటువంటి పరంధాముడు తాను హంసను నెక్కి వివేకము హంసముగన్ సత్యధన్మహారములెల్లన్ హంసగతింబూనియొసంగుచు సంసార భయంబు బాపు సర్వేశ్వరుండై. తాను సకల జోకాలకు కూడా అధిపతి అయినటువంటి పరంధాముడు భక్త సులభుడై భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు సౌలభ్యమనేటటువంటి తన గుణాన్ని దర్శింపజేస్తున్నటువంటి వాడై తాను ఈ తిరువీధులలో బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి సరస్వతీదేవి స్వరూపుడై దర్శనాన్నిస్తున్నాడు అన్నారు. మరి ఏమిటయ్యా ఈ హంసకున్నటువంటి గొప్ప వైభవము అని అంటే అది పాలను నీళ్లను వేరు చేస్తుంది అని అంటారు. ఈ హంసలు ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసేటటువంటి దుగ్ధ జల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటివి అని అన్నారు. అంటే పాలు అనేటటువంటిది అమృతంతో సమానమైతే ఆ నీళ్లు అనేటటువంటి అజ్ఞానాన్ని రెండింటినీ కూడా అమృతమేదో అమృతం కానిదేదో తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటిది హంస. మరి అలాంటి హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని వివేచించుకునేటటువంటి జ్ఞాన హారాలను భక్తులకు అనుగ్రహింపజేయడం కోసమని చెప్పి అనేక విధములైనటువంటి రత్నహారములు ధరించినటువంటి ఆ పరంధాముడు తాను సరస్వతీదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా చక్కటి ఆభరణముల యొక్క కాంతితో ఆ పాపిటి బిళ్ళలు, చంద్రవంకలు, భుజకీర్తులు, అలాగే స్వామి చేత ధరించినటువంటి ఆ వీణ, ఆ వీణ అనేటటువంటిది సంసారమును తెలియజేసేటటువంటి దానికి ప్రతీక అయితే, ఆ సప్త తంత్రులు సప్త నాడులకు ప్రతీకలై, అలాగే సప్త చక్రములకు కూడా ప్రతీకలై, అవి ఆ స్వామి ఏ విధంగా అయితే మనకు ప్రాణములకు ఆధారభూతుడై తాను నిలిచి ఉన్నాడో అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. కనుక సర్వేశ్వరుడు తన కృపతో భక్తుల యొక్క అజ్ఞానాన్ని, సంసార భయాలను పూర్తిగా తొలగింపజేసి సకల శ్రేయస్సులను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అది వెంకటాచలము యొక్క దివ్యమైనటువంటి వైభవం, అలాంటి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు తాను దివ్య సుజాత జనున్నన్నాడు. అంటే ఉత్తమ జన్మలు పొందినటువంటి వాడు అని. ఉత్తమ జన్మ ఏమిటయ్యా అనంటే మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో. ఎన్నో జన్మల యొక్క పుణ్యము పరిపక్వమైతే తప్ప మానవ జన్మ లభించదట. అలాంటి ఆ మానవ జన్మ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నైవచ జన్మకోటి సుకృతై పుణ్యైన్ వినా లభ్యతే అని అంటాడు. 80 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చేసినటువంటి ఎన్నో పుణ్యములు అవి పక్వమై ఆ జన్మ లభించినప్పుడు ఆ జన్మ ద్వారా ఏం చెయ్యాలయ్యా, సమస్త పాపములను కూడా నశింపజేసి మోక్షాన్ని పొందగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి పరమాత్మ పాదారవిందములను తాను నిరంతరము కూడా సేవించాలి. అందుకే పరమాత్మ తాను వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంతో భక్తకోటి యొక్క సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తాను అని చెప్పి పరంధాముడు తాను దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా వేం సర్వపాపమాహు కటస్థ దాహ ఉచ్యతే పాపదహనాతేవ వెంకటాచల ఉచ్యతే అని అన్నాడు. ఆ వెంకటాచల క్షేత్ర వైభవం ఏమిటయ్యా అనంటే, అందులో వేం కట అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఆ వేం అనేటటువంటిది సమస్త పాపరాశిని తెలియజేస్తే కటశబ్దం ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపజేస్తుంది. అలా పాపరాశిని నశింపజేయడం కోసం బ్రహ్మోత్సవాలలో భక్త సులభుడైనటువంటి పరంధాముడు తానే భక్తుల వద్దకు తన చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ కటాక్షింపజేస్తూ చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను, నన్ను ఆశ్రయించండి, ఆశ్రయించి తరించండి అని చెప్పి తాను చక్కటి ఆభరణముల యొక్క కాంతితో, గజపుష్పమాలల యొక్క శోభతో హంసవాహనాన్ని అధిరోహించి చేత వీణను ధరించినటువంటి వాడై ఆ కమలనేత్రుడైనటువంటి పరమాత్మ భక్తులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా వేడుకతోన కనుగొందురు వెలయన్ భక్తితో అని అన్నారు. ఆయన ప్రకాశం ఎటువంటిదయ్యానంటే దేదీప్యమానమైనటువంటి ప్రకాశం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి ఆ పరంధాముడు, స్వయం ప్రకాశకుడైనటువంటి పరంధాముడు తాను ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ అత్యంత భక్తి ఉత్సాహాలతో, ఆనందోత్సాహాలతో ఆ భక్తజనులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవింద, పరమానంద, ఆశ్రితానంద, నువ్వు తప్ప అనుగ్రహించేటటువంటి వాడెవరో లేడయ్యా అని చెప్పి ఆ పరంధాముని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వీక్షిస్తూ ఉంటే మనం ఆకాశవాణి ద్వారా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం శ్రవణమయ్యా అన్నారు. ఆ భక్తి మార్గంలో భగవన్ నామ శ్రవణం అనేటటువంటిది, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను వినడమే ఆ పరమాత్మ యొక్క సాయుజ్యానికి మనల్ని తీసుకెడుతుంది. కనుక అలాంటి అద్భుతమైన పరంధాముని యొక్క హంసవాహన విశేష గుణ వైభవాన్నంతటినీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అలా హంసనెక్కినటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అని అంటే, వెన్నెల వన్నెమై మెరుపు వెళ్ళని వల్వలు వీణదాల్చియున్, వెన్నెల చల్వ చూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్, వెన్నెల వంటి కీర్తినిల విద్యలు నేర్చిన వారికి చుచున్, వెన్నెల వేళ సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. ఆ స్వామి ఎలా ఉన్నాడు అనంటే, చంద్రకాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే వెల్లని వల్వలు అని అన్నారు. ఆ తెల్లని గొడుగుల కింద స్వామివారు తెల్లని వస్త్రాన్ని పట్టు పుట్టము కట్టినటువంటి అమ్మవారి స్వరూపంతో దర్శనాన్నిస్తూ ఉన్నాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలలో హంసవాహనారూఢుడైనటువంటి పరంధాముడు. మరి చేతిలో ఏమిటయ్యా? వీణయుదాల్చియున్, చేతిలో ఉన్నటువంటి వీణ ఏమిటి అనంటే, అది ఏడు తంత్రులు కలిగినటువంటిది. ఆ సప్త చక్రములను కూడా శాసించేటటువంటి పరంధాముడు తాను ఆ చేత వీణను ధరించినటువంటి వాడై తిరుమలగిరులలో కలిదోషహారుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క గోవిందనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా, భక్తజన సందోహాల మనస్సులను పులకరింపజేస్తూ ముగ్ధ మనోహర రూపంలో తాను గానప్రదాతగా తిరువీధులలో కనుల విందుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలా అనుగ్రహిస్తున్నటువంటి ఆయన దృష్టి ఏమిటి అనంటే, వెన్నెల చల్వ చూపులన్, చంద్ర కిరణములు ఎంత చల్లదనాన్ని, హాయిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయో, తన చల్లని చూపుల చేత భక్తుల తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేసి కటాక్షింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అందుకనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ హస్తగిరి అన్నన్ స్వామి వారు అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటారు. అంటే ఆ స్వామి దయ ఎటువంటిదయ్యా అనంటే, సమస్త జీవకోటిని కూడా ఉద్ధరించేటటువంటి అమృత ప్రవాహమట. ఆ సముద్రంలోని అలలు నిరంతరము కూడా ఒడ్డును తాకుతూ చల్లటి స్పర్శను ఎలా కలిగిస్తాయో, అలా ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణలు భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమైనటువంటి తాపాలనన్నింటినీ కూడా క్షణకాలంలోనే చల్లారుస్తాయి అని అన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆ ఆశ్రయించినటువంటి వారిని అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం ప్రణామేచ్చయాగత్య సేవాంకరోమి సగృత్సేవయ నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని ప్రార్థన చేస్తారు. అయ్యా, నేనెక్కడో దూరంగా ఉన్నాను, రాలేకపోయాను, బ్రహ్మోత్సవాలలోని కమనీయమైన సుందర దివ్య రూపాన్ని దర్శించలేకపోయాను, ఆ మనోహరమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేకపోయాను అని చింతించక్కర్లేదట. ఆ స్వామి వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే చాలట, తన భక్తుని ఇక్కడ నుంచే తాను అనుగ్రహించేటటువంటి నిరతిశయమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరంధాముడు. అందుకనే అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం, నీ పాదాలను ఆశ్రయించాలని నేను చాలా దూరం నుంచి కూడా వచ్చానయ్యా, ఒక్క క్షణమాత్ర దర్శన భాగ్యం చేత నన్ను అనుగ్రహించు అంటే చాలు, క్షణమాత్ర కాలంలోనే ఆయన సకలములైనటువంటి ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసి తరింపజేసేటటువంటి వాడు. కనుక అలాంటి స్వామి యొక్క కృపా వీక్షణలు ఈ హంసవాహనం మీద ఆయన చల్లగా చూస్తూ అందరినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి వాడు వెల్లువగొల్పు కృపారసంబున, తన యొక్క కృపా ప్రవాహం చేత భక్త కోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరంధాముడు చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం ఏమిటి అనంటే, ఎంతటి నిరతిశయమైనటువంటి వాత్సల్యము అనంటే, ఆ పరంధాముడి యొక్క వాత్సల్యము ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో, తనను నమ్మినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని, తన పాదములను నిరంతరము కూడా నమ్మినటువంటి వాడిని, తన నామస్మరణ చేసినటువంటి వాడిని ఆయన ఆ విధంగా దగ్గరకు తీసుకుంటాడట. ఏమిటయ్యా ఆ నామస్మరణం యొక్క వైభవము, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏమిటి అనంటే, ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ. గోవింద అని ఆర్తితో పిలిస్తే చాలు, పులకరించిపోతాడు, తన భక్తుడు ఆర్తితో పిలిచాడని, భక్తుని కోసం వైకుంఠాన్నే విడిచి వచ్చినటువంటి ఆ పరంధా

రాముడు మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం ధరణ్యాం అవతీర్ణోసి వరేణ్యో వరదోర్చితః అన్నారు. తన భక్తుల కోసమని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృపావిశేషం చేత భక్తుని అనుగ్రహించాలి, ఆర్తితో ఉన్నటువంటి వారిని కటాక్షించాలి, తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించాలి అని చెప్పి సకల ఐశ్వర్యాలకు ఆనందాలకు నిలయమైనటువంటి వైకుంఠాన్ని విడిచి భూలోక వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. అలాంటి స్వామి నామస్మరణ ఏం చేస్తుందయ్యా అనంటే, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చ కైతవేషు నామైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామి నీవు ఇందుగలడందు లేవని సందేహము వలదు అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడే, అలా నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఎక్కడ ఉన్నా వాణ్ణి రక్షిస్తావయ్యా, నీ నామాన్ని చెబితే అని అన్నారు. ఏమిటయ్యా అదంటే, అక్కడ స్థలములందు దుర్గములందు జలములందు ఆకాశమునందు గర్భమునందు అరణ్యమునందు చివరకు ఆ కపట విషయముల్లో కూడా, అంటే ఏదైనా దుఃఖ సమయం ప్రాప్తమైనప్పుడైనా సరే నీ నామస్మరణ చేస్తే చాలు, గోవిందా అనే ఆర్తితో అంటే చాలట ఆ స్వామి వెంటనే విశ్వకుటుంబీకుడు అని అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు తానై వచ్చి తన భక్తుని ఆదరించి రక్షిస్తాడు అని అన్నారు. అందుకనే ఏమిటయ్యా ఆయన రక్షణ విధానము అనంటే, ఆయన జగద్రక్షణ విధానం చాలా అద్భుతంగా చెబుతారు. వాత్సల్యాదవయ ప్రధాన సమయార్థార్థి నిర్వాపణాత్ ఔదార్యాదగ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతామభవత్యేతే సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువః. ప్రహ్లాదుడు విభీషణుడు కరిరాజు అహల్య ధ్రువుడు ఏ విధంగా అయితే పరంధాముని సేవించారో, వారిని ఏ విధంగా తాను అనుగ్రహించాడో, వాత్సల్యాత్ అన్నారు, దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుని, తాను చక్కగా ఆ దైత్యుని మర్దించి ప్రహ్లాదుని మాట నిలపడం కోసం తాను స్తంభంలో వచ్చినటువంటి వాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనం మీద ఉండి నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానయ్యా అన్నాడు, వెన్నెల వంటి కీర్తినిస్తానన్నాడు, విద్యలు నేర్చిన వారికి ఇచ్చుచున్నానన్నాడు, స్వచ్ఛమైనటువంటి వెన్నెల వలె ఉండేటటువంటి ఆ కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇస్తానన్నాడు. మరి విద్యలు నేర్చిన వారు అంటే అర్థమేమిటయ్యా, చదువులు నేర్చినటువంటి వారు. ఆ చదువులంటే ఏమిటి అనంటే, చాలా చక్కగా ప్రహ్లాదుడి మాటలో చెబుతాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువులంటే ఏమిటి అనంటే, చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటే కదా చదువు. ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటటువంటి చదువు నేర్చుకోమన్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఆశ్రమానికి పంపుతూ ఉన్నాడు గురుకులానికి. అలా గురువుల దగ్గరికి పంపుతూ అన్నాడు ఆయన, చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్ చదువుగవలయును జనులకు చదివించెదనార్యుల చదువుము తండ్రి. చదువు అంటే ఏమిటయ్యా అనంటే, పోతన మహాకవి చాలా చక్కగా చెబుతూ అన్నాడు ఆయన, చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదయ్యా, అసలైన చదువు ఏమిటి అనంటే, సదసద్వివేక చతురత గలుగున్ సత్ అసత్ ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం ఇవ్వాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడయ్యా, పరమాత్మ. అందుకనే ఆయన హంసవాహనాన్ని అధిరోహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరంధాముడు తాను వీణాపాణి అయి సరస్వతీదేవిగా, సరస్వతీదేవి అనంటే జ్ఞానం, ఆ జ్ఞానమును అనుగ్రహించేటటువంటి పరంధాముడు ఆయన. ఆయన యొక్క పదరేఖల్లో అంటే పాదముల యందు ఉన్నటువంటి రేఖల్లో చెబుతూ అంటారు, సర్వా విద్యా దదామీతి పదరేఖ దరహ అని అంటాడు. పాదముల యందు ఆయన ఒక రేఖను ధరించి ఉండి ఆ రేఖ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అనంటే, కోరిన వారికి కోరిన విద్యలనన్నింటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అలాంటి వెన్నెల వేళ అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే చదువు, పరంధాముని యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటిదే చదువు. అలాంటి చదువులు నేర్చినటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వాడై
వెన్నెల

0: చక్కగా ఈ శరదృతువులో చల్లని ఆ గాలులు వీస్తూ ఉండగా నిశిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల కిరణములు తృతీయ నాడు చక్కటి ఆ కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడై సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. శరదృతువు స్వచ్ఛమైనటువంటి రాత్రి వేళ తిరువీధులలో తిరుమలేశుని ఆ హంసవాహన సేవ చాలా నేత్రపర్వంగా సంచానన్నారు. ఇక్కడ సంచపై అనంటే ఆ హంసవాహనం పైన ఆనందోత్సవాలతో బ్రహ్మోత్సవ శోభతో ఆ స్వామివారు చక్కగా పిలిస్తే పలికేటటువంటి కొండల రాయుడు దివ్యమైనటువంటి వైభవంతో అప్రాకృతమైనటువంటి శరీరము ఆ తెల్లని వస్త్రముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి మెరుపులతో ప్రకాశిస్తూ ఉండగా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో భక్త బృందాన్నంతటిని కూడా అనుగ్రహింపజేస్తూ తాను తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తన యొక్క దృక్కులను ఆ యొక్క వెన్నెల వంటి చల్లని అమృతాన్ని కురిపించేటటువంటి కరుణా దృక్కులను భక్తకోటిపై అనుగ్రహింపజేస్తూ తాను నిరంతరము కూడా తన భక్తులను రక్షిస్తాననేటటువంటి ఆ ప్రతిజ్ఞను తాను నెరవేరుస్తున్నటువంటి వాడై జ్ఞానులకు సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ హంసవాహనంపై వేడుకగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వైభవంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. మరి ఆ హంసవాహనం అంటే ఏమిటయ్యా, ఆ హంస స్వరూపం ఏమిటి అనంటే దోషహీనత్వాద్ హం సారత్వాత్ సహా అని అన్నారు. ఉపనిషత్తులు ఆ పరమేశ్వరుని హంసగా కీర్తిస్తున్నాయి. మనం నిరంతరము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అదే హంస అన్నారు. మరి ఆ హంస జపం ఎలా చెయ్యాలి అనంటే ఇంద్రియముల నిగ్రహించి ప్రాణముల మనసమును గూర్చి వాణితో కలిపి హంస ఎనగ నొప్పు హంస మంత్రంబు యోచించి నిరతము యోజింపవలయు. ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించాలి. ఇంద్రియములు ఏమిటి అనంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు అని అన్నాడు. అంటే వినకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, స్పర్శించకూడనివి ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మనస్సు పరిగెడుతుంది. మరి ఆ మనస్సును నియంత్రించాలి అనంటే ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు ఎలా నియంత్రిస్తావయ్యా, చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని అన్నారు. మనస్సు అనేటటువంటి అగ్ని ఆ యొక్క అద్దాన్ని ఏదయ్యా నియంత్రిస్తుంది అనంటే అది భగవన్నామస్మరణ. కలియుగంలో అత్యంత విశేషమైనటువంటిది భగవన్నామస్మరణ. కలి వినాశన, కలి యొక్క దోషాలనన్నింటినీ కూడా నశింపజేసేటటువంటిది. అలాంటి ఆ భగవన్నామస్మరణ చేత గోవింద గోవింద గోవింద అని ఆర్తితో ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవాన్ని నిరంతరం కూడా మనన చేస్తూ ఉంటే ఆ మనస్సు ఎక్కడికి కూడా పారిపోకుండగా అది నియంత్రించబడుతుందట. అలా మనస్సును నియంత్రించి ప్రాణములన్ శ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటిదే ప్రాణము. ఆ ప్రాణముని ఆ ప్రాణమును నడిపేటటువంటి వాడెవడయ్యా, పరంధాముడు. కనుక ఆ ప్రాణముల్ని నియంత్రించమన్నాడు. ఎలా నియంత్రించాలి, ప్రాణాయామం ద్వారా నియంత్రించాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా ఆ యొక్క శ్వాస తీసుకోవడం, శ్వాస విడవడం, అలా విడిచేటప్పుడు హం, తీసుకునేటప్పుడు సహా, ఇవే హంస జపము, అజపా జపము అని అన్నారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆ జపము నిరంతరము కూడా మనిషి చేస్తూనే ఉంటాడు. అందుకనే హంస ఎనగన్ ఒప్పు, హంస అనే పేరుతో అలరారేటటువంటి హంస మంత్రం అది. అలాంటి ఆ హంస మంత్రాన్ని యోచించి నిరతమున్ యోజింపవలయ, నిరంతరము కూడా అది మనస్సు ఆ హంస మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. అది మన ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండగానే పరమాత్మ యొక్క అధీనమైనటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. హంస జపం చేస్తూనే ఉంటాం, కానీ దాన్ని నియంత్రించి చేస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అవగతమవుతుంది అని అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హంస వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని మనకు అందించాలి. అలాంటి సప్తాంబుదీరంజక రాజహంసం అని అన్నాడు శుక మహర్షి. ఆ వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఘనవేంకటపతి ఎవరయ్యానంటే సప్త సముద్రాలు, సప్త ద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలానంతటినీ కూడా రంజింపజేసేటటువంటి గొప్ప రాజహంస ఇక్కడ విరాజిల్లుతోందయ్యా. ఆ హంసను సేవిస్తే చాలు, ఆత్మ అనాత్మ తత్వాన్ని ఇస్తుంది, జ్ఞాన అజ్ఞానాలను తొలగింపజేసి ఆ యొక్క విచక్షణను జ్ఞానమేదో అజ్ఞానమేదో సారమేదో నిస్సారమేదో ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ హంస పరమహంస అయినటువంటి పరమాత్మ తాను నేడు ఆ హంసవాహనాన్ని అధిరోహించాడు. అలా మనస్సు అంటే మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవచారన్నారు. శుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటిది అని అన్నారు. అశుద్ధం అంటే ఏమిటయ్యా? కోరికలతో ఉన్నటువంటిది. కనుక అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేసి మనకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను వేడుకుంటూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయు తపసమందార నాకు దయసేయగదే అని ఆ దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించే జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అలా అద్భుతమైనటువంటి ఆ దివ్య నామస్మరణతో మారుమోగుతోంది ఈ తిరుమల క్షేత్రం అంతా కూడా. అలాంటి పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ సోహమస్మి అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటి నేత్రములే కదయ్యా నేత్రములు. ఆ కమనీయమైన హంస వాహన స్వరూపంలో విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముని యొక్క హంస సేవలు హంసవాహన సేవలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని అద్భుతంగా కమనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేసేటటువంటి ఆ స్వామి వైభవాన్ని వెన్నెల వంటి చల్లని చూపులతో ఆర్తుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేస్తూ వరదహస్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుందాం. ఆ పరంధాముని యొక్క మనోహరమైనటువంటి గుణగణాలనన్నింటి మన యొక్క హృదయంలో పదిలం చేసుకుందాం. ఆ స్వామి వెంకటాచల క్షేత్రం ఏ వైపు ఉందో ఆ వైపున తిరిగి చక్కగా పరంధాముని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. హంసవాహన రూఢ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటాచలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, ఆర్ రామగోవిందరెడ్డి, వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: మీరింతవరకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో హంసవాహన సేవపై ప్రత్యక్ష

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి ఈ రోజు రాజీనామా చేశారు. భారత్ 2027లో 7% జీడీపీ వృద్ది సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసింది. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో మొబైల్ డేటా లభ్యతతో విద్యార్థులకు డిజిటల్ విద్య, చిన్న వ్యాపారులకు కొత్త కస్టమర్లను చేరుకునే అవకాశాలు, యువతకు ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ దేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు భారత్ సరైన గమ్యస్థానం అవుతుందని, డిజిటల్ నైపుణ్యాలు భారత్కు కీలకంగా నిలుస్తాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ బలమైన పునాదులపై భారత్ ఆర్థిక అభివృద్ది కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ది రేటు 7.8% నమోదైందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: బ్లూంబర్గ్ ఎకనామిక్ ఫోరం కి థీమ్ దునియా మే ఉభర్తి నయి పవర్స్ పర్ కేంద్రిత హై. హర్ యుగ్ మే పవర్ కే అప్నే స్రోత్ రహే హై, అప్నీ పరిభాష రహీ హై. లేకిన్ 21వీ సదీ మే, ఖాస్ కర్ తీసరే దశక్ మే ఏక్ బడా బదలావ్ హో రహా హై. లేకిన్ సాథియో, అస్లీ సవాల్ యే నహీ హై కి పవర్ కిస్కే పాస్ హై.
0: లడాక్ భారతదేశంలో అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. చైనా వైపు నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఈ వాస్తవాన్ని మార్చలేవని పేర్కొంది. లడాక్పై చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా సమావేశంలో ఎదురైన ఒక ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలోని 28 ప్రాంతాలకు సంబంధించిన ప్రామాణిక స్థలనామాలు, భౌగోళిక విశేషాల పేర్లను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో గుర్తించినట్లు హోంమంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. లడాక్ ప్రాంతానికి చెందిన అధికారులు స్థానిక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. బిమ్స్టెక్ దేశాల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం దొరకకుండా సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను దాచడం, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు బిమ్స్టెక్ దేశాల్లో ఎలాంటి అవకాశం ఉండకూడదని చెప్పారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం ఉంటేనే ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు. ఒక దేశ భద్రతా వ్యవస్థ మరో దేశ భద్రతకు కూడా ఉపయోగపడేలా పనిచేయాలని సూచించారు. ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో అన్ని దేశాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని అమిత్ షా పేర్కొంటూ,
2: ఏక్ సదస్య దేశ్ కీ సురక్షా పూరే క్షేత్ర కీ సురక్షా కో మజబూత్ కర్తీ హై. ఇస్ మంత్ర కే సాథ్ భారత్ ఏక్ శాంతిపూర్ణ, సురక్షిత్ ఔర్ సమృద్ధ బంగాల్ కీ ఖాడీ క్షేత్ర కే లియే సభీ సదస్య దేశో కే సాథ్ విశ్వాస్, సన్మాన్ ఔర్ సహయోగ్ బడానే తథా ఇస్ బైఠక్ కే ఠోస్ పరిణామ్ ప్రాప్త్ కర్నే కే లియే ప్రతిబద్ధ.
0: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శ్రామిక కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన తాను ప్రధానమంత్రి నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో పనిచేసే అవకాశం లభించడం తన జీవితంలో అత్యంత గొప్ప గౌరవమని మురుగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయికి తిరిగి వెళ్లి పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ 2029 లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాస్త్రీయ సంస్థలు, సాయుధ దళాల మధ్య సన్నిహిత సహకారం జాతీయ భద్రతకు కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 66వ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సు అధ్యాపకులు, శిక్షణార్థులతో సమావేశమైన సందర్భంగా రాష్టపతి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత, సాంకేతిక

రంగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా సంక్లిష్టమైన కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆధునిక యుద్ద తంత్రాలు సంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా సైబర్ భద్రత, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ వంటి రంగాలకు విస్తరించాయని, ఈ నేపథ్యంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలు

0: Wishes to each one of you for success in your future endeavors.
1: భారత్ 2027లో 7% జీడిపి వృద్ది సాధిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనాను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కుదుర్చుకున్న పలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఇంధన ఆహార ధరలు పెరుగుతుండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తీవ్రతరం కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తట్టుకునే సామర్థ్యం క్రమంగా బలహీనపడుతోందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా భారత్ వృద్దిపై ఐఎంఎఫ్ సానుకూల అంచనా వ్యక్తం చేసింది. ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ వెల్లడించింది. పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని యూపీఐ సేవల స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. ఈ విధానం అమల్లోకి వచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం విపక్షాలు, విద్యార్థి, పౌర సంఘాలు ఏకతాటిపై నిలబడి ఐక్య పోరాటం చేస్తున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన తన నివాసంలో ఇమ్డి కూటమి నాయకులకు, పౌర విద్యార్థి సంఘాల ప్రతినిధులకు ఈరోజు తేనీటి విందు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఓటు చోరీకి బాధ్యులైన వారిని కోర్టు ముందు నిలబెట్టడమే ప్రతిపక్షాల లక్ష్యమన్నారు. జంతర్ మంతర్ను డీనోటిఫై చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజలంతా తమతో ఉన్నారని, దేశ భవిష్యత్తు కోసమే తాము పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా యువత, ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన దేశవ్యాప్త సామాజిక మాధ్యమ ప్రచార కార్యక్రమం జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, 55 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మై భారత్ వాలంటీర్లు, నేషనల్ క్యాడెట్ కోర్ క్యాడెట్లు, నియమిత క్లాస్ 1 అధికారులు ఈ ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సకాలంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స పొందేలా చూడడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యాలు. అలాగే క్షయవ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తగ్గించడం, చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా పూర్తి చేసేలా ప్రోత్సహించడం ద్వారా ముఖ్యంగా బలహీన అణగారిన వర్గాలకు సహాయం అందించనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. భారత్ 2027లో 7% జీడీపీ వృద్ది సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఇద్దరమ్మాయిలతో చిత్రం నుండి డేవిడ్ సైమాన్, అనిత పాడిన పాట.

స్వరమాలికలో ముందుగా మీరు వినబోతున్న గీతం మణిశర్మ సంగీతానికి బోణచంద్ర సాహిత్యాన్ని అందించగా ఉదిత్ నారాయణ్ ప్రసన్న పాడిన ఈ పాట చిరునవ్వుతో చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం జొన్నవిత్తుల రామలింగేశ్వర సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర పాడిన ఈ పాట దేవిపుత్రుడు చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతాన్ని అందించగా, ఆర్పి పట్నాయక్, ఏఎం రాజేష్ పాడిన ఈ పాట నీ స్నేహం చిత్రం నుండి.

మీరు వింటున్నారు స్వరమాలిక చిత్రగీతాలు. స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం చంద్రబోస్ సాహిత్యానికి రమణగోగల సంగీతాన్ని అందించగా శంకర్ మహాదేవన్ సుధా బృందం పాడిన ఈ పాట లక్ష్మీ చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం కందికొండ సాహిత్యానికి హారిష్ జయరాజ్ సంగీతాన్ని అందించగా హరిచరణ్ పాడిన ఈ పాట మున్నా చిత్రం నుండి.

స్వరమాలికలో చివరిగా వినబోతున్న గీతం వేటూరి సుందరరామమూర్తి సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, స్వర్ణలత జే పాడిన ఈ పాట హిట్లర్ చిత్రం నుండి.

అంబరీష హరికథాగానం వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి. వినండి భక్త అంబరీష హరికథాగానం.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్వాంజలు. ఈనాటి సత్కథ భక్త అంబరీష. పురుషులలో పుణ్యపురుషుడు, భక్తాగ్రగణ్యుడు, నిరంతర హరినామామృత పానమత్త చిత్తుడు, నాభాగ మహారాజ గర్భ సుక్తి ముక్తాఫల నందనుడు అంబరీషుడు.

కృతయుగంలో ధర్మాన్ని నాలుగు పాదములను తూచా తప్పక ప్రజలను కన్నబిడ్డల కంటే మిన్నగా చూస్తూ సమస్త లోకాలకు శాంతిని కలుగజేస్తూ రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నాడు అంబరీషుడు.

0: అంబరీషుడు మీనాక్షి అనేటువంటి కన్యను కళ్యాణమాడాడు. ఒకరోజు అర్ధాంగి అయిన మీనాక్షిని చూసి, దేవి, రాజ్యభోగాలను చాలా కాలంగా అనుభవించి విసిగి వేసారిపోయాను. మన కుమారునికి రాజ్యాభిషేకాన్ని, రాజ్య పట్టాభిషేకం జరిపించి నేను విష్ణుప్రీతి కొరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అన్నది నా ఆకాంక్ష, నా అభిలాష. అందుకు మరి నీ అభిప్రాయమేమిటి అన్నాడు. ఆ మాట విని వినగానే ఒక్కసారిగా,
1: ఏలని రాధరణము నాపై ఏలని రా

మీరు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించగలనా? నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి, నేను మీ సేవ చేసుకుంటూ నా జన్మ పునీతం చేసుకుంటాను. సతికి పతియే దైవమని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయే, నా మనవి మన్నించండి, నా కోరిక నెరవేర్చండి అని అర్థించగానే అర్ధాంగి మీనాక్షిని హృదయానికి హత్తుకొని ఆనందించిన అంబరీషుడు ఒక చక్కని సుముహూర్తంలో కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యాన్ని చేరి చక్కని కుటీరాన్ని ఏర్పరుచుకుని మునుల సహవాసంతో ఒకనొక సమయంలో ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాడు. వశ్చర కాలం ఆ యొక్క వ్రతం పరిపూర్ణంగా కొనసాగింది. ఆ తర్వాత

ఇలా ద్వాదశీ వ్రతం సాగిస్తున్నాడు. ఘనాపాఠీలు వేదాలు చదువుతున్నారు. ఒక ప్రక్క తర్క వితర్క వ్యాకరణాలను వాదిస్తున్నారు. సూర్య నమస్కారాలతో, యాజక శ్రేష్ఠులతో, అతుల తపో నిష్ఠాగరిష్ఠులతో, తత్వజ్ఞాన పరాయణులతో ఆశ్రమమంతా శ్రీహరి నామామృతంతో కళకళలాడుతోంది. నారాయణ ప్రీతికరమైన వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంబున క్రూర బుద్ధితో దూర్వాసుడు అనేటువంటి మహర్షి ఎట్లాగైనా ఆ వ్రత భంగం చెయ్యాలి అనేటువంటి దుష్టబుద్ధితో ఒకనాడు ఆశ్రమానికి ఏతెంచి, నాయన అంబరీష, లోక కళ్యాణార్థం మంచి వ్రతానికి నాంది పలికావు, నా ఆశీస్సులు నీకు ఎల్లవెళ్ళలా ఉంటాయి. అయితే ఆకలి బాధతో బొగలుచున్నానయ్యా, కాస్త ఆతిథ్యం అందించగలవా అని అడిగాడు. ఆహా, అతిథి దేవోభవ, తప్పక ఆతిథ్యమిస్తాను అన్నాడు. సరే, శుచిగా స్నానం చేసి వస్తాను అని చెప్పి దూర్వాసుడు కాళింది అనే నదిలో మునిగి దాగున్నాడు. ఎంతసేపటికి ఆయన రావకపోవడం చేత అంబరీషుడు అంతర్మథనం కొనసాగించాడు.

ఇటు చూస్తే ద్వాదశి వ్రత పారణ ఘడియలు ముంచుకొస్తున్నాయి, అటు చూస్తే అతిథి ఇంకా రాలేదు. అతిథికి ఆతిథ్యం పెట్టకుండా ముందు తాను స్వీకరించకూడదు, అలాని పరగడుపున వ్రతపారణ పూర్తి చెయ్యకూడదు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చెయ్యండి అని అక్కడి వేద పండితులను అడుగగా వాళ్ళందారు ముక్తకంఠంతో, నాయనా,

అతిథి రాక కోసం ఆలస్యం చెయ్యకుండా సలిల భక్షణంబు అని విధాన సమ్మతంబు అన్నారు. వెంటనే సలిల భక్షణం చేశాడండి అంబరీషుడు. అగ్గి మీద పడ్డ గుగ్గిలల్లో భగ్గుమన్నాడు. దూర్వాసుడు పరుగు పరుగున వచ్చి, ఓయే అంబరీష, ఓరి దురాత్మ, ఓరి దురాత్మ, కుచ్చమతి నో

తన జడను మంత్రించి విసిరాడు. ఒక భయంకరమైనటువంటి ఘోర శక్తి ఉద్భవించింది. దాని ఆకారం చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు. ఎట్లా ఉంది దాని యొక్క ఆకృతి? అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రమ

ఆ భయంకరమైనటువంటి ఘోర శక్తిని చూసి అందరూ గజగజ వణికిపోతున్నారు. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీహరిని మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా అంబరీషుడు వేడుకుంటున్నాడు. స్వామీ,

పరంధామ, నా ద్వాదశి వ్రత పారణ ముగిసిన పిదప నేనేమైనను నాకు చింత లేదు. నిశ్చింతతో నీ చెంత చేర్చుకో స్వామి. ధర్మ నిర్ణయం చేసిన పెద్దలు చెబితేనే కదా సలిల భక్షణం చేశాను. నిన్ను మనసారా మదిలో నమ్మి ఈ ప్రయత్నం చేశాను. నన్ను పాలముంచినా నీటముంచినా నీదే భారం. నేను నిమిత్త మాత్రుణ్ణి. సర్వకాల సర్వావస్థల యందు నిన్ను నమ్మి సేవించిన భక్తుని కాపాడకున్ననిక జనులందరూ నాస్తికులై ఆర్ష సంస్కృతి సంప్రదాయాలు ఆశికత్వం నశిస్తుంది. దేవ మహానుభావ దీనబాంధవ జనార్దన జగద్రక్షక సర్వసర్వం సహాచక్రమేలే పరమాత్మని నమ్మిన వాడనే దేవ, నాపై నీకెందుకింత కినుక అని అంబరీషుడు శతవిధాల సర్వాంతరయామిని త్రికరణ శుద్ధిగా ఎలుగెత్తి పిలిచాడు. స్వామి తన భక్తులకు ఎటువంటి ఆపద కలిగినా చూస్తూ ఉండడు. అందుకే సుదర్శన చక్రానికి పని కల్పించి ఆ చక్రాన్ని సంధించారు స్వామి. ఆ చక్రం ముందుగా ఆ ఘోర శక్తిని రూపుమాపి అంబరీషుని అనుగ్రహించి దూర్వాసుని వెంట తరిమి బాధిస్తోంది. ఆ చక్రజ్వాలలను ఆపడం ఎవరి తరం కాదు. ముందుగా దేవేంద్రుని దగ్గరికి వెళ్లి దూర్వాసుడు శరణు వేడాడు. అంతా తన యొక్క అనుభవాన్ని ఇంద్రుడు దూర్వాసునికి తెలియచేస్తున్నాడు. ఏమయ్యా, నీలాగే నేను కూడా అహంకారంతో కన్ను మిన్ను గానక ఒకనాడు ఏం చేశానో తెలుసా? యాదవులందరూ గోపూజ చేస్తూ గోవర్ధనగిరికి మొక్కుతున్నారు. అప్పటిదాకా నన్ను సేవించేవారందరూ ఒక్కసారిగా గోవర్ధనగిరికి మొరక్కడం నేను చూసి సహించలేక మేఘాలను పిలిపించి ప్రళయాన్ని సృష్టించమన్నాను. ఆ మహాప్రళయం ఎలా ఉందే

ఉడయ కాలం విదేయని తలంచువారు అశనరిద్రల నెరుగక ఎడరువారు అనుచు కృష్ణుని వేడిరి.

ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది. ఆ వికృత రూపాన్ని చూసి యాదవులందరూ కూడా భయభ్రాంతులై ప్రాణాల మీద ఆశ వదిలిన వారై చేయునది లేక ఆనందనందనుని యశోదాసుతుని ఇట్లు ప్రార్థించసాగారు.

ఆ నందాది యాదవులు ఇట్లా వేడగా, దేవేంద్రుని పన్నాగమని ఎంచినటువంటి పరమాత్మ తన కేలను గోవర్ధనగిరిని ఎత్తి యాదవులనందరినీ కూడా కాపాడడం జరిగింది. ఆ సమయంలో నాకు గర్వభంగం జరిగిందయ్యా. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఆయన సుదర్శన చక్రానికి ఎదురు వెళ్ళగలరు? నేను ఆయన ప్రియ స్నేహితుణ్ణి, మా స్నేహానికి భంగపాటు కలిగించకు, కాబట్టి వచ్చిన దారనే వెళ్ళిపో అన్నాడు దేవేంద్రుడు. ఇక చేసేది లేక అక్కడ నుండి బ్రహ్మ నిలయానికి చేరుకున్నాడు దూర్వాసుడు ప్రాణ భయంతో. అప్పటికే ఈ విషయాన్నంతా కూడా గ్రహించినటువంటి సృష్టికర్త విధాత, ఏమయ్యా దూర్వాస, వేద వేదాంగములలోని రహస్యాన్ని గ్రహించిన జ్ఞానివి, నీవు చేయదగిన పని ఇదేనా? అందరికీ చెప్పవలసిన వాడవు, నీకు నేను చెప్పాలా? ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. అహంకారంతో కన్నూ మిన్నూ గానక ఈనాడు ప్రాణభయంతో వణికిపోతున్నావు. నేను నీలాగే హరి ఎదుట అహంకారంతో ప్రవర్తించి హిన్నుడనయ్యాను, అది ఎలాగందువా? ఒకనొక సమయంలో గోవులను గోప బాలకులను రహస్య మందిరంలో నేను బంధించాను. ఈ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఎట్లా ఛేదించగలడా అని నేను ఆలోచించాను. కాని నా గర్వాన్ని పటాపంచల చేసే విధంగా ఆ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఛేదించి గోవులను గోపకులను అందరినీ సురక్షితంగా వారి నెలవులకు చేర్చాడు. ఆ రకంగా నాకు గర్వభంగం జరిగింది. ఆ చక్రజ్వాలలను ఆర్పడం నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి మరొక్కదారి చూసుకో అనగానే చేసేది లేక భిన్న వదనుడై అక్కడ నుండి కైలాసానికి పరుగులు తీస్తూ ఉన్నాడు.

ఈశ్వర పరమేశ్వర కైలాస నివాసీ ఉమామహేశ్వర నందివాహన నాగాభరణ అంటూ శంకరుని పాదాలు పూలతీగలు అల్లుకుపోయాడు దూర్వాసుడు. ఆ విషయాన్నంతయో గమనించి, నాయన దూర్వాస, ఎంత వాడవు, ఎందుకయ్యా నీకిటువంటి దుష్టబుద్ధి దుర్బుద్ధి? సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నావు. నిన్ను రక్షించడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా ఎలాంటి వారైనా గర్వంతో ప్రవర్తిస్తే తలక్రిందులవుతారన్న విషయం నీకు తెలియదా? ఒకనొక సమయంలో నేను కూడా హరిచేతుల్లో పరాభవించబడ్డాను. ఆ కథ ఏమందువా వినునాయనా అని తన యొక్క అనుభవాన్ని దూర్వాసునికి వెల్లడి చేస్తున్నాడు శంకరుడు. ఒకనొక సమయంలో నన్ను దర్శించడానికి శ్రీమన్నారాయణుడు కైలాసానికి ఏతించగా నేను గర్వంతో ఆనాడు ఆడుదానివై అసురులకు అన్యాయం చేసి అమరులకు అమృతాన్ని పంచావు. నేడు నీ ప్రజ్ఞ చూపించి నన్ను భ్రమింపజేయగలవా అని నేను మీసం మెలేశాను. అంత వనజాక్షుడు నవ్వుతూ ఏమన్నాడో తెలుసా?

శంకరా, నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావా? సరేనయ్యా, నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చూద్ది గాని నా యొక్క ప్రజ్ఞ నా పాఠం. పైగా మీసం మెలేసి పౌరుష వాక్కులు మాట్లాడుతున్నావు. సగము మగవాడవీవో, సగము మాత్రమే మగవాడవైన నీవు మీసం మెలేసి నన్ను ఎగతాళి చేస్తున్నావా? సగము మగవాడవీవో, మీసము దువ్వి

అని పలికి వనజాక్షుడు వైకుంఠాన్ని చేరాడు. నేను ఆ మాటలు పూర్తిగా మరిచిపోయాను. ఒకనొక సమయంలో విశ్రాంతి కొరకై వనభూముల జరించుచుండగా నాకు ఒక మృదు మధుర మంజుల స్వరరాగం వినిపించింది. ఆహా, ఆ కంఠస్వరం ఎవరిది అని ఆ వనమంతా వెతకగా ఒక సుందరీ లలామ కనిపించింది. ఆహా, అది వసంత ఋతువు. ఆ వన సౌందర్యం చాలా శృంగార భరితంగా ఉంది. ఆవనిన్ వసంత లక్ష్మి ఆవహించరా, ఆవనిన్ వసంత లక్ష్మి.

చంద్రకాంత శిలావేదికపై అందాల సుందరిలా, అపరంజి బొమ్మలా, ముద్దుగుమ్మలా ముసిముసి నవ్వులతో, తన్మయత్వంతో చక్కగా పాటలు పాడుకుంటోంది.

ఇలా గానం చేస్తున్న ఆ రమణీ లలామను చూసి శంకరుడు ఆశ్చర్య చకుతుడై, ఆహా, ఏమి ఈమె సోయగం! యవ్వన సంశ్రిత, రూప పరిపూత, లావణ్య పరిగత, సౌభాగ్య పరివృత, వినయ సంపన్న, సర్వలక్షణ సమన్విత అని పుష్పం చుట్టూ తుమ్మిద తిరుగుతున్నట్లుగా ఆమె చుట్టూ పచారుడు చేస్తూ ఉన్నాడు. సుందరి, నీ అందం చూస్తుంటే అది నా ముందరకాళ్ల బంధంగా మారింది. నిన్ను వీడి ఒక్క క్షణమైనా నేను జీవించగలనా అని ఆమె అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు.

ఇట్లా ఆమె అందచందాలు ఒక్కొక్కటిగా వర్ణిస్తూ నేను మాట్లాడుతూ ఉండగా, దూర్వాస ఏం జరిగిందో తెలుసా? అనుచునే బల్కుచుండ క్రొవ్వాడి వాల్చూపు గాలమునందగులుకున్న నా మనోవీనంబుల్ జప్పునం పైకి లాగి తన మిటారంపు గబ్బిగుబ్బ చెక్క వలకం విండు నచ్చి జారిపోనీయనట్లయారంభుగ పయ్యద సర్ది క్రియాశూన్యుండ చాలు చాలు నీ మాటల సరసమని ఎగతాళి చేయు గమరికం కీల్జడు కుచ్చుల్ దూగాడ నీవా మన్మధుని జయించినావని ఈ సడించుగతి చిరునవ్వు నన్మూతి విరచి సరిసరి జగద్గురుండ ఇది ఆని ఆత్మజ్ఞానమని నిరసించిన నాగులం గట్టలం జరిచి బాగుబాగు నిక్కముగ నిండు మగవాడవైనదను దిక్కించుకోమన్నట్లు చెంగున కురంగ మూలదాటి పరివిడుచు నిన్గూడక మానరని భీరంపు పల్కుల వెంట దరుమునన్ మాటి మాటికి బెదురు చూపుల వెందిరిగి చూచుచు బంతంబున వేగంబు రెట్టించి ఇది దొరికితివి దొంగయని సమీపించు నా చేతి కందీయందని లాగునం నక్క చిక్కులం పరివిడుచు ఆడుదాని పాటి పరివిడు లేకుండెనేయని చిన్నతనంబున దొర్లింటి పగరెట్టించి సమూలంబుగ మధైర్యమున్ గబలించి మదిల్చి మిల్చి భూతపతినయ్యునం వీడించు మహోగ్రగ్రహ గ్రహోగ్రకందలంచి మిక్కిలి భయంబును రాళ్రప్పలు గట్టుపుట్టలు మిర్రు పల్లంబులనక ఇట్టి కుసుమ కోమలు ఎట్లు నన్ను అతిక్రమించి పరిగెత్తుచున్నది దేవాయయోయని ఆశ్చర్యము ముప్పిరుగునుడెందంబున నీ తారశిల్లిని గొలది తా దూరమగుచు తుదకు వేల్పు సానులు కొల్వనిండ కొల్వున్న పార్వతీ సమీపంబుడాసి యో సోదరీ పరికిల్తు ఎంత వాడెట్లు భ్రమింపనోయని నిలుచున్నదరి నీ కామాంధుడనై ఎరులుంట ఎరుంగక అప్పుబోడిన్ కౌగిటన్.

అంత పరమశివుణ్ణు సిగ్గుపడి నారాయణునికి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి మన్నించి వైకుంఠం చేరాడు. ఈ కథా విధానాన్ని శంకరుడు దూర్వాసునికి తెలియచేసి, నిన్ను రక్షించగలిగినవాడు సర్వజగద్రక్షకుడైన ఆ మహావిష్ణు ఒక్కడ తప్ప అన్యులు అనర్హులు, నీవు వైకుంఠవాసునే శరణు వేడు అనగానే వైకుంఠానికి పరుగులు తీశాడు దూర్వాసుడు. సరసిజాక్ష కరుణాకర రావే చక్ర

దేవాది దేవ దివ్య ప్రభావ శరణు శరణు అంటూ ఒక దివ్య సౌధాంతరమున అచ్చరుల సురటీలు విసర భాగవతోత్తముల బరాబరులు సేయ శేషశయ్యను చతుర్భాహయుక్తుండై నీలనీరద శ్యాముండై కోటి కందర్పతుల్య ప్రభాదివ్య దేహుండై వజ్ర వైఢూర్య మాణిక్య భాస్వత్ కిరీటుండై రమాసహితుడై ఉన్న శ్రీహరి దివ్య పాదారవిందాలను దూర్వాసుడు కూలతీగల అల్లుకుపోయాడు. స్వామి, తుచ్చ బుద్ధిని భక్తుని దూరి వెంట తెచ్చుకుంటిని పెళ్ళొచ్చు దేవదేవా. తుచ్చ బుద్ధి నీ భక్తుని దూరి వెంట తెచ్చుకుంటిని పెండొచ్చు దేవదేవా. చచ్చిపోవచ్చున్నాడనయ్యా

తెలియక మహాపరాధానికి ఒడిగట్టానయ్యా. ఇంకెప్పుడు నీ భక్తులకు హాని తలపెట్టను. నా అపరాధాన్ని మన్నించి నన్ను చరితార్థుని చేయవలసినదిగా నిన్ను అర్థిస్తున్నారు. ఆ చక్రజ్వాలలను ఆర్పివేయండి, నాకు ప్రాణరక్షణ కల్పించండి. ప్రాణదాత ప్రభో అంటూ జగద్రక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లీలా మానుష విగ్రహ స్వరూపుడైన ఆ సర్వాంతర్యామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించాడు దూర్వాసుడు. శరణన్న శత్రువునైన కాపాడే ఉదారుడు స్వామి, నాయన నీరు పల్లల్లో నిలువ ఉన్నట్లుగా నేను భక్తుల హృదయాలలో నిలిచి ఉంటాను. సుదర్శనాన్ని సంధించడమే జరిగింది, దాని ఉపసంహారం నా చేతులలో లేదు. అది నా భక్తుడైన అంబరీషుని అధీనంలో ఉన్నది. కాబట్టి నీవు అతనిని శరణు వేడడమే మంచి పని అని పలికి అంబరీషుని కడకు దూర్వాసుని పంపించాడు మహావిష్ణువు. తన భక్తునికే అగ్రస్థానమిచ్చారు. సరే, పరుగు పరుగున వచ్చి అంబరీషుని యొక్క పాదములపై పడి కన్నీళ్లతో అంబరీషుని యొక్క పాదాలు ప్రక్షాళన చేసి తాను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు దూర్వాసుడు. నాయన, నీవు భక్తాగ్రగణ్యుడవు, మహావిష్ణువు హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించావు. నీ భక్తి అమోఘం, నీ శక్తి అనిర్వచనీయమైనది. నీవు చేసేటువంటి ఆ వ్రతానికి భంగం కలిగించాలి అనేటువంటి దుష్టబుద్ధితో నా సర్వనాశనాన్ని నేనే కారణమయ్యాను. కాబట్టి నీవు ఆ సుదర్శనాన్ని మళ్ళా యథాస్థానంలో ఉంచి నన్ను అనుగ్రహించవయ్యా అంబరీష అని ప్రార్థించేసరికి ఎదురుగా వస్తున్నటువంటి సుదర్శనానికి భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఇలా ప్రార్థించసాగాడు అంబరీషుడు.

అలా ఎప్పుడైతే అంబరీషుడు సుదర్శనానికి సంస్కారంగా నమస్కారం చేసి ఆ సుదర్శనాన్ని కీర్తించాడో, సు అంటే మంచి, దర్శనం అంటే చూడడం, మంచిని మాత్రమే చూస్తుంది, చెడును ఖండిస్తుంది, అది దాని సహజ స్వభావం. చక్కగా అంబరీషుని యొక్క మాటలు ఆలకించి ఆనందంగా వైకుంఠాన్ని చేరింది సుదర్శనం. దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించమని అర్థించి తాను ఆటంకం కలిగించినటువంటి వ్రతాన్ని తాను దగ్గర ఉండి పూర్తిగా వించి తన యొక్క మహాపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అంబరీషుడు ఆ వ్రతాన్ని పరిసమాప్తి గావించి విష్ణు ప్రీతిని చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన శుభాశీస్సులు అందుకుని స్వామివారి యొక్క వైకుంఠధామాన్ని చేరి తరించాడు భక్తాగ్రగణ్యుడైనటువంటి కృతయుగ భక్తుడు అంబరీషుడు. అలా స్వామి సన్నిధానంలో స్వామివారిని కీర్తించసాగాడు. జయ జయ నారా.

శశి వదన శ్యామ సుందర శతకోటి వదన జయ జయ శశి వదన శ్యామ సుందర శతకోటి వదన

అలా ప్రసన్న హృదయుడై స్వామిని మనసార కీర్తించాడు. ఈ కథాసుధను హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించారు. ఈ కథ విన్నటువంటి భక్తులకు అకాల మృత్యువు తొలగి సర్వసుఖ శాంతులు కలుగుతాయి, అందరి మనోభీష్టం సిద్ధిస్తుంది. అఖిల లోకాల వారు అఖిల లోకాలు కన్నటువంటి ఆదిదంపతులైన ఆ లక్ష్మీనారాయణులకు ఈ విధంగా మంగళహారతులు సమర్పించారు.

స్వస్తి. మీరింతవరకు భక్త అంబరీష హరికథాగానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి భాగవతారిణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి.

0: among countries around the Bay of Bengal and its neighborhood. It has 7 member states: Bangladesh, Bhutan, India, Myanmar, Nepal, Sri Lanka, and Thailand. It aims to promote economic and technical cooperation amongst countries bordering Bay of Bengal and in its neighborhood. Minister of State for Information and Broadcasting and Parliamentary Affairs Dr. L. Murugan has resigned from both his ministries as well as membership of Rajya Sabha. In a letter to Prime Minister Narendra Modi, Dr. Murugan said that he wishes to return to the grassroots, stand with the party workers, and dedicate full time to strengthening the BJP in Tamil Nadu ahead of the 2029 Lok Sabha elections. UPI merchant discount rate MDR on select person-to-merchant transactions will be implemented after Diwali. In a social media post, National Payments Corporation of India said that UPI and Services Steering Committee today decided that, keeping in mind the festive season, MDR on select person-to-merchant UPI transactions will be implemented immediately post-Diwali. A woman allegedly attempted to attack former West Bengal Chief Minister Mamata Banerjee with a knife outside her residence in Kalighat this evening. According to Rajya Sabha MP Dola Sen, the woman identified as Tanishta Saha. India's Anand Kumar Velkumar has won bronze in the 500-meter sprint at the World Skate Games 2026 in Asunción, Paraguay, adding another medal to his expanding collection on the international speed skating stage. The 23-year-old speed skater from Tamil Nadu finished on the podium in 40.85 seconds, continuing his incredible run following his unprecedented accomplishments at the 2025 World Speed Skating Championships. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఏ దేశమేగినా ఎందుకు ఆలీడిన బృందగానం, రచన శ్రీ రాయప్రోలు సుబ్బారావు, సంగీతం శ్రీ బండారు చిట్టిబాబు. 6:10 భక్తి రంజనీలో సౌందర్యలహరి, అనంతరం భక్తి కీర్తనలు, తర్వాత దమపదం ఉంటాయి. 6:30 చింతన శీర్షికన బౌద్ధ సూక్తులు ఉంటాయి. వ్యాఖ్యాత డాక్టర్ కె రాజామాణిక్యం. 6:35 పొలం పనులు, మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు అవకాశాల గురించి డాక్టర్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన నవలా రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు సాహిత్య విశేషాల గురించి కొవ్వలి సాహితీ వైభవం, ఈ శీర్షికన శ్రీ కొవ్వలి లక్ష్మీనారాయణ అందించే వివరాలు ఉంటాయి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ యు విజయభాస్కర్ రావు. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా స్టార్టప్ ఇండియాపై ప్రత్యేక ముఖాముఖి ఉంటుంది. అతిథి సాధినేని యామిని శర్మ, పరిచయకర్త కె రాణి. 10:30 దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో 12:40 కార్మికుల కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి కణస్థాయిలో పనిచేసే విధానం, ఈ అంశం గురించి సైకాలజిస్ట్ మరియు హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ అల్లంశెట్టి భవాని గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 12:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు, 1980-2000 సంవత్సరాల మధ్య రిలీజ్ అయినటువంటి చిత్రగీతాలు ఉంటాయి. రేపు 6:10 తిరిగి 8:30 ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్

వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించిన వివరాలు, అనంతరం ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలు ఉంటాయి. రేపు సాయంత్రం 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల సాగులో యాంత్రీకరణ గురించి అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రామనాయుడుపాలెం రైతు శ్రీ బీవి చిరంజీవి గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అనంతరం వ్యవసాయ సమాచారంలో బిందు సేద్యం ద్వారా ఎరువుల యాజమాన్యం గురించి శ్రీమతి ఆర్ పార్వతి గారిచ్చే వివరాలు ఉంటాయి. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. ఇవి రేపటి ప్రసారాల్లోని ముఖ్య అంశాలు. ఇక వాతావరణం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ పూట విశాఖ పరిసర ప్రాంతాల వారికి అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈ రాత్రికి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చునని తెలియజేస్తున్నారు. ఇక ఈ పూట వాల్టేర్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34.1 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విశాఖ పౌర విమానయాన కేంద్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26.2 డిగ్రీల సెల్సియస్. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు, అలాగే ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:15 దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ పై మీడియం వేవ్, అలాగే ఎఫ్ఎం 102 MHz పై ఆకాశవాణి ఉదయం ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.